ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెచ్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 14వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5:58 దాటి 46 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. మా ఉదయం ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక దేశభక్తి గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

గార్హస్యముత్తమయాచితలబ్ధవృత్యా కష్టేన యోనిరవహోహ్యధునాశ్రితాన్ స్వాన్ సర్వేష్టలాభపరిపుష్టతనూన్ కరోషి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమత్సుధీంద్రవరయోగి సరస్వతీభ్యాం సంప్రేరితో యతి రహుర్బహునాశ్రమేణ మంత్రాన్ జపస్యను దినం జగతిం పునాసి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం గంగాది పుణ్యసరితః ప్ర

0: ಪುಣ್ಯಸರಿತಃ ಪ್ರಣಯಾತಿ ಬದ್ಧಾಃ ಸದ್ರತ್ನ ಹೇಮ ಜಲ ಕುಂಭ ಶತೈರಿದಾನೀಂ ತ್ವಾಂ ಸ್ನಾಪಯಂತಿ ವಿಧಿವತ್ಯಜ ಯೋಗ ನಿದ್ರಾಂ ಶ್ರೀರಾಘವೇಂದ್ರ ಭವತಾತ್ ತವ ಸುಪ್ರಭಾತಂ. ಮಂದಾರ ಪುಷ್ಪದಧಿ ಕುಂಕುಮ ಮುಖ್ಯ ವಸ್ತು ಪ್ರಚ್ಯತ್ಯ ಮಂಗಲಕರಂ ವನಿತಾ ಮುನೀನಾಂ ನೀರಾಜನಂ ವಿದಧತೆಚ್ಯ ಸುರತ್ನ ದೀಪೈಃ ಶ್ರೀರಾಘವೇಂದ್ರ ಭವತಾತ್ ತವ ಸುಪ್ರಭಾತಂ. ಏತೇ ನೃಪಾಧನ ಚಯಂ ಬಹುವಾಹನಸ್ಥ ಮಾನೀಯ ದರ್ಶನ ಕೃತೇ ಬಹಿರಾವಸಂತಿ ತಾನ್ ಪಾವಯಾಚ್ಯ ಕೃಪಯಾ ನಿರಪೇಕ್ಷ ಯೋಗಿನ್ ಶ್ರೀರಾಘವೇಂದ್ರ ಭವತಾತ್ ತವ ಸುಪ್ರಭಾತಂ. ಏಷಾ ಸಮಸ್ತ ಜನತಾ ಪರರಾತ್ರ ಕಾಲೇ ಶೀತಾದಿತಾಪಿ ದಧತೀ ವಸನಂ ಜಲಾರ್ದ್ರಂ ತ್ವಾಂ ಸೇವತೇಧ ಪರಿಪೂರಯ ತತ್ತದಿಷ್ಟಂ ಶ್ರೀರಾಘವೇಂದ್ರ ಭವತಾತ್ ತವ ಸುಪ್ರಭಾತಂ.
1: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ ముళ్ళగూరు నాగభూషణం.
2: సదృశం చేష్టతే స్వస్యః ప్రకృతేర్నానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహం నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవంతుడైన తన స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నాడు. ప్రాణులన్నీ తమ స్వభావాన్ని అనుసరించే నడుస్తున్నాయి. కాబట్టి నిగ్రహం ఏం చేస్తుంది? చైతన్య భగవద్గీత రచయిత స్వామి సుందర చైతన్యానంద వారు ఈ విధంగా వ్యాఖ్యానాన్ని తెలియచేశారు. అతడు ఎందుకు అలా ప్రవర్తించాడు? ఆమె ఆ విధంగా ఎలా మాట్లాడగలిగింది? వారు మారే అవకాశమే లేదా అనే ప్రశ్నలు ఎదురైనప్పుడు ఏం చేద్దామండి, అది వారి స్వభావము, వారు మారేదంటూ ఉండదు అనే మాటలు సామాన్యుల నోట నుండి వింటూ ఉంటాం. సమస్త ప్రాణులు తమ స్వభావాన్ని అనుసరించే ప్రవర్తిస్తూ ఉంటాయి. జ్ఞాని కూడా తన స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. పూర్వజన్మ సంస్కారాలు ప్రస్తుత జన్మలో అభివ్యక్తమవుతూ ఉంటాయి. అదే ప్రకృతి లేదా స్వభావం. పూర్వజన్మలో ఆచరించిన ధర్మాధర్మాలు లేదా రాగద్వేషాది కర్మల వలన ఏర్పడిన సంస్కారమే నేటి జన్మలో మానవుని స్వభావంగా ఉంటుంది. స్వభావానికి భిన్నంగా ప్రవర్తించడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. గత జన్మ సంస్కారజనిత వాసనలకు అనుగుణమైన ప్రదేశాలలోనే ప్రాణులు పుడుతూ ఉంటాయి. స్వభావమే మనిషి చేత కర్మ చేయిస్తుంది. స్వభావ సిద్ధములైన గుణాల చేత నెట్టబడి ప్రతి మనిషి అస్వతంత్రుడై కర్మలను ఆచరిస్తాడు. ప్రారంధానుసారము జ్ఞాని దేహము ద్వారా కర్మలు ఎలా జరుగుతున్నాయో గత జన్మ సంస్కారజనిత వాసనలకు అనుగుణంగా జ్ఞాని కర్మలలో ప్రవర్తిస్తూ ఉంటాడు. కాకపోతే జ్ఞాని స్వభావం పవిత్రంగా ఉంటుంది. కనుక ఆయన ద్వారా పవిత్ర కర్మలే అప్రయత్నంగా సాగిపోతూ ఉంటాయి. ఎంత విశిష్టమైన వస్తువునైనా అందరూ అభిలషించలేకపోవడానికి స్వభావమే కారణం. వ్యక్తుల స్వభావాలు వేరువేరుగా ఉన్నాయి గనుక రాగద్వేషాలలో వ్యత్యాసాలు గోచరిస్తూ ఉన్నాయి. పెళ్లి చూపులలో అనేక మందిని చూడటానికి ఇదే కారణం. వాస్తవానికి అక్కడ చూస్తున్నది కళ్ళు కాదు, మనస్సు కాదు, మనస్సులో అంతర్లీనంగా ఉన్న స్వభావమే. ఆ స్వభావమే సానుకూలమైన వ్యక్తి కొరకు అన్వేషిస్తూ

0: తూ ఉంది. అందమైన వాళ్లను ఎందరినో చూచి కాదన్నావు, చివరికి ఈ చింతపండు నచ్చాడా అని ఎవరైనా ఎగతాళి చేస్తే నా కళ్ళతో చూస్తే మీకు అర్థమవుతుంది అంటుంది పెళ్లి కుమార్తె. దృశ్యము అందరి కళ్లకు ఒకే విధంగా కనిపించినా నచ్చడం అనేది చూడటమై మీద ఆధారపడి లేదు, స్వభావం మీద ఆధారపడి ఉంది. ఏది నచ్చినా నచ్చకపోయినా వాటి వెనుక రాగద్వేషాలున్నాయి. ఈ రాగద్వేషాలను స్వభావము కదిలిస్తూ ఉంటుంది. స్వభావము మనిషి ఆధీనములో ఉండదు. రాగద్వేషాలను మార్చలేకపోవచ్చునేమో కానీ రాగద్వేషాలకు చిక్కకుండా కర్మల్ని ఆచరించవచ్చు. ఇదే కర్మయోగములో దాగిన వైభవం. శ్రద్ధతో శాస్త్రానుసారం కర్మల్ని కర్మయోగంగా మార్చుకుంటే పూర్వ సంస్కారాలు ఖర్చయిపోతాయి, నూతన వాసనలు తయారు కావు. కనుక శాస్త్రానుసారము స్వధర్మానుష్ఠానము అనివార్యము. ఎవరు తప్పు చేసినా తెలిసే చేస్తారు. అధర్మపరులు ధర్మాధర్మాలు తెలియని వారు కారు. దొంగతనం చేసేవారికి అది తప్పు అని తెలియక కాదు. తప్పు కాదని తెలిస్తే రహస్యంగా ఎందుకు చేస్తారు? తాను చేసేది పాపమని అధర్మమని దుర్యోధనునికి తెలుసు. అలాగే అతనికి ధర్మము కూడా తెలుసు. కానీ ధర్మ మార్గములో జీవించడము తెలియదు. పాపం అనర్థమని వినాశహేతువని అర్జునునికి తెలుసు. దానిని పరిహరించుకోవాలని సాక్షాత్తు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుని శరణు పొందాడు. అదే స్వభావ భేదం. కృష్ణం వందే జగద్గురుం.
1: వినదగ మాట వినిపించిన వారు శ్రీ ముల్లగూరు నాగభూషణం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో పంపు సెట్లకు బీమా, ఆధునిక వ్యవసాయ పరికరాల వాడకం గురించి శ్రీ ఏ హేమంత్ రాజు గారి సూచనలు వింటారు.
2: నమస్కారం. ఈరోజు వ్యవసాయ పంపు సెట్లకు బీమా గురించి తెలుసుకుందాం. వ్యవసాయంలో నేడు పంపు సెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పంపు సెట్లు లేకుండా వ్యవసాయం కొనసాగించలేని స్థితిలో రైతు సోదరులు ఉన్నారు. వర్షపాతం తగ్గుతుంది, నదీ జలాలు అడుగంటిపోతున్నాయి, పంట కాలువలు పూడిపోతున్నాయి. సాగు సజావుగా సాగాలంటే పంపు సెట్లే నేడు అత్యంత ప్రధానమైనవి. పంపు సెట్లు అంటే కేవలం డీజిల్ ఆయిల్ ఇంజన్లు మాత్రమే కాదు, కరెంటు మోటార్లు కూడా ఈ జాబితాలోకే వస్తాయి. ఇటీవల కాలంలో నీటి ఆవశ్యకత పెరగడంతో పాటు సాగు కూడా సులువైంది. గతంలో 1000 నుంచి 1200 అడుగుల లోతుకు బోర్లు దించినా అందని నీరు ఇప్పుడు నీటి కొరత ఉన్న ప్రాంతాలలో కూడా 500 నుంచి 600 అడుగులకే నీరు అందుతూ ఉంది. ఇక డెల్టా ప్రాంతంలో 100 అడుగుల కన్నా తక్కువ లోతులోనే జలమట్టాలు కొనసాగుతున్నాయి. ఈ దశలో పంపు సెట్ల వాడకం రైతుకు సులువుగా అయ్యింది. మన రాష్ట్రంలోని 28 లక్షల కరెంటు మోటార్లు పనిచేస్తున్నట్టు ఒక అంచనా. ఇవి కాకుండా లెక్కలోకి రాని ఆయిల్ ఇంజన్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ రైతులను అప్పుడప్పుడు ఆదుకుంటూ పైర్లను కూడా కాపాడుతూ ఉన్నాయి. ఇక పంపు సెట్లకు బీమా ఎందుకు అవసరమంటే, రైతుకు నిత్యం అవసరమైన పంపు సెట్లను బీమా చేయించడం చాలా అవసరం. చాలా కారణాల వల్ల అవి మొరాయించి మరమ్మతులకు దారితీస్తున్నాయి, ఒక్కొక్కసారి పనికి రాకుండా కూడా పోతున్నాయి. రైతు సోదరులు కొత్తవి కొనాల్సిన అవసరం చాలా ఉంది. అలాంటివి జరిగినప్పుడు రైతు అధికంగా నష్టపోతుంటాడు. అలాంటి సమయాలలో రైతులకు అండగా నిలిచేదే బీమా. పంటను బీమా చేసినా పంపును బీమా చేసినా రైతు ధీమాగా ఉండొచ్చు. రాబోవు కాలంలో అయితే రైతు సోదరులు అవసరాన్ని బట్టి 24 గంటలు పంపులను పని చేయించాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. అలాంటప్పుడు అవి చెడిపోవటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి రైతు తన పంపు సెట్ను బీమా చేయించటం చాలా అవసరం. విద్యుత్తో నడిచే మోటార్లు, ఆయిల్ ఇంజిన్తో పనిచేసే పంపు సెట్లను కూడా బీమా చేసే సదుపాయం ఉంది.

పంపు, మోటారు, స్టార్టరు లాంటి వాటివన్నీ బీమా చేయించవచ్చు. ఇక బీమా ఏ విధంగా వర్తిస్తుందంటే, బీమా చేసిన ఈ వస్తువులు యాంత్రిక అలాగే విద్యుత్ శక్తి లోపాల వల్ల చెడిపోయినా, అగ్ని ప్రమాదాలకు లోనైనా, పిడుగుపాటుకు బలైనా, దోపిడీ లేక దొంగతనం జరిగినా, సమ్మెలు ఆందోళన సమయంలో ధ్వంసం జరిగి పంపుసెట్లకు నష్టం వాటిల్లినా, ఈ బీమా వర్తించి రైతుకు అండగా నిలుస్తుంది. పంపుసెట్టు మార్కెట్ విలువను బట్టి, దాని వయసును బట్టి బీమా ప్రీమియం నిర్ణయించబడుతుంది. 10 సంవత్సరాల పైబడిన పంపుసెట్లకు సాధారణ ప్రీమియంపై 50% అదనంగా చెల్లించాలి. విద్యుత్, డీజిల్, సెంట్రిఫ్యూగల్ పంపుసెట్లన్నిటినీ 25 HP వరకు బీమా చేయవచ్చు. బీమా చేసిన పంపుసెట్కి నష్టం కలిగినా, చెడిపోయి మరమ్మత్తుకు వచ్చినా వెంటనే బీమా కంపెనీకి తెలియజేయాలి. ఒకవేళ దొంగిలించబడితే వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేయాలి. FIR కాపీని బీమా కంపెనీకి పంపే క్లెయిమ్తో జతపరచాలి. బీమా క్లెయిమ్ దరఖాస్తు, రిపేరు బిల్లులు కలిపి బీమా కంపెనీకి పంపాలి. సబ్మెర్సిబుల్ పంపుసెట్లకు పూర్తి నష్టం, అంటే పంపుసెట్లు మరమ్మతు చేయడానికి వీలు లేని స్థితి ఏర్పడితే, ఆ నష్టంలో 50% బీమాగా చెల్లించబడుతుంది. పంపుసెట్టుకు పూర్తిగా నష్టం వాటిల్లితే 10% తరుగుదలతో బీమాను లెక్కిస్తారు. గరిష్ట తరుగుదల పంపుసెట్ ఎలక్ట్రిక్ విలువలో 75% మోటారు విలువతో కలిపి బీమా చెల్లించడానికి వీలుంటుంది. రాష్ట్రంలోని అన్ని బీమా సంస్థలు ప్రత్యేక పథకాల ద్వారా పంపుసెట్ల బీమాను అమలు పరుస్తున్నాయి. బ్యాంకుల నుండి రుణం పొంది పంపుసెట్లు కొనుగోలు చేసేటప్పుడు ఆ బ్యాంకులే బీమా ప్రీమియం వసూలు చేసి ఆయా కంపెనీలకు చెల్లిస్తాయి. స్వంత డబ్బుతో ఇంజన్లు కొనేవారు సంబంధిత అధికారులను సంప్రదించి బీమా వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పరికరాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం. ఆధునిక వ్యవసాయ పరికరాలను వాడటం వల్ల సాగు ఖర్చులు తగ్గడమే కాక వృథా అయ్యే సమయం కూడా తగ్గుతుంది. ఉత్పత్తిని కూడా పెంచుకోవచ్చు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ప్రకారం మన ఉత్పత్తికి విదేశాల్లో గిట్టుబాటు ధర లభించాలంటే ఉత్పత్తుల నాణ్యత పెంచి ధర తగ్గించాల్సి ఉంది. ఆధునిక వ్యవసాయ పనిముట్లు వాడకం వల్ల ఇది సాధ్యమవుతుంది. దమ్ము నాగలి. ఈ నాగలిని అన్ని రకాల నేలల్లో ఉపయోగించుకోవచ్చు. తేలిక నేలల్లో చిన్న గిత్తలు కూడా దీన్ని లాగగలవు. 75 సెంటీమీటర్ల వెడల్పు గల ఈ దమ్ము నాగలితో రోజుకు సుమారు 2 ఎకరాల్లో దమ్ము చేయవచ్చు. ఈ నాగలి మట్టి గడ్డలను పగలగొట్టడమే కాక నీరు భూమి లోపలికి ఇంకిపోవటాన్ని తగ్గించి సేద్యపు నీటిని పొదుపు చేస్తుంది. ఈ దమ్ము నాగలిని ఉపయోగించేటప్పుడు కానీ, చిన్న గిత్తెలతో దమ్ము చేసేటప్పుడు కానీ సీటుపై మనిషి కూర్చోరాదు. గడ్డి, కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగిన నేలలో ఉపయోగించాలంటే ముందుగా ఒకసారి పొలాన్ని ఇనుప నాగలితో దున్నాలి. దీనితో ఖర్చు తగ్గడమే గాక పని తొందరగా పూర్తవుతుంది. ఈ నాగలిని ఉపయోగించేటప్పుడు దిగుబాటు భూముల్లో బ్లేడ్లను అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవాలి. వరి కోత యంత్రం. ఈ యంత్రం 5 HP డీజిల్ ఇంజన్తో పనిచేస్తుంది. ఈ యంత్రాన్ని ఒక మనిషి నడుపుతూ ఎకరా పొలాన్ని 2 గంటల్లో కొయ్యవచ్చు. ఈ యంత్రంలో కింది భాగాన అమర్చిన బ్లేడు వరి దుబ్బలను కోస్తుంది. కోసిన దుబ్బలను బెల్టులు కుడివైపు వరుసల్లో వేస్తాయి. ఈ యంత్రం నడపడానికి గంటకు 1 లీటర్ డీజిల్ ఖర్చవుతుంది. ఈ యంత్రం నిలబడి ఉన్న వరి పొలాన్ని మాత్రమే కొయ్యగలదు. కోతకు కనీసం వారం రోజుల ముందు పొలానికి నీరు పెట్టడం ఆపి బాగా ఆరనివ్వాలి. ఈ యంత్రం నడపడానికి ముందు గట్ల వెంబడి కనీసం 50 సెంటీమీటర్ల వెడల్పు వరిని కొడవలితో కోయాలి.

0: పంటలను నూర్చే యంత్రం. ఈ యంత్రాన్ని ఉపయోగించి చాలా పంటలను నూర్చి జల్లడపట్టి మంచి విత్తనాన్ని వేరు చేసుకోవచ్చు. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న పంటలకు ఇది ఉపయోగపడుతుంది. వేరువేరు పంటలను నూర్పిడి చేయడానికి యంత్రంలోని భాగాలను తగు విధంగా సవరించుకోవాలి. వరి, గోధుమ పంటలు నూర్చడానికి ఈ యంత్రంలోకి కంకులతో పాటు మొక్కలను వేయవచ్చు. జొన్న, మొక్కజొన్న పంటల్లో కంకులను మాత్రమే ఈ యంత్రంలో వేయాలి. వరి నూర్చినప్పుడు వరిగడ్డి ఏమాత్రం పాడవకుండా పశువులు తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ యంత్రం నడపడానికి 7.5 HP విద్యుత్ మోటారు లేదా డీజిల్ ఇంజన్ను ఉపయోగించవచ్చు. ఈ యంత్రం గంటకు 6 నుంచి 10 క్వింటాళ్ల వరి, 4 నుంచి 10 క్వింటాళ్ల గోధుమ, 10 నుంచి 15 క్వింటాళ్ల జొన్న, 15 నుంచి 20 క్వింటాళ్ల మొక్కజొన్నలను నూర్చుతుంది.
1: సృష్టిలోని
2: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో పంపు సెట్లకు బీమా, ఆధునిక వ్యవసాయ పరికరాల వాడకం గురించి సినీయే హేమంత్ రజ్జు గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:40 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టంపరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే పాతికేళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు వ్యవస్థలో సామర్థ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 15% వృద్ధి సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోగలమని, ఇందుకు వేగంగా గణాంకాలను సేకరించాల్సి ఉంటుందని నిన్న అమరావతి సచివాలయంలో జరిగిన ప్రణాళిక శాఖ సమీక్షలో ఆయనన్నారు. జీఎస్టీపీ అంచనాలను సాంప్రదాయ విధానంలో కాకుండా రియల్టైం మానిటరింగ్ ద్వారా రూపొందించేలా రాష్టస్థాయి నుంచి మండల స్థాయి వరకు సిబ్బందికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం స్థూల రాష్ట దేశీయోత్పత్తి అంచనాలు 3 నెలలకు ఏడాది కాలానికి రూపొందిస్తున్నారని, దీంతో ఆర్థిక స్థితిగతులపై తక్షణ అవగాహన సాధ్యం కావడం లేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన నిన్న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీఐఐ సంయుక్తంగా నిర్వహించారు.

0: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైన బాధ్యత ఉద్యోగాలు కల్పిస్తాం. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 లో తొలి హామీ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తాం. ఈ రోజు మేము 800 కీ ప్రాజెక్ట్స్ ని పర్సనల్ గా ట్రాక్ చేస్తాం జరుగుతుంది. దీంట్లో 23 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 24 లక్షల మంది యువతి యువకులకి ఉద్యోగాలు మేము కల్పించబోతాం. గూగుల్ డేటా సెంటర్ కి మేము శంకుస్థాపన చేశాం. అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిసెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు మేము తీసుకొస్తున్నాం.
0: పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రాబోయే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్మార్ట్ పోల్స్, రోడ్లు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రానిక్ వాహనాలు వంటి అంశాలపై ప్రతి చోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. హైదరాబాదులో నిన్న ఆయన మున్సిపల్ శాఖ అధికారులతో పట్టణ కేంద్రాల ఆధారిత మెగా గ్రోత్ కారిడార్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పెద్ద మున్సిపాలిటీలకు సమీపంలో రేడియల్ రోడ్లుండేలా డిజైన్ సిద్దం చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ చెప్పారు. క్యాన్సర్ను గుర్తించేందుకు 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ఏర్పాటు చేశామని మంత్రి నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వంట గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఇందుకు ఈ నెల 16నే తుది గడువుగా నిర్ణయించామని, తర్వాత ఎక్కడా బ్యాక్లాగ్స్ ఉండటానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన వయోవృద్ధులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లను త్వరలోనే అందజేస్తామని ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా జీళ్ల చెరువులో ఆయన నిన్న ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను ఆయన తీసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. తెనాలిలో అగ్ని ప్రమాదాల నివారణకు మరొక ఫైర్ ఇంజిన్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆయన నిన్న తెనాలిలో సూర్యశిల్పశాలలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ,
2: విగ్రహాల తయారీలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డైజ్ అవే బేసికల్ గా వాళ్ళకున్న ప్రధానమైన ఆస్తులు. రాబోయే రోజుల్లో కూడా తెనాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా డీఎస్పీ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఇప్పుడు పరిశీలించాం. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే లోపల ఉన్న ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వల్ల పొరపాటు జరిగిందా, పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఈలోపు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొత్త ఫైర్ టెండర్ ఒకటి మనం తెప్పించుకున్నాం తెనాలికి. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్ గా ప్లేస్ అయ్యేటట్టు మనకి అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము

0: తెలుసుకుంటాం.
1: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మార్కుల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులపై చాలామంది విద్యార్థులు పునః లెక్కింపు, పునః పరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారని, ఈ ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, హాల్ టికెట్, పుట్టిన తేదీ, ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చని ఆయన సూచించారు. యువత డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని స్టార్టప్లు, ఆవిష్కరణల ద్వారా దేశ అభివృద్దికి తోడ్పడాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు తెలియజేస్తూ,
2: అండమాన్ నికోబార్ దీవులను కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ రోజు ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలితగీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం, వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో భౌతిక శాస్త్రంలో 7 అంక ప్రాధాన్యత తెలియజేస్తారు డాక్టర్ డి శ్యామలాబాయి. అనంత కళాకారులు పాడిన పర్యావరణ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ రచన ఎంపీ రవిశంకర్, 8:30 చిత్రసీమ సినిమా పాటలు, 9:00 మన ఆలయాలు, కంబదూరు గ్రామంలో నెలకొన్న శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం గురించి వివరాలు వింటారు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 11:13 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 ఎఫ్ఎం రెయిన్బో విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి.

ఈ సాయం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ వారం అంశం వేసవి సెలవుల్లో చల్ల చల్లగా. నిర్వహణ హారిక. 6 గంటలకు లలిత గీతం, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:15 కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. వారి ప్రాయోజిత కార్యక్రమంలో హలో అనంతరైతన్న. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న పథకాలు, రాయితీలు గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు జిల్లా ఉద్యానవన అధికారిని శ్రీమతి డి ఉమాదేవి గారి సమాధానాలు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 2255332968 ఎస్టిడి కోడ్ 08554. అనుసంధానం శ్రీ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. 7:45 వికసిత్ భారత్ మార్కాపురం కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ సినిమా పాటలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరి యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ ఏ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ కేసీ కృష్ణ గారి జానపద గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:10 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు రాత్రి 10:00 చంపావతి రూపకం 2వ భాగం, రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. శ్రోతలకు ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న. ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రైతులు గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారిని శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి సిబీ జార్జ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ 5 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా రేపు యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు.
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Anantaram ade roju Netherlands cherukuntaru Pradhan Mantri. 2017 paryatana tarvata Netherlands lo paryatinchadam ide rendo sari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ధి చెందుతున్న

0: సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజాసంబంధ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియోను కలుసుకుని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం కూడా మోదీ సందర్శిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 7వ లీడ్స్ 2025 నివేదిక విడుదల, అలాగే 4వ లీప్స్ 2025 అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో 1/3 భాగాన్ని కవర్ చేస్తాయని తెలిపారు. భారత ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం అత్యవసరమని, దీన్ని ఒక జాతీయ మిషన్గా ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. దీనికోసం మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి నిరంతర పెట్టుబడులు, స్టార్టప్ల ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రధాన బలాలని గోయల్ కొనియాడారు. పరిశోధన, అభివృద్ది, తయారీ రంగాల కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో నేతృత్వంలో రష్యా ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ ఈ విషయాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ముఖ్యంగా ఆర్థిక, ఇంధన రంగాల్లో నిరంతరం వృద్ది కనిపిస్తోందని జయశంకర్ గుర్తు చేశారు.
1: The last few years have seen a steady and sustained growth in our bilateral partnership. Its economic and energy dimensions have become more pronounced. Our political cooperation is even more valuable in an uncertain and volatile global environment. We have expanded our collaboration in science and technology. The mobility of talents and skills has acquired greater salience, and our interest in ensuring better connectivity is deeper.
0: పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆర్డీఐ పథకం కింద 5 ఒప్పందాలపై సంతకాలు చేసే కార్యక్రమంలో ప్రసంగించారు. డీప్ టెక్ ఆవిష్కరణలు వేగవంతం చేసేందుకు పరిశ్రమ ప్రభుత్వ సహకారం బలోపేతానికి ప్రభుత్వం సృష్టిన దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మార్కెటింగ్ సీజన్ 2026-27 గాను 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారుగా 260,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. 2004-05 నుంచి 2013-14 వరకు జరిగిన 4.75 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించి రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18.99 లక్షల కోట్ల రూపాయలని వైష్ణవ్ వివరించారు.
2: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వక నుంచే ఏడాదికి 6,300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం డీఓపీటీ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 24వ తేదీతో ముగిన పదవీకాలాన్ని పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మరో ఏడాది పాటు ప్రవీణ్ సూద్ దర్యాప్తు సంస్థ డైరెక్టర్

0: గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షం తుఫాను పిడుగుల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. భదోహీ జిల్లాలో అత్యధికంగా 15 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది చనిపోయారు. పిడుగులు పడ్డం, గోడలు కోల్డం, చెట్టు విరిగి పడ్డం వల్ల ఈ మరణాలు సంభవించాయి. మెడికల్ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నిలిపేయాలని, దానికి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు రాష్ట్రాలను అనుమతించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్రాన్ని కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, దర్యాప్తు సీబీఐకి బదిలీ అనే విషయం ప్రస్తావిస్తూ జాతీయ స్థాయి పరీక్షల్లో లోపాలు ఎత్తిచూపారు. నీట్ వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్టాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ, సిక్కిం, తమిళనాడు, పదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ 71 పరుగులు చేయగా రింకు సింగ్ 49 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో వరలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ఉన్న మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము 10వ శ్లోకం. న ద్వేష్ట్య కుశలం కర్మ

త్యాగి. ఈ రకమైన సాత్విక కర్మ సన్యాసం చేసిన త్యాగి సత్వసమావిష్ట, సత్వగుణం చేత ఆవేశించబడినవాడు అవుతాడు. మేధావి ఆత్మతత్వాన్ని తెలుసుకునే మేధావి అవుతాడు. చిన్న సంశయ, సందేహాలు తొలగినవాడు అవుతాడు. అందుకనే అకుశలం, అశుభమైన కర్మ కామ్యకర్మను న ద్వేష్టి, ద్వేషించడు. కుశలే, శుభప్రదమైన చిత్తశుద్ధిని కలిగించే నియత కర్మలో న అనుషజ్యతే, ప్రేమ కలవాడు కాడు.

అర్జున, ఈ రకమైన సాత్విక కర్మ సన్యాసం చేసినవాడే నిజమైన త్యాగి. ఇలాంటి త్యాగి యొక్క మనస్సును సత్వగుణం పరిపూర్ణంగా ఆవేశిస్తుంది. అందువల్ల అతడి మేధాబలం పెరిగి ఆత్మతత్వజ్ఞానాన్ని అందుకోగలుగుతాడు. అందుకే అతడి ఆధ్యాత్మిక సందేహాలన్నీ తొలగిపోతాయి. ఇలాంటి సాధకుడు పునర్జన్మను కలిగించే అశుభమైన కామ్యకర్మలను చేయడు గాని వాటిని ద్వేషించడు. చిత్తశుద్ధి అనే శుభాన్ని కలిగించే విహిత కర్మలు చేస్తాడు గాని వాటి ప్రేమలో పడడు. ఇలా ఇతడు సర్వవిధ రాగద్వేషాతీతుడు అవుతాడు కనుక ముఖ్య సన్యాసాన్నే క్రమంగా అందుకుంటాడు. నిష్కామ కర్మయోగము, సాత్విక కర్మ సన్యాసము ఒకటేనని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో సూచిస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో భౌతిక శాస్త్రంలో 7 అంక్య ప్రాధాన్యత తెలియజేశారు డాక్టర్ డి శ్యామలాబాయి. అనంతరం అనంత కళాకారులు పాడిన పర్యావరణ గీతాలు వింటారు. ముందుగా ఒక పాట వినండి.

0: பொப்பலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
0: ముఖాన మోటిమల
1: సైబాల్
0: గజ్జా బొబ్బలా
1: సైబాల్
0: నడువుల తామరా
1: సైబాల్
0: బురద పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: ఇప్పుడు వినండి సమాచార వేదిక. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా 10 పరీక్షల్లో మార్కులు సాధించారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. బుధవారం తపోవనం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలలో 18 విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని, 45 ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. దివ్యశ్రీ అనే విద్యార్థిని 579 మార్కులతో ఉత్తమ ప్రతిభ చాటిందని గుర్తు చేశారు. విద్యార్థుల చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు చేతబట్టి వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఫీజులు ఉండవని, ఉచితంగా పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ ఇస్తారని, పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తారని తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులతో ఉత్తమ బోధన లభిస్తుందన్నారు. ప్రచారంలో ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్, ఉపాధ్యాయులు కిష్టప్ప, విశ్వమూర్తి, సత్యమయ్య, నాగరాజు, మధుప్రసాద్, అన్నమ్మ, సిఆర్పి రాజు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ప్రతి గ్రామం వీధులను పరిశుభ్రంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు సూచించారు. ఆయన బుధవారం మండల కేంద్రంలోని బీసీ కాలనీలో పరిశుభ్రతపై చేపట్టిన ప్రచారంలో గ్రామస్తులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. చెత్తను రోడ్లపై మురుగు కాలువల్లో వేయరాదని కోరారు. తడి పొడి చెత్తను వేరు చేసి ఉంచితే ఉదయం పారిశుద్ధ్య సిబ్బంది వచ్చి తీసుకెళ్తారన్నారు. ఇళ్లలోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడంటే అక్కడ పడేయకుండా స్వచ్ఛరతం వచ్చినప్పుడు ఇస్తే నిత్యావసర సరుకులు ఇస్తారని చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఐవీఆర్ కాల్స్లో ఒకటి నొక్కి ప్రజల సంతృప్తిని తెలియజేయాలని కోరారు. ఆయన వెంట ఎంపీడీఓ లక్ష్మీనరసింహ, పంచాయతీ అధికారి సాదిక్ వలి సిబ్బంది ఉన్నారు. అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫాక్స్కాన్ సహకారంతో బుధవారం రామ్నగర్లోని కమ్మాభవన్లో మహిళలకు ప్రత్యేకంగా నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన లభించింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు మేళా జరిగింది. మొత్తం 205 మహిళా అభ్యర్థుల పేర్లు నమోదు చేసుకోగా 53 ఆన్లైన్లోనే ప్లేస్మెంట్ ద్వారా ఎంపికయ్యారు. మరో 49 అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు పొందారు. భవిష్యత్తులో అంబికా ఫౌండేషన్ ద్వారా మరిన్ని జాబ్ మేళాలు పెడతామని నిర్వాహకుడు ఫౌండేషన్ చైర్మన్ అంబికా దీక్షిత్ తెలిపారు. కార్యక్రమంలో కమ్మ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బాంబే డయింగ్ నాగన్న, మాజీ అధ్యక్షుడు సరిపుటి సూర్యనారాయణ, కేసన్న నరసింహులు, శివప్రసాద్, సిద్ధేశ్వర్, కిరణ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవలను రాష్ట్రపతి లోకేష్ పరిశీలించనున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శిస్తారు. ఆర్డీటీ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ సమాధిని సందర్శించి నివాళులు అర్పిస్తారు. అనంతరం ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. యువగలం పాదయాత్ర సమయంలో సమస్యకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు తిరిగి ఇప్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకొని మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వస్తున్నారు. సమస్త ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే మంత్రి లోకేష్ ఢిల్లీ వెళ్ళి

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సంప్రదింపులు జరిపారు. సీఎం చంద్రబాబు సైతం తన ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి మోదీతో మాట్లాడారు. వారి కృషికి ఫలితంగా ఎఫ్సీఆర్ఏ అనుమతులు వచ్చాయి. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సూపర్ స్పెషాలిటీ యూరాలజీ విభాగానికి 400,000 విలువైన పరికరాన్ని ప్రవాస భారతీయులు రాజలక్ష్మి శంకర్ వితరణ చేశారు. బుధవారం జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లేశ్వరి, డిప్యూటీ ఆర్ఎంఓ హేమలతకు దాతలు ఫైబర్స్కోప్ యురెట్రో రెనోస్కోప్ పరికరాన్ని విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఎంఆర్ గీతాబాల ఆలంబన జనార్దన్ సమక్షంలో పరికరాన్ని అందజేశారు. యూరాలజీ విభాగం రోగులకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని వారు తెలిపారు.

0: ఏఐ సాంకేతిక సాయంతో పనులు సులభంగా వేగంగా చేయవచ్చని ఐఆర్టీ మహేష్ తెలిపారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని చక్కగా పనులు చేయాలన్నారు. గతంలో రికార్డులను చేతిలో రాసేవారని, నేడు కంప్యూటర్తో తక్కువ సమయంలో వివరాలన్నీ నమోదు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఏఐను వినియోగించి ప్రజలకు తక్కువ సమయంలో ఎక్కువ మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో ఐఏఆర్టీ సతీష్, ఎంపీడీఓ లక్ష్మీనరసింహ, ఏవో నాగకిష్టయ్య పాల్గొన్నారు. మీరు ఇంతవరకు పత్రికల ద్వారా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు. ఇప్పుడు వినండి విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో భౌతిక శాస్త్రంలో 7 అంకె ప్రాధాన్యత తెలియజేస్తారు డాక్టర్ డి శ్యామలాబాయి.
1: సృష్టిలోని ప్రతి దృగ్విషయము ఏదో ఒక అంకెతో ముడిపడి ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. భౌతిక శాస్త్రంలో తటస్థపడే భౌతిక రాశులు ముఖ్యంగా అంకెలు మరియు వాటి ప్రమాణాలతో తెలుపబడతాయి. విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత 7 ప్రధానమైన భౌతిక రాశులు నిర్ణయింపబడ్డాయి. అవి పొడవు, ద్రవ్యరాశి, కాలము, ఉష్ణగతిక ఉష్ణోగ్రత, కాంతి తీవ్రత, పదార్థ పరిమాణం, విద్యుత్ ప్రవాహం. వీటిని ప్రాథమిక భౌతిక రాశులుగాను, వీటి ప్రమాణాలైన మీటర్, కిలోగ్రామ్, సెకండు, కెల్విన్, క్యాండిలా, మోల్ మరియు యాంపియర్ అను ఈ 7 ప్రాథమిక ప్రమాణాలుగా తెలుపబడినాయి. అదేవిధంగా భౌతిక శాస్త్రాన్ని అభివృద్ధిగావించిన 7 గొప్ప శాస్త్రవేత్తలు ఆల్బర్ట్ ఐన్స్టీన్, సర్ ఐజాక్ న్యూటన్, మేడం క్యూరీ, కెల్విన్, యాంపియర్, వెబర్ మరియు చాడ్విక్. ఏదైనా ప్రయోగాన్ని నిర్వహించేటప్పుడు మంచి ఫలితాలను పొందుటకు, అంతేకాక అది ప్రజావాళికి ఉపయోగపడుటకు ఉండవలసిన మరియు అనుసరించవలసిన 7 అంశాలు: ఉద్దేశము, పరికరములు, సూత్రము, ప్రయోగ పద్ధతి, పరిశీలనలు, గణన మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు. శాస్త్రంలో తెలిపిన 7 శాస్త్రీయ పద్ధతులు ఈ విధంగా ఉన్నాయి: శాస్త్రీయంగా ప్రశ్నించడం, పరిశోధన, ప్రతిపాదనను పొందుపరచడం, ప్రయోగాన్ని డిజైన్ చేయడం, ఫలితాలను బేరీజు వేయడం, గొప్ప ముగింపును ఇవ్వడం మరియు ప్రయోగాన్ని అందరికీ తెలియచేయడం. తద్వారా దాని సత్ఫలితాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం వలన ఒక మంచి శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకోగలడంలో సఫలీకృతులు కాగలరు. మనకు భూమి మీద లభించే పదార్థాలు ముఖ్యంగా 3 రకాలు. అవి ఘన పదార్థం, ద్రవ పదార్థం మరియు వాయు పదార్థం. ఈ ఘన, ద్రవ, వాయు పదార్థాలైన 3 పదార్థ స్థితులే

కాక విశ్వంలో మరొక 4 పదార్థ స్థితులు కలిసి మొత్తంగా 7 స్థితులను మనం తెలుసుకోవచ్చు. ప్లాస్మా స్థితి, ఇందులో మొత్తం పదార్థం అయానుల రూపంలో ఉంటుంది. ఇది ముఖ్యంగా నక్షత్రాలలోనూ, సహజ నక్షత్రమైన సూర్యునిలోనూ ఉన్నట్లుగా తెలియచేయబడింది. మరొకటి సూపర సందిగ్ధ ద్రవస్థితి, ఇందులో పదార్థం అధిక సాంద్రత గల వాయువుగాను మరియు అధిక శక్తి గల ద్రవంగాను ఉంటుంది. అది వాయువా లేక ద్రవమా అని మనం విడదీయలేము. మరొకటి బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్స్, ఇందులో 4 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద అతి చిన్న ప్రాథమిక కణాలుగా పదార్థం ఏర్పడి ఉంటుంది. బోసానులు మరియు ఫెర్మియానులుగా వీటిని మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రాథమిక కణాలకు సగటు జీవితకాలం అతి తక్కువగా, అనగా సుమారు 4 నానోసెకన్లలో ఉన్నట్లు శాస్త్ర పరిశోధనల్లో తేలిన విషయం. చివరగా ఇక డీజెనరేట్ మ్యాటర్, ఇది నక్షత్రాలు చీకటి రంధ్రాలు అనగా బ్లాక్ హోల్స్గా మారే పరిణామంలో ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. ముఖ్యంగా దీని గురించి మన భారత శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ నోబెల్ బహుమతి గ్రహీత పేరు మీద చంద్రశేఖర్ పరిమితి అనున్నది ఏర్పరిచారు. ఒక పెద్ద నక్షత్రం రెడ్ జెయింట్ స్టేట్, తెల్లని మరుగుజ్జు స్థితి మరియు చంద్రశేఖర్ పరిమితిని దాటి న్యూట్రాన్ స్టార్గా ఏర్పడి చివరకు చీకటి రంధ్రంగా మారుతుంది. ఇందులో ప్రోటానులు మరియు ఎలక్ట్రానులు మిళితం చెందు స్థితి ఒకటి ఏర్పడుతుంది. అదే డీజెనరేట్ మ్యాటర్గా గుర్తించబడినది. ఇలా పదార్థం 7 స్థితులు ఘన, ద్రవ, వాయు, ప్లాస్మా, సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్స్, బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్స్ మరియు డీజెనరేట్ మ్యాటర్గా మనం తెలుసుకోవచ్చు. ఇక ప్రకృతి మనకందించే ఇంద్రధనుస్సు అయితేనేమి, ప్రకృతి అందాల సహజ రంగులు అయితేనేమి, 7 వర్ణములుగా మనం గుర్తిస్తాం. విబ్జియార్, వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ మరియు రెడ్. ఇవే కాక వైట్ అనగా తెలుపు రంగు అని మరొక వర్ణాన్ని మనం తెలిపినా భౌతిక శాస్త్రం చెప్పే విషయం ఏంటంటే సప్తవర్ణాల మిళితమే లేదా మిశ్రమమే తెలుపు రంగు అని. తెల్లని కాంతి పదార్థం లేదా వస్తువు ఉపరితలం మీద పతనం చెందినచో అది తన అభిలాక్షణిక తరంగ దైర్ఘ్యములను శోషించుకుంటుంది. అవే తరంగ దైర్ఘ్యాలను లేదా వ్యావహారిక భాషలో చెప్పాలంటే అవే వర్ణాలను ఉద్గారం చేస్తుంది. ఒక వస్తువు అల్ప ఉష్ణోగ్రత వద్ద ఏ వర్ణాన్ని శోషించుకుంటుందో అదే వర్ణాన్ని హెచ్చు ఉష్ణోగ్రతల వద్ద ఉద్గారం చేస్తుంది. సప్తవర్ణాలను శోషించుకునే వస్తువు కృష్ణ వస్తువుగా అనగా బ్లాక్ బాడీగా తెలియజేస్తారు. వస్తువు ఉష్ణోగ్రత పెరిగే కొలది ఆ వస్తువు విడుదల చేసే కాంతి గరిష్ట తీవ్రత యొక్క తరంగదైర్ఘ్యం తగ్గుతుంది. అందువలననే మండుచున్న వస్తువు నుండి వెలువడే మంట నీలి లేదా ఊదారంగులో కనిపించినచో ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్నట్లుగాను, ఎరుపు రంగులో కనిపించినచో తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్నట్లుగాను మనకు తెలుస్తుంది. ఒక ఇనుప కడ్డీని వేడి చేస్తూ పోతే ఉష్ణోగ్రత పెరిగే కొలది అది వెలువరించే వర్ణములు ఎరుపు రంగు నుండి క్రమంగా ఊదా లేదా నీలి రంగులోకి మారుట మనం చూడవచ్చు. అదేవిధంగా స్ఫటిక నిర్మాణాలు అనగా క్రిస్టల్ సిస్టమ్స్ కూడా 7 అంకెలోనే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. వాటినే 7 క్రిస్టల్ సిస్టమ్స్ అంటారు. అవి ట్రైక్లినిక్, మోనోక్లినిక్, ఆర్థోరాంబిక్, టెట్రాగనల్, రాంబోహెడ్రల్, హెక్సాగనల్ మరియు క్యూబిక్గా కలవు. ఈ క్రమంలో స్ఫటిక నిర్మాణం అసౌష్ఠవం నుండి సౌష్ఠవ అమరికను కలిగి ఉండుట స్ఫటిక నిర్మాణ అధ్యయనంలో మనకు తెలియచేయబడుతుంది. ఇలా భౌతిక శాస్త్రంలోనే కాదు మన జీవితంలో ఎన్నో విషయాలలో 7 అంకె ముడిపడి ఉంటుంది. కావున 7 అంకెను అశుభ సూచకంగా భావించేవారు ఆ మూఢనమ్మకం నుండి బయటికి రాగలరు సుమా.

మీరు ఇంతవరకు విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో భౌతిక శాస్త్రంలో 7 అంకె ప్రాధాన్యతను తెలియజేశారు డాక్టర్ డి శ్యామలాబాయి. ఇప్పుడు వినండి ఒక పాఠం.

0: సురక్షితమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: అనంత కళాకారులు పాడిన పర్యావరణ గీతాలు వింటారు.

మీరు ఇంతవరకు అనంత కళాకారులు పాడిన పర్యావరణ గీతాలు విన్నారు. ఇప్పుడు వినండి ఒక పాట. కలుసుకోవాలని ఉంది ఈ చిత్రం కోసం సుమంగళి సత్య పాడిన పాట వింటారు.

0: His guest paper to Kerala, CBI nabs five suspects. The Statesman headlines, Vijay government wins confidence vote, gets backing of rebel AIADMK MLAs. The same newspaper also informs decision on Kerala CM will be announced today. Indian ships given priority pass in Strait of Hormuz, says Iran Deputy Foreign Minister, writes the Pioneer. US President Donald Trump given a red carpet welcome in China. The Asian Age carries his picture during the welcome ceremony. The paper headlines, Trump in China on three-day visit to hold Xi talk on Iran war and trade. The Times of India writes, deal maker and dragon, Trump seeks to do business with Beijing. The Hindu in its editorial title, testing troubles, writes that leaks and breaches have destroyed the National Testing Agency's credibility. The K. Radhakrishnan Committee, which was constituted to recommend reforms in the examination process, recommended restructuring of the NTA and creating strong institutional linkages with state and district authorities in order to produce a secure test administration apparatus. And finally, the Times of India writes, in a rare and emotional moment during proceedings linked to passive euthanasia, the Supreme Court praised the family of Harish Rana for donating his corneas and heart valve after permission was granted to withdraw life support, observing that his life continues in others through the noble act. And with that, it's back to you, Saira.
1: Thanks, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Two-day meeting of BRICS foreign ministers to begin in New Delhi today. Assam government to introduce Uniform Civil Code Bill in State Assembly on 26th of this month. India bans export of sugar until September this year to cool domestic prices. West Bengal government lifts all restrictions on interstate movement of potato, onion, fruits, vegetables, food grain and other essential commodities. Heavy rain and dust storm leaves 60 people dead across Uttar Pradesh. Praveen Sood gets one-year extension as CBI director. And Virat Kohli slams record 9th IPL century as Royal Challengers Bengaluru beat Kolkata Knight Riders by 6 wickets in Raipur. For details of these stories and more, log on to our website www.newsoneair.gov.in and NewsOneAIR app. And with that, we end the morning news. Have a great day.
2: Akashavani. గుంటూరు జిల్లా సమాచారాలకు వింటారు.
3: స్పైసెస్ బోర్డు చైర్మన్ పర్యటన, గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధుల కేటాయింపు, ప్రపంచ ధరిత్రి దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాము. 2 దశాబ్దాలుగా సాధ్యం కాని గుంటూరు ఛానల్ అభివృద్ధి పనులకు గడిచిన May 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం 369 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ గుంటూరు ఛానల్ వల్ల వచ్చే వరదలకు చుట్టుపక్కల పొలాలన్నీ కూడా ముంపునకు గురై రైతులకు తీరని నష్టం వాటిల్లుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. అయితే 60 సంవత్సరాల క్రితం నిర్మించిన 47 కిలోమీటర్ల పొడుగైన ఈ గుంటూరు ఛానల్ను 74 కిలోమీటర్లకు పెంచడానికి, అలాగే ఛానల్ను మెరుగుపరచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీని ద్వారా మరో 50 గ్రామాలకు తాగునీరు కూడా అందనుంది. గ్రామీణ యువతలో నైపుణ్యాలను పెంచి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కేంద్రం రూపొందించిన దీన్ దయాళ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమం కింద గుంటూరు జిల్లా బురిపాలెంలోని 105 మంది యువతలు ఉద్యోగాలు పొందారు. గడిచిన ఏప్రిల్లో బురిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వారికి నియామక పత్రాలు అందించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కొక్క విద్యార్థిపై 75,000 రూపాయలను ఖర్చు చేసి ఈ శిక్షణను అందించడమే కాక ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయని అన్నారు. యువత యూట్యూబ్ ద్వారా అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని అందుకుంటూ నిత్య విద్యార్థులుగా ఎదగాలని పెమ్మసాని సూచించారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలిలో April 22న నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ నజీనా బేగం మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర యువజన సేవల శాఖ, ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో కూడా ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనే థీమ్తో ప్రపంచ ధరిత్రి దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని సభలో పాల్గొన్న వక్తలు విద్యార్థులకు వివరించారు. చెట్లు నాటడం, నీటిని సంరక్షించటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటం వంటి సాధారణ చర్యల ద్వారా భూమిని రక్షించవచ్చని వారు సూచించారు. భగీరథ మహర్షి జయంతిని April 23న గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సాయికాంతి వర్మ భగీరథ మహర్షి పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కఠోర పరిశ్రమకి మారుపేరు భగీరథ మహర్షి అని, ఎంతటి కష్టాన్నైనా భరించి అనుకున్నది సాధించే గొప్ప

0: లక్షణం కలిగిన వ్యక్తని అన్నారు. ఆయన స్ఫూర్తిగా యువత మంచి భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలని, కష్టపడితే సాధించలేని ఏదీ లేదని గుర్తించాలని కలెక్టర్ సూచించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనాభా గణనను ఏప్రిల్ 16న ప్రారంభించారు. ఏప్రిల్ 16 నుండి 30 వరకు స్వీయ గణన చేసుకునేందుకు జిల్లా పౌరులకు అవకాశం కల్పించారు. పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న తొలి జనాభా గణనగా ప్రత్యేకత సంతరించుకున్న ఈ విధానం 2 దశల్లో జరగనుంది. మొదటి దశగా నివాసిత గృహాల జాబితా అలాగే గృహ గణన నిర్వహించనుండగా ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరించడం జరగనుంది. 2వ దశలో జనాభా గణన చేపట్టనున్నారు. కాగా ఈ జనాభా గణన దేశాభివృద్ధిలో ఎంతో కీలకమైనది అయినందువల్ల ప్రతి ఒక్కరూ దీంట్లో స్వయంగా పాల్గొవాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. రహదారులపై మోటార్ వాహనాల ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు చికిత్స ఖర్చును కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం రాహత్ కింద పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించిన గోడపత్రికలను ఏప్రిల్ 25న గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆవిష్కరించారు. ఈ 1.5 లక్షల రూపాయలను ప్రమాదం జరిగిన రోజు నుండి 7 రోజుల వరకు చికిత్స కోసం అందిస్తారు. ప్రాణాపాయం ఉన్న బాధితులకు 48 గంటల వరకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఈ సహాయం అందిస్తారు. ఈ పథకాన్ని ఎలక్ట్రానిక్ డిటైల్ యాక్సిడెంట్ రిపోర్ట్ అలాగే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టంలను కలుపుతూ అమలు చేస్తున్నారు. గుంటూరు నగరాభివృద్ధి పనులపై స్థానిక పార్లమెంటు సభ్యులు, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 1వ తారీఖున అధికారులతో సమీక్షించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో శంకరవిలాస్ బ్రిడ్జ్ నిర్మాణము, మానస సరోవరం అభివృద్ధి పనులు తదితర 22 అంశాలను మంత్రి సమీక్షించారు. భారత స్పైసెస్ బోర్డు చైర్మన్ సంగీతా విశ్వనాథన్ ఈ మే 7వ తారీఖున గుంటూరు నగరంలో పర్యటించారు. స్థానిక స్పైసెస్ బోర్డు కార్యాలయం, మిర్చియార్డు తదితర ప్రాంతాలను సందర్శించిన ఆమె మాట్లాడుతూ, సుగంధ ద్రవ్యాల ఎగుమతులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మరింత వేగవంతం చేయనున్నామని, రాష్ట్రంలో మరిన్ని ఎక్స్పోర్ట్ మిషన్ హబ్లు, కస్టమ్ క్లియరెన్స్ సెల్లు ఏర్పాటు చేసి సుగంధ ద్రవ్యాల ఎగుమతులను మరింత సరళతరం చేయనున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ మీకు అందించిన వారు ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి శివమణి. ఈ చిత్రం కోసం రఘు కుంచే, కౌశల్య పడిన పాట వింటారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: సీను ఈ చిత్రం కోసం పార్థసారథి చిత్ర పాడిన పాట వింటారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: పెద్దరాయుడు ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట వింటారు.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: శ్రోతలకు ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం

సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీలు గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు ఈరోజు రాత్రి 7:15 2255533 లేదా 2968990 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఇప్పుడు నండి అప్పు చేసి పప్పుకూడు. ఈ చిత్రం కోసం ఏఎం రాజా పడినపాట, గీత రచన పింగళి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం మన ఆలయాలు కమ్మదూరు గ్రామంలో నెలకొన్న శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం గురించి వివరాలు వింటారు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత.
1: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.
2: ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు, అనేక దేవాలయాల విశిష్టతలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈ భూమి మీద మానవ నిర్మాణాల్లో శిల్పకళా నైపుణ్యం, ఆధ్యాత్మికతలు కలబోసిన అందమైన మహాద్భుత నిర్మాణం దేవాలయం. ఈ ఆలయాలను దర్శిస్తే వచ్చే ఆనందం అపారం. ఏమని వర్ణించగలం ఆ సంతోషాన్ని? సరే, నా సంగతి పక్కన పెట్టి ఈరోజు మనం ఏ దేవాలయాన్ని దర్శించాలో ఆలోచిద్దాం. శ్రోతలు, మనమెందుకు బుర్రలు బద్దలు కొట్టుకోవడం? మన చలపతిని అడిగితే అయిపోలా? ఇంతకు మన చలపతి ఎక్కడున్నాడో, కనిపించలేదే.

0: అయ్యా స్వామి, ఏమిటిలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు? ఎక్కడికెళ్ళావు? వారం రోజుల నుండి కనిపించలేదు.
1: పద్మలత, నేను మహాశివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాను.
0: మహాశివుడు ఈ ప్రపంచమంతా నిండి నిబిడీకృతమయ్యున్నారు, మరి నువ్వెక్కడికెళ్ళావు?
1: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని వస్తున్నాను.
0: ఎక్కడ ఉంది ఈ ఆలయం?
1: అనంతపురం నుండి పడమర దిశగా ప్రయాణించి కళ్యాణదుర్గం మీదుగా వెళితే ఈ కంబదూరు గ్రామం వస్తుంది. అనంతపురం నుండి కంబదూరికి దాదాపుగా 88 కిలోమీటర్లు ఉండవచ్చు.
0: ఇంత ఆనందంగా ఈ ఆలయం గురించి చెబుతున్నావు, నీ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది, అంతులేని ఆనందాన్ని అనుభవిస్తున్నావు. ఏం చూశావు ఈ ఆలయంలో?
1: శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే
0: ఎంత గొప్పది చెప్పు. వారం రోజుల నుండి అక్కడే ఉన్నావుగా, మరి చెప్పు.
1: ఎలా, ఎందుకో తెలియదు పద్మలత, ఏ ఒక్క విషయం గుర్తుకు రావడం లేదు. అవును, నేనెందుకు చెప్పలేకపోతున్నాను పద్మలత అడిగిన ప్రశ్నకు సమాధానం? బహుశా నేను నా మనసులో అనుభవించాను కాబోలు. చూసిన ఒక దృశ్యాన్ని వర్ణించవచ్చు, కానీ అనుభూతిని ఎలా వర్ణించడం? అందుకే నాకు మాటలు రావడం లేదు.
0: చలపతి, ఏమిటి, నీలో నీవే మాట్లాడుకుంటున్నావు?
1: ఆహా, ఏం లేదు. మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని చూసి మనసులోని అనుభూతిని పొందాను, ఆనందాన్ని పొందాను. అందుకే నువ్వు ఆలయం గురించి చెప్పు అన్నప్పుడు ఏమి మాట్లాడలేకపోయాను పద్మలత.
0: భారతీయ సంస్కృతిలో ఆలయాలు ప్రధానమైనవి. ధ్వజస్తంభం, విగ్రహాల కాంతి, పూజా విధానాలు, ఉత్సవాల వైభవం, భక్తుల హృదయాలలో వెల్లివిరిసే భక్తితత్వం, హృదయాలను పవిత్రం చేసే పుష్కరిణిలు, ఇంతకన్నా ఆనందం ఎక్కడా దొరకదు. దానిని నీవు మనసులోనే అనుభూతి పొందావు, కనుకనే ఆలయం గురించి చెప్పమన్నప్పుడు మౌనంగా ఉండిపోయావు.
1: ఏమో పద్మలత, నాకేమీ తెలియదు, కానీ నువ్వు కూడారా, శ్రీ దుర్గా సమేత మల్లేశ్వరుని దర్శించుకుందాం.
0: సరే, మనతో పాటు శ్రోతలను కూడా పిలుచుకుపోదాం. శ్రోతలు, మీదే ఆలస్యం, మేము సిద్ధంగా ఉన్నాం.

0: ఆహా, కంబదూరు గ్రామం, స్వచ్ఛమైన గాలి, పవిత్రమైన మానవ హృదయాలు, ఈ చెట్లు, ఈ చేమలు, పాడి పశువులు, పచ్చని పంట పొలాలు, వీటినడుమ మల్లేశ్వరుడు. ఇప్పుడు చెప్పు పద్మలత, నువ్వు వర్ణించడం నీకైనా సాధ్యమవుతుందా?
1: నిజం చెప్పావు చలపతి, నేనే కాదు ఎవ్వరూ చెప్పలేరు. చూడాలి, అనుభూతి చెందాలి అంతే.

0: ఆలయం దగ్గరికి పిలుచుకెళ్ళు. ఆ, ఓ చిన్న సందేహం, కంబదూరని పేరు ఎలా వచ్చింది?
1: చోళుల పాలనాకాలంలో కంబదహాల్ అని వ్యవహరించేవారట. దీనినే కమలపురి, కోమలాపురమని కూడా పిలిచేవారట. కాలముతో పాటు మానవులు మారుతూ ఉంటారు కదా, ఆ మార్పులో సహజంగానే కంబదూరు అని పిలుస్తున్నారు.
0: ఓహో, అలాగా. అనంతపురం జిల్లాలోని పెద్ద చెరువుల్లో కంబదూరు చెరువు కూడా ఒకటి కదా?
1: అవును.
0: ఈ ప్రాంతాన్ని ఎవరు పాలించేవారు? ఈ దేవాలయాన్ని ఏ రాజులు నిర్మించారు?
1: ఈ ప్రాంతాన్ని నోలంబులు, విజయనగర రాజులు పాలించేవారు. ఈ ఆలయాన్ని చోళ రాజులు నిర్మించారట. వారి తరువాత విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధికై కొంత పరిశ్రమ చేశారట.
0: అలాగా. చాలా పెద్ద పుష్కరిణి, చూడటానికి రమణీయంగా ఉంది. దేవాలయ ప్రాకారం ఎంతో ఎత్తుగా నిర్మించారు. ఇలాంటి నిర్మాణాలు విజయనగర రాజులకే సొంతం.
1: నిజమే పద్మలత, ఈ ఆలయ ప్రాకారాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారట.
0: చరిత్ర ఆధారాలున్నాయా చలపతి?
1: ఆలయము లోపల శిలాశాసనాలు ఉన్నాయట, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం.

0: ఆలయం లోపలికి ప్రవేశించడానికి ఎన్ని ద్వారాలున్నాయి?
1: ఆలయ ప్రాకారానికి రెండు ద్వారాలున్నాయి. ఒకటి మనమున్నామే ఇప్పుడు, ఇది దక్షిణ ద్వారం. ఇంకొకటి ఉత్తర ద్వారం.
0: ఓహో, దక్షిణ ద్వారం నుండి లోపలికి వెళుతున్నాం.

0: ప్రాకారమంతా శిల్పకళాశోభితం.
1: పద్మలత, ప్రాకారానికి చెక్కిన ఈ శిల్ప కళాకృతులను చూస్తుంటే నీకేం గుర్తొస్తోంది?
0: పదితలల రావణుడు కైలాసానికి వెళ్ళి శివుడి ఆత్మలింగాన్ని భూమి మీదకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే శివుడు రావణుని గర్భభంగం చేసిన ఘట్టం గుర్తుకొస్తోంది.
1: చాలా బాగా చెప్పావు పద్మలత, ఆ సన్నివేశమే ఈ కళాకృతి.
2: జయత్వద్రవిభ్రమద్భ్రమద్భుజంగమస్ఫురత్ ధగద్ధగ

0: ప్రాకారాన్ని దాటి లోపలికి రాగానే మహాగణపతి వారి ఉపాలయం ఉంది చూడు.
1: ప్రథమ పూజ ఆయనకే కదా. మహాగణపతి పక్కనే శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం కూడా ఉందే. ఆహా, ఎంత అదృష్టం మనది, ఇంతటి ఆధ్యాత్మిక సంపద ఉన్న దేశంలో జన్మించడం.

0: పద్మలత, మల్లేశ్వర స్వామివారి ఆలయం వెనుక వైపుకు వచ్చేశాం. మాట్లాడుతూనే స్వామివారికి కుడివైపున మహాగణపతి, వీరభద్రులు కొలువు కాగా, ఎడమవైపున శ్రీ దుర్గామాత కొలువయ్యారు.
1: ద్రావిడ కళా సంస్కృతిని ఇంతలా ఆరాధించిన చోళులు ఎంత పుణ్యాత్ములు! ఈ ఆలయం నిజంగా నిరుపమాన తేజోవిరాజితం.

శ్రీ దుర్గామాత ఆలయం అన్నావే, ఇదే కదా చల్లని తల్లి. ఆమె ప్రేమ, కరుణ, దయ, ఆశీస్సులు మన పైన ప్రసరించాలనేమో ఆ తల్లిని స్వామికి కొంచెం దూరంగా ప్రతిష్ఠించారు.

0: పద్మలత, ఆ చెట్టు కింద కూర్చున్నారే ఈ గ్రామవాసి స్థానికులు, ఆయన పేరు ఇంతకుమును పేదో అన్నారు, గంధంపూడి నరసింహులు గారట. వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఆలయం గురించి. నమస్కారం అండి గంధంపూడి నరసింహులు గారు. కంబదూరులో ప్రసిద్ధమైన మల్లేశ్వర స్వామి వారి ఆలయం, దీని గురించిన మా రేడియో శ్రోతలకు వివరాలు తెలియచేస్తారా? ఈ మల్లేశ్వర స్వామి దేవాలయం ఏ రాజుల కాలం నాటిది, ఎవరు కట్టించారు?
1: మా కమల మల్లేశ్వర స్వామి దేవాలయము చోళుల కాలం నాడు నిర్మితమైంది. దీని ఆలనా పాలన శ్రీకృష్ణదేవరాయలు వారే చూసేవారని మా పెద్దలు మాకు చెప్పిన విషయము. అది వాస్తవమని పురాణ గాథల ద్వారా, అక్కడుండే లిపి ద్వారా, పురావస్తు శాఖ వారు చెప్పిన విషయాలు మాకు అర్థమవుతోంది.
2: ఈ కంబదూరు ఊరి పేరులోనే విశేషముందంటారే, దాని గురించి కాస్త వివరిస్తారా? అంటే ముందు ఏ పేరు ఉండేది, అది ఎలా రూపాంతరం చెందిందో వివరిస్తారా?
1: ప్రాచీనంగా మా ఊరి పేరు కమలపురి. కమలపురి అని రావడానికి కారణము మా ఊరికి ప్రధానమైన కమల మల్లేశ్వర స్వామి ఆలయమే. మా మల్లేశ్వర స్వామికి కూడా కమల మల్లేశ్వర స్వామి అనే పేరు. గుడి లోపలికి వెళ్ళే ముందుగా కమలం కిందే నడుచుకుంటూ భక్తాదులంతా వెళ్తారు. ఆ కమలం చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా అద్భుతంగా తీర్చిదిద్దబడిన ఒక కమలం, ఒక ప్రత్యేకతను సంతరించుకుపోయింది. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం భక్తులందరికీ తెలుసు. ఆ విధంగా కమలపురి రాను కమ్మదూరుగా మారిపోయింది. అది కమలపురి యొక్క ప్రత్యేకత.
0: ఆలయంలోకి ప్రవేశిస్తూనే విఘ్నేశ్వర స్వామి ప్రతిమ కూడా ఉంది కదండి, దాని గురించి కాస్త వివరించండి.
1: విఘ్నేశ్వర ప్రతిమ సనాతనంగా హిందూ సాంప్రదాయానికి ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు. అది పురాతన కాలం నుంచి ఆలయంలో ఒక భాగంగా స్థిరపడింది. ముందుగా వినాయకునికి దండం పెట్టుకున్న తర్వాత వీరభద్రస్వామి, ఆ తర్వాత జమ్ము చెట్టు, అలా ముందుకు వెళ్తే పార్వతీదేవి అమ్మవారు, ఇంకా ముందుకు వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగులకట్ట, వీరందరినీ దర్శించుకొని తూర్పు దిశగా కమలమల్లేశ్వర స్వామి దర్శనానికి భక్తులంతా బయలుదేరుతారు.
0: తూర్పు ముఖంగా ఉన్నారు కదండి, మల్లేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించగానే మనకు నంది దర్శనమిస్తారు, తదనంతరం మంటపం ఉంది. ఈ మంటపంలో మీరన్నట్టుగా పైకప్పును చూసినట్లయితే విశేషమైనటువంటి కమలాన్ని రేకులతో సహా చెక్కినట్టు మనకు కనిపిస్తోంది.

0: ఈ కమలం యొక్క విశేషాన్ని తెలియజేయండి.
1: స్వామివారు అయితే తూర్పుకి అభిముఖంగా ఉంటారు. ఫస్ట్ గర్భగుడి, తర్వాత భజన మందిరము, ఆ తర్వాత బసవన్న. ఇంక గుడి వెలుపల భాగానికి వస్తే ఎడం పక్కన పార్వతీ అమ్మవారు, పార్వతీ సమేత కమలమల్లేశ్వర స్వామి అని నానుడి. స్వామివారికి ముందుగా నాగులకట్ట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి విగ్రహాలు. కుడిపక్క కొత్తగా ఈ మధ్యకాలంలో అంటే దాదాపు ఒక 30 ఏళ్ళ కిందే విఘ్నేశ్వర మంటపం అని ఒకటి నిర్మించడం జరిగింది. దాంట్లో వివాహాది కార్యక్రమాలు ఇంతకుముందు జరిగేవి. ఇప్పుడు కూడా ఈ పురావస్తు శాఖ వారు లోపల ఆలయంలో ఎటువంటి కార్యక్రమాలు జరగడానికి వీల్లేదని బయటనే చేయడానికి అనుకూలమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది విషయం. ఇక ముందుగా ఆలయానికి మనం లోపలికి ప్రవేశించగానే మనకు బసవన్న దర్శనం, తర్వాత ముఖ్యమైనది కమలం కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాము. ఆ కమలం దగ్గర కాసేపన్నా ఆగి అష్టదిక్పాలకుల్ని ఆ అద్భుతంగా తీర్చిదిద్దబడిన కమలాన్ని వీక్షించి ఒక పరవశానికి లోనవుతారు. వాస్తవంగా ఇది మాకు విషయంలో చాలాసార్లు జరిగింది, జరుగుతూనే ఉంది. ఇంకొక విషయం ఏమంటే మా కమలమల్లేశ్వర స్వామి గుడిలో నవగ్రహాలు లేరు, అష్టదిక్పాలకులే ఉన్నారు. మరి నవగ్రహాలు లేరు, ఎందుకు లేరు అని మేము అక్కడున్న అర్చకుల్ని విచారించడం జరిగింది, పెద్దల్ని విచారించడం జరిగింది. సరైన సమాధానం అయితే రాలేదు. వాళ్ళకు కూడా తెలియదనే విషయం మాకు అర్థమైంది. అష్టదిక్పాలకులను దర్శించుకున్న తర్వాత కమలమల్లేశ్వర స్వామి సన్నిధి చేరుకోవడం జరుగుతుంది. అంతటి ప్రసిద్ధమైన దేవాలయము, ఇప్పుడు కూడా ఒక వయసు మళ్ళిన నాగుపాము ఒక అర్ధరాత్రి వేళ వచ్చి తిరిగేసుకుని పోతుంది. ఈ విషయం అయితే ఒకరు చెప్పడం వినడం కాదు, స్వయన మా నాన్నగారే అందుకు సాక్ష్యం. ఆయన ఎప్పుడూ ఎక్కువ సమయం మల్లేశ్వర స్వామి గుడిలోనే ఆయన గడిపేవాడు. చాలాసార్లు ఆయనకు ఆ రకంగా దర్శనం ఇచ్చిందని కూడా మా దగ్గర చెప్పేవాళ్ళు.
0: నరసింహులు గారు, ఈ ఆలయానికి సంబంధించిన మరికొన్ని వివరాలను కూడా మాకు తెలపండి.
1: ఇంక సాధ్యమైనంత వరకు జ్యోతిర్లింగాల్లో అన్నీ ఒక అడుగు లేదా అర్ధడుగు ముక్కాలడుగు ఆ రకంగా ఉండే లింగాలనే మనకు చూస్తున్నాము, మనము వింటున్నాము. కానీ కమలమల్లేశ్వర స్వామి విగ్రహము పానిపట్టంతో సహా దాదాపు 6 అడుగుల పైనే ఉంటుందని నా అంచనా. తర్వాత ఒక మనిషి ఆలింగనం చేసుకోవడానికి కూడా వీలు కాకున్నంత విస్తీర్ణంతో లింగం కొలువై ఉంటుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే శివునికి ఆకారం కన్నా లింగరూపంలోనే దర్శించుకుంటే చాలా పుణ్యము లభిస్తుందని పెద్దల నమ్మకము, అది వాస్తవమే. ఆ రకంగా అంత భారీ ఆకారంతో వెలిసిన కమలమల్లేశ్వర స్వామి మా కమ్ముదురు యొక్క సొత్తు, ఇదైతే గర్వంగా చెప్పుకోగలం మేము. కోనేరు సకల పాపహరణి చాలా పవిత్రమైంది. శివరాత్రి మహోత్సవాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న 7 రోజులు అక్కడ కోనేటిలో స్నానం చేసి ఆ తడిగుడ్డలతోనే గుడి ప్రదక్షిణాలు చేసి ముందుగా వీరభద్రస్వామి ఆయనకు ఆంతరంగికంగా ఉండే ఆ స్వామిని, పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకుని కమలమల్లేశ్వర స్వామి సన్నిధి చేరుకుంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయని ఒక ప్రగాఢమైన నమ్మకము. అది ఆనవాయితీగా అట్లనే సాగుతూ ఉంది, దాంట్లో ఏ విధమైన అపనమ్మకం అంటూ లేదు. వాస్తవం తప్పకుండా ఇక్కడ అనంతపురం నుంచి చాలామంది ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉన్నారు. వాళ్ళని ఇంటి దేవుడు అంటారు. మామూలుగా మనకి ఇంటి దేవుడు అని ఒక ఆయన ఉంటాడు. అనంతపురంలో సాధ్యమైనంత ఒక తెగకు సంబంధించిన వారి ఇంటి దేవుడు. వాళ్ళు చాలా కొంచెం వ్యవహారాల్లో చాలా ముందుండే వ్యక్తులు. వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా సహాయం చేస్తున్నారు గుడికి. ఇక తర్వాత ఇక్కడ కర్ణాటక తుమ్కూరు నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో వస్తారు. చుట్టుపక్కల నుంచి మ్యాక్సిమం ఒక 100-150 కిలోమీటర్ల దూరం నుంచి కూడా రకరకాల సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో తల వెంట్రుకలు సమర్పించుకోవడము, నామకరణాలు ఇట్లా రకరకాలుగా వస్తుంటారు.
2: దుర్గామాత ఆలయానికి ముందర శ్రీ సుబ్రహ్మణ్యుడి ఆలయం ఎంతో బాగుంది.
0: సుబ్రహ్మణ్యుణ్ణి దర్శించుకుని ఆదిదేవుడు మహాస్వామి ఈ చరాచర జగత్తుకు అధినాయకుడైన శివుణ్ణి దర్శించుకుందాం పద పద్మలత.
2: అలాగే చలపతి.

0: అజ విశ్వనాథ.
1: దేవాలయ ద్వారబంధం పైన చూడు, లక్ష్మీదేవి, డమరుకం, సదాశివుడు, శివగణం, శంఖచక్రధారులైన జయ విజయులు, పద్మాసనులైన బ్రహ్మ, ఇంకా కొందరి దేవతారూపాలు ఎంత చూసినా తనివి తీరలేదు.
2: చూసావా పద్మలత, ఈ ఆలయం గురించి నువ్వు చెప్పమన్నప్పుడు నన్ను అడిగావే, నేను ఏమి చెప్పలేకపోవడానికి కారణమిదే.
1: నిజమే, ఇది అనుభూతికి పరాకాష్ఠ.
2: ప్రధాన ఆలయంలోకి వెళ్లడానికి ముందు పెద్ద ధ్వజస్తంభాన్ని, శివుడికి ఎదురుగా భక్తి పారవస్యంతో శివుణ్ణీ చూస్తూ కూర్చున్న బసవన్నను చూడు.
1: అవును చలపతి, లోపలికి వచ్చాం. ఇది ముఖమంటపం కదా, 12 స్తంభాలు కనువిందు చేస్తున్నాయి.
2: అవును, ముఖమంటపాన్ని దాటి లోపలికి వెళుదామరా.

0: ఇది అంతరాలయం.
1: చాలా బాగుంది
0: పద్మలత. నీకొక విశేషం చూపించనా?
1: ఏంటది?
0: ఒక్కసారి తల పైకెత్తి చూడు.
1: అబ్బబ్బా, బ్రహ్మాండం! ఇదెక్కడి కళ? ఇంత సుందరంగా తీర్చిదిద్దారు. రెండు కళ్ళు చాలకున్నాయి. ఈ కమలాన్ని చెక్కిన శిల్పులు చిరంజీవులు. పద్మానికి చుట్టూ అష్టదిక్పాలకులు కూడా ఉన్నారు.
0: ఈ ఆలయంలోని ప్రతి రాయిలో శిల్పుల ఆత్మ నిక్షిప్తమై ఉంటుంది.
1: మహాశివుడు ముక్కంటి, నీలకంఠుడు, గరళకంఠుడైన శివుణ్ణి కొన్ని క్షణాలలో చూడబోతున్నాం. మన శ్రమ, మన కష్టాలు కొన్ని క్షణాలలో మరచిపోబోతున్నాం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమరేశ్వరం వైద్యనాథం చితాభౌమౌ ఢాకిన్యాం భీమశంకరం సేతుబందే చ రామేశం నాగేశం దారుకావవే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే కేదారం హిమవత్వృష్ణే గృష్ణేశం శివాలయే.
0: దాదాపు 6 అడుగుల శివలింగం, అతిపెద్ద పానివట్టం, అటూ ఇటూ ఉన్న దీపకాంతుల నడుమ మకరజ్యోతిలా వెలిగిపోతున్నావా శివా, శంకరా, మమ్మల్ని కాపాడు, కరుణించు, దయామయా.
2: హే.

స్వామి రూపం తేజోవిరాజితం, అనిర్వచనీయం, అద్భుతం. ఈ జన్మకు ఇంతకన్నా కావలసినది ఇంకా ఏమి ఉంది?

0: కంబదూరు గ్రామస్థులచే ఊరబావిలో గంగాదేవి పూజ, అఖండ జ్యోతి ప్రజ్వలన, శివ సప్తాహ భజన, శివుడికి రుద్రాభిషేకం, అమ్మవారికి శ్రీసూక్తం అభిషేకాలు, కుంకుమార్చన, అలంకారం, లలితా సహస్రనామార్చనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. నిజంగా ఈ ఆలయం భూలోక స్వర్గం.
1: ఆ పరమశివుడు భోళాశంకరుడు. స్వచ్ఛమైన మనస్సుతో భక్తిగా ఆయనను సేవిస్తే అది దేవతల, రాక్షసుల, పశువుల, పక్షుల అని చూడకుండా వరాలు వసంగుతారు.
0: శ్రోతలు, మనం ఇంతవరకు కంబదూరు గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గా సమేత మల్లేశ్వరుని దర్శించుకున్నాం కదా.
1: వచ్చే వారం మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే.
2: మీరింతవరకు మన ఆలయాలు కంబదూరు గ్రామంలో నెలకొన్న శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం గురించి వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం సింగనమల నుంచి. ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్నారు కులదైవం చిత్రం నుంచి. ఘంటసాల జమునారాణి ఆలపించిన పాట ఇది. సాహిత్యం కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: తర్వాత ఉత్తరం అనంతపురం సిండికేట్ నగర్ నుంచి. పూజారి ధనుంజయ, సంజీవులు అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్న వెంకటేష్, నాగభూషణ్, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ శంకర్, రామూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి, వీరంతా కోరుతున్నారు. పవిత్ర ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఆలపించిన పాట ఇది. సాహిత్యం భువనచంద్ర, సంగీతం కోటి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
4: తరువాతి పాట ప్రేయసి రావి చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట ఇది. సంగీతం ఎంఎం శ్రీలేఖ. ఈ పాటను కోరుతున్న వారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. మీ అందరి కోసం ఈ పాట.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
3: ఆర్బిఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: తర్వాతి ఉత్తరం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి. గణపవరపు మల్లేశ్వర

ఈశ్వరరావు శాంభవి జగదీశ్వర్ తమన్ను వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు సుందరకాండ చిత్రం నుంచి చిత్ర అలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు అభిలాష ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, అలానే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవనాధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు ఈరోజు రాత్రి 7:15 2255333 ఇంకొక నెంబర్ 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0855. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఉందాం. ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి. దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరంతా కోరుతున్నారు భక్త తుకారాం చిత్రం నుంచి

శ్రోతలు, ఇంతవరకు అభిలాష ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి.

0: తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారతదేశం యువశక్తితో నిండిన దేశంగా ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ యువతను సరైన దిశలో నడిపించి వారి సామర్థ్యాన్ని దేశ అభివృద్ధికి వినియోగించడం ఎంతో అవసరం. భారతదేశం ప్రస్తుతం యువ జనాభా పెరుగుదల వల్ల ఒక గొప్ప అవకాశ దశలో ఉంది. ఈ సామర్థ్యాన్ని గుర్తించి యువత దేశం పురోగతికి దోహదపడేలా భారత ప్రభుత్వం 2024 అక్టోబర్ 3న ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం పీఎంఐఎస్ను ప్రారంభించింది. ఈ పథకం యువతకు విద్యలో వారు నేర్చుకున్న జ్ఞానాన్ని అనుభవంగా మార్చుకునే గొప్ప అవకాశం కల్పిస్తుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పథకం ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలలో 1 కోటి మంది యువతకు 12 నెలల చెల్లింపు ఇంటర్న్షిప్లు అందించడమే లక్ష్యం. యువతకు ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్లు అందిస్తూ వారి నైపుణ్యాలు, పనితీరు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుంది. విద్య, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న నైపుణ్యవంతులైన యువతను తయారు చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాక్టికల్ అనుభవం కల్పించడం, నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయటం, భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యాలు. యువతను శక్తివంతం చేయటానికి, భవిష్యత్తుకు సిద్ధమైన నిపుణులను నిర్మించడానికి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ఒక పెద్ద అడుగు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
2: साथियों, मेरा ये मानना है अप्रेंटिसशिप्स हमारे युवाओं को फ्यूचर रेडी बनाने में मदद करती है. हम भारत में अप्रेंटिसशिप्स को भी बढ़ावा दे रहे हैं. इसमें हमारी इंडस्ट्री को भी उचित स्किल से जुड़ी वर्कफोर्स की पहचान करने में भी आसानी होगी.
1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రకటించారు. 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకు అగ్రగామి 500 కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. శిక్షణ ఖర్చులను కంపెనీలే భరిస్తాయని, ఇంటర్న్షిప్ ఖర్చులలో 10% కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధుల నుండి చెల్లిస్తాయని తెలిపారు.
3: Internship in top companies as the 5th scheme under Prime Minister's package, our government will launch a comprehensive scheme for providing internship opportunities in 500 top companies to 1 crore youth in 5 years. They will gain exposure for 12 months to real life business environment, varied professions and employment opportunities. An internship allowance of 5,000 rupees per month along with a one-time assistance of 6,000 rupees will be provided. Companies will be expected to bear the training cost and 10% of their internship cost from their CSR funds.
1: ఈ పైలట్ కార్యక్రమాన్ని 2 దశల్లో అమలు చేశారు. 2024 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మొదటి దశ, 2025 జనవరి నుంచి మార్చి వరకు 2వ దశను విజయవంతంగా అమలు చేశారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ అక్టోబర్ 3, 2024న ప్రారంభమైంది. ఇందులో 181,000 మందికి పైగా అభ్యర్థుల నుండి సుమారు 6,21,000 దరఖాస్తులు అందాయి. భాగస్వామ్య సంస్థలు 60,000 మందికి పైగా అభ్యర్థులకు 82,000కు పైగా ఇంటర్న్షిప్లు అవకాశాలు అందించగా 8,760 మంది ఇంటర్న్లు ఆ ఇంటర్న్షిప్లో చేరారు. జనవరి 9, 2025 నుండి ప్రారంభమైన 2వ దశలో 214,000 మందికి పైగా అభ్యర్థుల నుండి సుమారు 455,000 దరఖాస్తులు వచ్చాయి. భాగస్వామ్య సంస్థలు 71,000 మందికి పైగా అభ్యర్థులకు 83,000 ఇంటర్న్షిప్లు అందించగా 7,300 మందికి పైగా ఇంటర్న్లు ఇంటర్న్షిప్లలో చేరారని

0: కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 14,187కు పైగా ప్రముఖ సంస్థలు 186 జిల్లాలలో జరిగిన ఇంటర్న్షిప్లలో వేలాది యువత పాల్గొంటున్నారు. పిఎంఐఎస్ కోసం సరళమైన పోర్టల్, మొబైల్ యాప్ అందుబాటులో ఉన్నాయి. జిల్లా, రాష్ట్రం, రంగం ఆధారంగా అవకాశాలను చూసుకోవచ్చు. 2025 మార్చి 17 ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పిఎంఐఎస్ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. ఒకేసారి 3 ఇంటర్న్షిప్లకు అప్లై చేయవచ్చు. రిఫరల్ ప్రోగ్రాం ద్వారా ఇతరులకు కూడా సూచించి రివార్డులు పొందవచ్చు.
1: Essentially a gap filling, bridging, exposing and also giving the complete exposure for the individual is the objective of this internship scheme which we brought in July, and in October we came up with a first pilot in which I was glad to see at least 300 odd companies coming in, and later enrollment was started. There was a transparent process through which the website was available. People could go register themselves saying I'm from this pin code. As much as possible through the system itself, every intern applicant was tried to be placed in the area from which he came, literally within the district, if not the neighboring district.
0: కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ పిఎంఐఎస్ పథకంపై స్పందిస్తూ, ఈ పథకం ఉద్యోగ నియామక అవకాశాలు, ప్లేస్మెంట్లను కల్పించే ఉద్దేశంతో రూపొందించబడలేదని పేర్కొన్నారు. దేశంలోని అగ్రశ్రేణి సంస్థలు, కంపెనీలలో నిర్మాణాత్మక ఇంటర్న్షిప్ల ద్వారా పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించడం, ఉద్యోగ సన్నద్ధతను మెరుగుపరచడం, వృత్తిపరమైన అనుభవాన్ని కల్పించడం ద్వారా ఉద్యోగానికి సిద్ధంగా ఉండే నైపుణ్యం కలిగిన యువ శ్రామిక శక్తిని సృష్టించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం 10,831.07 కోట్ల రూపాయలను కేటాయించామని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ఇంటర్న్లకు అందించే నెలవారీ ఆర్థిక సహాయాన్ని 2026 మార్చి నుండి అమల్లోకి వచ్చేలా 5,000 నుండి 9,000 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగానే కొనసాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకంలో అనేక రంగాలలోని ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. వ్యవసాయం, ఆటోమొబైల్, విమానయానం, రక్షణ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, నిర్మాణం, ఐటీ అండ్ సాఫ్ట్వేర్, ఆరోగ్యం, ఫార్మాసిటికల్స్, టెలికాం, టెక్స్టైల్స్, రిటైల్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థలు ఈ భాగస్వామ్యం ద్వారా ఇంటర్న్లకు విలువైన అనుభవాన్ని అందించాయి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కేవలం ఉద్యోగ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారత భవిష్యత్తుకు పెట్టుబడి. విద్యా జ్ఞానంతో పాటు పరిశ్రమ అనుభవం, నైపుణ్యం కలిగిన యువతలో ఆవిష్కరణ, వ్యాపార స్ఫూర్తి పెంపు వంటి వాటి ద్వారా యువత కేవలం దేశ అభివృద్ధికి భాగస్వామ్యులు మాత్రమే కాకుండా నాయకులుగా మారతారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది యువత భారతదేశంలోని ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలు పొందడం ద్వారా తమ కలలను సాకారం చేసుకునే దిశగా ఒక అడుగు ముందుకు వేశారు. ఈ పథకంలో భాగంగా వారు మొట్టమొదటిసారిగా ఒక కార్యాలయంలోకి, ఒక కర్మాగారంలోకి, ఒక ప్రయోగశాలలోకి అడుగుపెట్టారు. కేవలం చదివి మాత్రమే తెలుసుకున్న విషయాలను అనుభవపూర్వకంగా పరిశీలించడానికి, వృత్తిపరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టి తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, తమ పరిధులను విస్తరించుకోవడానికి, నిపుణులతో సంభాషించడానికి, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని వారు ఒక అవకాశంగా మలుచుకున్నారు. ఇంటర్న్షిప్లో భాగమైన వారు ఖాతాలను తెరవడం, నగదు నిర్వహించడం, కోడ్ రాయడం, యంత్రాలను నడపడం, టెండర్లు సిద్ధం చేయటం, నమూనాలను పరీక్షించటం, వినియోగదారుల విచారణలను నిర్వహించడం నేర్చుకున్నారు. వారు భద్రతా నియమావళి, నిబంధనలను పాటించే విధానాలు, నాణ్యతా తనిఖీలలో నైపుణ్యం సాధించారు. టీమ్ స్పిరిట్, బృందస్ఫూర్తి, సమస్యల పరిష్కారం, సంభాషణల్లో నైపుణ్యాలను సంపాదించారు. వృత్తిపరమైన వాతావరణంలో విజయానికి అవసరమైన క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పొందారు. వారి అనుభవాల గురించి ఒకసారి విందాం.
2: హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేనా జో చాతే హై ఉన్కే లియే లగ్భగ్ 1 కరోడ్ యువాఓ కో యే మౌకా దేనే కా ప్రధాన్ మంత్రి జీ కా స్వప్న హై. హిమాని, ఆప్ అప్నా ఎక్స్పీరియన్స్ షేర్ కీజియే సబ్ సే ఔర్ హమ్ లోగో సే.
3: కరెంట్లీ ఐ యామ్ వర్కింగ్ ఇన్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇన్ IBM.
2: ఆపకో కురుక్షేత్ర సే బెంగళూర్ జానా పడా.
3: యా.
2: ఆప్కి స్కిల్ మే ఔర్ ఎన్హాన్స్మెంట్ హువా?
4: ఇన్ యూనివర్సిటీ వి ఆర్ టాట్ థియోరెటికల్లీ. But at internship, we do those things, so it is a hands-on experience.
2: So what was your experience during internship?
3: I built my self-confidence, technical skills and communication skills, and I have improved a lot.
2: Dr. Path Lab, mein civils mein kya karna hota hai?
4: Isme hum doctors ko apne new test ke bare mein samjhate hain.
2: Achha, doctors ke paas jate hain aap?
4: Yes, sir.
3: I am currently learning

0: programming and AI fundamentals. And along with that, I'm also learning the importance of communication, collaboration and professional discipline.
1: So aapne jo education li, उसका प्रैक्टिकल एक्सपीरियंस आपको मिल पा रहा है.
2: मैंने इंटर्नशिप में बहुत कुछ सीखा, जैसे लैब के अंदर क्या होता है, कैसे इक्विपमेंट्स चलाते हैं, कैसे रिपोर्टिंग प्रोसेस करते हैं.
3: सर मैंने आर्ट से पढ़ाई की है तो मुझे फाइनेंस का कोई नॉलेज नहीं था इस सेक्टर में आने से पहले, तो मैंने सारा जो नॉलेज मेरा फाइनेंस से रिलेटेड हुआ है वो इस इंटर्नशिप ज्वाइन करने के बाद ही हुआ है.
4: వీరిలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన 23 ఏళ్ల గంది మనోజ్ కుమార్ ఒకరు. బీటెక్ అర్హతతో పీఎంఐఎస్ పథకం ద్వారా అదానీ పోర్ట్స్లో మోటార్ ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లతో పనిచేయటంలో ఆచరణాత్మక అనుభవాన్ని పొందారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో కలిసి పనిచేస్తూ తన ఎలక్ట్రికల్ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. అలాగే టెక్నీషియన్లకు పనులు అప్పగించడం వంటి మార్గ నిర్దేశం చేసే బాధ్యతను నిర్వహించి తద్వారా ఈ పరిశ్రమలో తన మొదటి నిజమైన నాయకత్వ అనుభవాన్ని పొందారు. పీఎంఐఎస్ పథకంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.pminternship.mc.gov.in ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం 21 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారులు కనీసం 10వ తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. ఉద్యోగ అవకాశాలకు ఒక బలమైన పునాది వేయటానికి, కార్పొరేట్ రంగంలోని పని విధానాలను దగ్గరగా తెలుసుకోవడానికి ఈ పథకం యువతకు ఒక గొప్ప వేదికగా ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కేవలం ఉపాధి కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారతదేశ భవిష్యత్తును వాస్తవ ప్రపంచ పరిశ్రమ అనుభవంతో, విద్యా పరిజ్ఞానాన్ని సమగ్రపరచడం ద్వారా నైపుణ్యం, పరిశ్రమకు సిద్ధంగా ఉన్న యువతను సృష్టిస్తోంది. ఈ పథకం భారతదేశ మానవ మూలధన సామర్థ్యాన్ని పునర్నిర్వచించడానికి, ఆవిష్కరణలను నడిపించడానికి, వ్యవస్థాపకతను పెంపొందించడానికి, సమగ్ర ఆర్థిక వృద్ధిని నిర్ధారించడానికి దోహదపడుతోంది. పీఎంఐఎస్ ద్వారా భారతదేశ యువతను కేవలం భాగస్వాములుగా మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును నిర్దేశించే మార్గదర్శకులుగా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మొత్తం మీద ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం భారత యువత భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక దూరదృష్టి గల కార్యక్రమం. ఇది కేవలం ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించడం మాత్రమే కాకుండా యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని ఉద్యోగాలకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విద్యా పరిశ్రమ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ ఈ పథకం యువతను ఆత్మవిశ్వాసంతో కూడిన సమర్థవంతమైన పౌరులుగా తీర్చిదిద్దుతోంది. ఈ పథకం విజయవంతంగా అమలవుతూ భారతదేశం నైపుణ్యవంతులైన యువశక్తితో ప్రపంచంలో ముందంజలో నిలుపుతోంది. కాబట్టి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం యువతకు ఒక గొప్ప అవకాశం మాత్రమే కాకుండా దేశ అభివృద్ధికి బలమైన పునాది కూడా అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే మెరుపుకలను మూనించి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిహరన్ అండ్ సాధన సర్గం పాడగా వేటూరి సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:26 దాటి 5 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హర్విల్లులు. ఈ హర్విల్లో నేనైతే క్వశ్చన్ అయితే అడిగాను కదా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం ఏది అని. చాలామంది అయితే మెసేజ్లు పంపించారు. హాయ్ సౌజన్య గారు గుడ్ మార్నింగ్ అంటూ పేరైతే పంపించలేదు. ఇంకా హాయ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ లేమల్లపాండి నుంచి భాను గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం అంటూ పంపించారు, పేరైతే పంపించలేదు. పెడన జోగనందరం కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ చెరుకుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ గారు పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ నుంచి

గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మేడం అంటూ కుసుమ ఆన్సర్ ఈజ్ అంబట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు, పోరంగ్ నుంచి వీరరాఘవమ్మ, రేఖ, సాయి, మౌనిక మెసేజ్ చేశారు. ఇంకా ఎంఎస్ దుర్గారావు ప్రసన్న ఆన్సర్ కోసం వెయిటింగ్ అంటూ పంపించారు, తప్పకుండా చెప్తానండి. తిరుపతి నుంచి అపరంజి గారు క్వశ్చన్ ఆన్సర్ అయితే పంపించలేదు, మరి ప్రేమ అంటూ పంపించారు. ఓకే, ప్రేమ యూనివర్స్ వెలకట్లేంది అంటూ పంపించారు, కానీ నేను క్వశ్చన్ అడిగాను కదా, మరి దానికి ఆన్సర్ అయితే చెప్పాల్సిందే. హాయ్ గుడ్ మార్నింగ్ అని అంటూ క్వశ్చన్ సరిగ్గా వినలేదు, మళ్ళీ అడుగుతారా అంటూ పంపించారు. క్వశ్చన్ ఏం అడిగానంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం ఏంటి అని అడిగాను అనమాట. ఇప్పటివరకు చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఏంటి అంటే యాంటీ మ్యాటర్ అనమాట. ఎందుకు అది అంత కాస్ట్ ఉంటుంది అంటే కనుక అది చాలా కాస్ట్ ఉంటుంది. ఎంత కాస్ట్ అంటే 1 గ్రాము ఖరీది 62.5 బిలియన్ డాలర్లు ఉంటుంది అన్నమాట. అంటే దాదాపు మన దేశ బడ్జెట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అనమాట. అందుకే దీన్ని తయారు చేయడం కూడా చాలా కష్టం. మరి అంత కాస్ట్ ఉంటే మరి తయారు చేయడం కూడా కష్టమే ఉంటుంది కదా. సో అదనమాట, యాంటీ మ్యాటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కార్లు లేని దేశం ఏంటి. నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, కార్లు లేని దేశం ఏంటి. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866244884కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి మీరైతే ఈ నగరానికి ఏమైందనేమో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక అనురాగ్ కులకర్ణి అండ్ మనీషా పాడగ వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా కృష్ణకాంత్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:46 దాటి 35 సెకండ్లుగా వస్తుంది. మనోనం హర్విల్లో. మరి ఈ హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, కార్లు లేని దేశం ఏంటి అని. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ ప్రోగ్రామ్ బాగుందంటూ ఆ వి రాంబాబు గారు, కమలా మానస అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బైరెడ్డిపల్లి నుంచి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. అలాగే ఫస్ట్ క్వశ్చన్కి యాంటీ మ్యాటర్ అని పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజు ఏలూరు నుంచి సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ గారు సవర్జిన్ అని పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి సెకండ్ క్వశ్చన్కి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తువ్వాలు దేశంలో కార్లు లేవట మేడం అని పంపించారు. అదైతే అర్థం కాలేదు, బట్ తర్వాత ఆన్సర్ అయితే పంపించారు, అదైతే కరెక్ట్ ఆన్సర్. ఎవరు అంటే ఎర్మిలి నుంచి సీతామహాలక్ష్మి, ఎర్మిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి అయితే పంపించారు. కుసుమ అమ్మటి నగర్ నుంచి

ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ హిందూపూర్ నుంచి సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున విజయవాడ నుంచి నాకైతే అర్థం కాలేదు. రమేష్ బాపట్ల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. మీ ప్రశ్నకు సమాధానం అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కన్ హనీ అయితే మెసేజ్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్, అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మామ్ గుడ్ మార్నింగ్, ఆన్సర్ ఈజ్ ఐలాండ్ అని పంపించారు. చిరంజీవి తిరుపతి నుంచి కాదనమాట. ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమినపాడు జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా క్వశ్చన్ చెప్పండి ప్లీజ్, వినలేదు అంటూ అపరంజీ తిరుపతి నుంచి అయితే పంపించారు. కార్లు లేని దేశం అడిగాను అనమాట. ఇంకా చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కార్లు లేని దేశం అంటూ పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు సీలాండ్ అని పంపించారు. సీలాండ్ కాదండి, రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు జిల్లా నుంచి కడప జిల్లా నుంచి అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్. బొమ్మిడిపట్టి వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి సీత గారు అనుకుంటున్నారు, కాదనమాట, సౌజన్య అనమాట. అలానే ఆన్సర్ అయితే పంపించలేదు, ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా. అపరంజీ ఫ్రమ్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, కార్లు లేని దేశం ఏంటి? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 08662.

వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి సీత గారు అనుకుంటున్నారు, కాదనమాట సౌజన్య అనమాట. అలానే ఆన్సర్ అయితే పంపించలేదు, ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా. అప్పటి ఫ్రమ్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, కార్లు లేని దేశం ఏంటి? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 08662438141 అయితే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా అతడి మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని చిత్ర గారు పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:55 దాటి 37 సెకండ్లుగా వస్తుంది. మనం నమ్మ హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా కార్లు లేని దేశం ఏంటి అని. మరి చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే ఇటలీలో ఉన్న వెనీస్ నగరంలో ఒక కారు కూడా కనిపించదంట. ఎందుకంటే అక్కడ రోడ్లుండవు, కేవలం కాలువలు మాత్రమే ఉంటాయంట. ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా పడవలోనే వెళ్ళాలి. ట్రాఫిక్ జామ్, గోల లేని ప్రదేశం, ఆ ప్రశాంతమైన నగరం కదా అదైతే. మరి చాలా మంది ఇంకా ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. హాయ్, ఐఎమ్ శశాంక్ ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ రాఘవ గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే సౌజ్ఞ గారు అంటూ జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు బమ్మిడిపాటి వెంకటేశ్వర గారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎర్మిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ అంటూ బి రాంబాబు గారు మెసేజ్ చేశారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రోగ్రామ్ బాగుంది అంటూ థ్యాంక్ యూ అండి. ఇంకా విజయలక్ష్మి గారు తిరుమల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వినయ్ గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:56 దాటి 59 సెకండ్లు అయిపోయింది. ఈనాటి హరివిల్కి అయితే బాబాయ్ చెప్పేస్తున్నాను. అలాగే ఈనాటి నా షో కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. కాన్వాయ్లలో ఉపయోగించే వాహనాల సంఖ్యను తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇకపై జిల్లాల్లో పర్యటించేటప్పుడు కాన్వాయ్లలోని వాహనాలను సగం తగ్గించాలని అధికారులకు స్పష్టం చేశారు. మంత్రులు, ఇతర వీఐపీలు సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీఐఐ సంయుక్తంగా నిన్న విజయవాడలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. క్యాన్సర్ను గుర్తించేందుకు 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఈ రోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. వంట గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు పెళ్లాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులతో నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో 5G నెట్వర్క్ విస్తరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ డిజిటల్ భారత్ నిధి పథకం కింద రాష్టంలో 707 చోట్ల నూతన సెల్ టవర్ల ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 101, పార్వతీపురం మన్యం జిల్లాలో 78 కొత్త టవర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారని మాధవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టంలోని 8 పురపాలక నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం, రాజాం, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, గుడివాడ, నెల్లూరు జిల్లా గూడూరులో ప్రత్యేక అధికారుల పాలన ఈ నెల 5వ తేదీతో ముగిసింది. వీటిని పొడిగిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టంలో ఎండ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. నిన్న చిత్తూరు జిల్లా రాయలపేటలో 43.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా 22 జిల్లాల పరిధిలోని 143 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: Bharti FM 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
2: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

विविध भारती एफएम 101.3 రవితేజ గురించి మాట్లాడుకుంటే ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ టు దాట్ శృతి వస్తే నాని పాట రావాల్సిందే కదా. సో మరి రైట్ నౌ మీ అందరి కోసం అలా మొదలైంది ఈ మూవీ నుంచి. కళ్యాణి మాలిక్ అండ్ నిత్య మీనన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. అనంత శ్రీరామ్ లిరిక్ లో ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

అమరన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:15 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మీరు చూసి చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మన మాస్ మహారాజు రవితేజ అప్కమింగ్ మూవీస్ చూస్తుంటే ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో అని నాకు స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. మ్యాటర్ ఏంటంటే శివ నిర్వాణ డైరెక్షన్ లో ఇరుముడి అనే సినిమా చేస్తున్నారు. అయితే నెక్స్ట్ సినిమా వచ్చేసి మెంటల్ మదిలో, బ్రోచే వారెవరురా, అంటే సుందరానికి, ఇలాంటి హిట్ మూవీస్ తీసిన వివేక్ ఆత్రేయతో ఒక సినిమా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సినిమా రాజరాజ చోరా అండ్ స్వాక్ మూవీస్ తో హిట్ కొట్టిన హసిత్ గోలీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. మరి డైరెక్టర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ హిట్స్ ఇచ్చారు మన టాలీవుడ్ లో. మరి నెక్స్ట్ మన మాస్ మహారాజ్ కూడా మంచి హిట్ ఇచ్చేస్తారేమో, చూద్దాం, వెయిట్ చేద్దాం, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎనీవేస్ నెక్స్ట్ అయితే బాలీవుడ్ అప్ కమింగ్ ఫిల్మ్ ఒకటి గురించి మనం మాట్లాడుకోవాలి, తప్పకుండా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ దాస్ కి ధమ్కీ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

కబుల్ ఫ్రెండ్లీ మూవీ నుంచి శక్తిశ్రీ గోపాలన్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ది ఒక కామెడీ జోనర్ ఫిల్మ్ స్టార్ట్ అయిందనమాట. భూల్ భులయ్య సినిమా ఉంది కదా, ఆ 2 and 3 పార్ట్స్ తీసిన డైరెక్టర్ అనీస్ బాజ్మీ డైరెక్షన్ లో ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతానికండి యాక్చువల్ గా భూల్ భులయ్య సిరీస్ లో చూసుకుంటే ఈ 2 and 3 పార్ట్స్ డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. నేనైతే ఒక పార్ట్ చూశాను, బాగుంది నాకైతే, అండ్ అదర్ పార్ట్ అయితే నేను చూడలేదు, నాకు తెలియదు దాని గురించి. బట్ ఆయన తన నెక్స్ట్ ఫిల్మ్ అంటే అనీస్ బాజ్మీ నెక్స్ట్ ఫిల్మ్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఒకటి రెడీ చేస్తున్నారట. ఆ సినిమాలో మన అక్షయ్ కుమార్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. అక్షయ్ అండ్ విద్యా బాలన్ అండ్ ఆల్సో ఇందులో ఇంకో హీరోయిన్ కూడా ఉంది, తనే మన రాశి ఖన్నా. అది మ్యాటర్. సో మొత్తానికి రాశి ఖన్నా మళ్ళీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది అనమాట. చూద్దాం వీళ్ళందరూ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి అంటే మనం డిసెంబర్ దాకా వెయిట్ చేయాలి. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే, సో అదనమాట ప్లాన్. అండ్ మరి రీసెంట్ గా వచ్చిన తెలుగు డబ్ మలయాళం మూవీస్ లో నాకైతే 2 సినిమాలు బాగా నచ్చాయి, యూత్ అండ్ విత్ లవ్ అనమాట. సో మరి నాకు ఇందులో విత్ లవ్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో నచ్చింది, మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఆ మూవీ గురించి కాదు కానీ ఆ మూవీలో యాక్ట్ చేసిన హీరో గురించి ఒక అప్డేట్ అయితే ఉంది. ఓకే, బట్ మాట్లాడుకునే లోపు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీకోసం బాల్తేర్ వీరయ్య మూవీ నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో జస్ప్రీత్ జాజ్ అండ్ సమీరా భరద్వాజ్ మ్యూజిక్ ఐ మీన్ పాడిన పాట అయితే ప్లే చేస్తాను. బట్ బిఫోర్ టు దాట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటి మాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

అటు పర్వం సినిమా నుంచి అయితే సాంగ్ విన్నారు. 11:33 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి రీసెంట్ గా వచ్చిన తెలుగు డబ్ మలయాళం ఫిలిమ్స్ లో యూత్ అండ్ విత్ లవ్ నాకైతే బాగా నచ్చాయి. స్పెషల్లీ విత్ లవ్ హీరో హీరోయిన్స్ అభిషాన్ అండ్ అనశ్వర రాజన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు. అండ్ అఫ్ కోర్స్ ప్లాట్ కూడా నాకు బాగా నచ్చింది, సినిమా స్టోరీ కూడా. అండ్ మ్యాటర్ ఏంటంటే అభిషాన్ నెక్స్ట్ పిక్చర్ అప్డేట్స్ కూడా వచ్చేసాయి. ఒక కొత్త డైరెక్టర్ గౌతమ్ శివరామన్ అనే ఆయన ఇంట్రొడ్యూస్ అవుతున్నారట ఫిలిం ఇండస్ట్రీకి. సరే అది పక్కన పెడితే ఈ కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నారు. ఒకళ్ళేమో మలయాళీ అమ్మాయి యోగలక్ష్మి, అంటే టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఉంది కదా ఆ సినిమా ఫేమ్ అనమాట తను. అండ్ సెకండ్ వన్ ఎవరో తెలుసా, అసలు గెస్ కూడా కొట్టలేరు, యాక్చువల్గా అంత ఫాస్ట్ గా తనకి ఆఫర్ వస్తుందని, లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివానీ నగరం అనమాట. బ్యూటిఫుల్ ఛాన్స్ అయితే కొట్టేస్తుంది అనిపించింది నాకు. సో మలయాళం ఫిలిమ్స్ లో యాక్ట్ చేయడానికి, అండ్ మరి హిట్ అయిందనుకోండి ఒకవేళ సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది అంతే అంతే కదా అది మ్యాటర్. ఓకే సో నెక్స్ట్ అయితే ఇంకా మాట్లాడుకుందాం ఒక క్రేజీ కాంబినేషన్. మన టాలీవుడ్ లో సూపర్ హిట్ జోడీ అయితే రిపీట్ కాబోతోంది, ఎవరు ఏమిటి అలా ఆలోచిస్తూ ఉండండి. రాజ్ మంది అందరి కోసం ఉదిత్ నారాయణ్ అండ్ చిన్మయి పాడిన పాట ప్లే చేస్తున్నాను. యార్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శివాజీ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

11:39 క్రాసిపోయి 36 సెకండ్స్ అయిపోయింది. మన వివిధ భారతి స్టూడియోస్ టైమ్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. డీజే అండ్ అల వైకుంఠపురం లో ఈ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీస్ లో యాక్ట్ చేసిన పేరు మన బన్నీ అండ్ బుటబొమ్మ, అదేనండి పూజా హెగ్డే. కాంబినేషన్ కూడా అంతే హిట్. అండ్ వీళ్ళ జోడీ ఇంకొకసారి రిపీట్ అవ్వబోతోందా అంటే అవ్వబోతోంది అని టాక్ నడుస్తుంది మన టాలీవుడ్ లో. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో AA23 మూవీలో మన పూజానే హీరోయిన్ అని అంటున్నారు ప్రస్తుతానికి. ఇంకా అది కన్ఫర్మ్ కాలేదనమాట, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. వెళ్ళి అది కనుక నిజమైతే ఇంకొకసారి సిల్వర్ స్క్రీన్ లో ఈ ఫేవరెట్ జోడీని మనం చూడొచ్చు అనమాట. సో అది చూస్తామో లేదో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ రైట్ నౌ మీకోసం బుట్టబొమ్మ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఇదైతే కన్ఫర్మ్ పక్క. అండ్ నెక్స్ట్ కూడా మనం బోలెడన్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు విత్ భారత్ FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతిక

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:46 దాటి 33 సెకండ్లు. మరికొద్దిసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
2: ముంబైలో ప్లాన్ చేస్తున్నారట, దానికోసం అరేంజ్మెంట్స్ కూడా గట్టిగా నడుస్తున్నాయి. అది పక్కన పెడితే, బాలీవుడ్లో అండి నితీష్ తివారీ డైరెక్షన్లో రామాయణ సినిమా షూటింగ్ జరుగుతోంది కదా, ఇందులో రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ జాయిన్ అయిపోయింది. సో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లి యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శూర్పణఖ క్యారెక్టర్లో రకుల్ యాక్ట్ చేస్తోంది. అదనమాట మ్యాటర్. సో ఫస్ట్ పార్ట్ అయితే ఈ దీపావళి అంటే 2026 దీపావళికి రిలీజ్ కాబోతోంది, అండ్ సెకండ్ పార్ట్ కూడా ఉంది సినిమాకి, అది కూడా పక్కన పెట్టేస్తే. స్వీటెస్ట్ అండ్ క్యూటెస్ట్ దయ్యం అంటే ఇంకెవరు, మన డెలులు. రీసెంట్గా ఈ డెలులో సూపర్ ఫేమస్ అయిపోయింది కదా రియా శిబు. సో నెక్స్ట్ ఒక ఆసమ్ ఛాన్స్ కొట్టేసింది తెలుసా తను, తమిళ్ సూపర్ స్టార్ విక్రమ్ యాక్ట్ చేస్తున్న నెక్స్ట్ మూవీలో ఫీమేల్ లీడ్గా యాక్ట్ చేయబోతోంది. ఆహా, సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది అది కూడా అనిపిస్తుంది నాకు. తన యాక్షన్ అంత ఈజీగా ఉందన్నమాట, నాకైతే బాగా నచ్చింది సర్వం మాయ. ఓకే, ఎనీవేస్ మరి నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీకోసం హరీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్లో హరిహరన్ అండ్ ప్రసన్న మహతి పాడిన పాట అయితే ప్లే చేసేస్తున్నాను. ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్స్, బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ భీమా అనమాట. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: రమ్యా మెహ్రా పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు రామజోగే శాస్త్రి గారి లిరిక్ అనమాట. ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ నుంచి అయితే సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 11:56 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. సో ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల బర్త్డే. సో క్షణం, గూఢచారి, ఎక్కడికి పోతావు చిన్నవాడ, మేజర్ స్పై, ఇలాంటి మంచి మంచి మ్యూజిక్ హిట్స్ ఇచ్చారనమాట మన టాలీవుడ్కి. అండ్ ఆల్సో ఈ రోజు హీరోయిన్ హరిచందన బర్త్డే కూడా. ఉమా మహేశ్వర ఉగ్రస్వరూపాయ అనే ఒక సినిమా ఉంది కదా, హీరో సత్యదేవ్ యాక్ట్ చేసిన సినిమా, ఆ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన తను. సో తన బర్త్డే రోజు. ఇకపోతే మేము మా సినిమాలోని సీన్స్ రీషూట్ చెయ్యట్లేదు, మాదంతా పక్కా ప్లానింగ్ తో వెళ్తోంది అంటున్నారు నాని పారడైజ్ టీమ్. ఆల్రెడీ 100 డేస్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందిట. మూవీ 100% August 21st కి రిలీజ్ అయిపోతుంది అని గట్టిగా చెప్తున్నారు అనమాట. అదే మాట. సో మరి నాని పారడైజ్ టీమ్ చెప్పేసిన మాట ఇది. సో నెక్స్ట్ అయితే మీ అందరి కోసం ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుని ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: లకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆదిత్య 369 చిత్రం నుంచి వేటూరి సుందర రామూర్తి రచన.
4: మనస్సు మా

0: వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన రాధా గోపాలం చిత్రం నుంచి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచన, మణిశర్మ సంగీతం.
1: సందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనక నిందుకున్నావే జడా.
2: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు జుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుద్దులు కిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా, అవసరమైతే పని పడుతున్నా.
1: ఓ వాలు జడా, మల్లె పూల జడా, ఓ పాము జడా, సత్యభామ జడా, నువ్వు అలిగితే నాకు తడా.

0: ఇంతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరు సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం

0: ఇరవై ఏళ్ల కాలంలోనే దేశ ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ,
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Abu Dhabi paryatan anantaram Pradhanamantri ade roju Netherlands cherukuntaru. 2017 paryatan tarvata Pradhanamantri Netherlands lo paryatinchatam idi rendo sari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమల్ను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారం పెంపొందించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. తర్వాత 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా, 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికార పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకుడు సెర్గియోను కలుసుకుని ప్రధాని జార్జియా మెలెనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గజియాబాద్ లో ఈ రోజు జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్స్ కలర్ గౌరవం అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమన్నారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట్ర యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలమైన వేలాది మంది ఆపద మిత్రులు విపత్తు సహాయక చర్యలు రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని అమిత్ షా తెలిపారు.
2: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात।
3: ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है.
0: న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. సభ్య దేశాలు, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, బ్రిక్స్ సదస్సులో సహకారం బలోపేతం చేయడానికి తమ ఉనికిని, నిబద్దతను చాటుకునేందుకు ఆ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. నేటి బ్రిక్స్ సమావేశం విభిన్న దృక్పథాలు పంచుకునేందుకు, ఏకాభిప్రాయం పెంపొందించుకునేందుకు ఒక వేదికను అందిస్తుందని జయశంకర్ అన్నారు.
4: Gathering today for the BRICS meeting is a special occasion. It allows us to exchange perspectives and encourages us to develop convergences. And in this complicated and uncertain world, that is of ever greater importance. Excellencies, India's chairship appreciates your support, which has contributed to the steady progress of our work. These engagements have strengthened cooperation and advanced dialogue across sectors. We look forward to building on this momentum.
0: ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియోరా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఎక్చి, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగుయోనో, మలేషియా విదేశాంగ మంత్రి డాటో సెరి ఉతామా మొహమ్మద్ బిన్ హజీ హాసన్, యుఏఈ విదేశాంగ సహాయ మంత్రి ఖలీఫా షాహిన్ అల్ మారర్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి డొనాల్డ్ నమోలా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం వారంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. ఆకాశవాణి

0: వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ ఆఫ్రికా దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. వ్యవసాయం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాలపై ఇది ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ గ్లోబల్ సౌత్ దేశాల కోసం ఆవిష్కరణలతో కూడిన భవిష్యత్ పెంపొందించడంలో ఈ రెండు ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరిగే 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ బిజినెస్ ఎగ్జిబిషన్ విజయం సాధిస్తాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చక్కెర ఎగుమతులు తక్షణం నిలిపేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెర్లకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపు టెమీ తార్కులో రాష్ట విశ్వవిద్యాలయం సందర్శించి నామ్చి టూరిజం సర్క్యూట్, భలే దొంగ స్కైవాక్ వంటి కీలక ప్రాజెక్టులు సమీక్షిస్తారు. శనివారం నాథులాలో కైలాస్ మానసరోవర్ యాత్ర మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణతో కలిసి సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ, గత 22 ఏళ్ల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ 54 సార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపారు. ఈ వ్యక్తిగత పర్యటనల కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రభుత్వ కమిటీలు, పార్లమెంటరీ ప్రతినిధి బృందాల తరపున ఈ పర్యటనలు ఏవి చేసినవి లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్లు, పిడుగుల కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ మధ్య బీజింగ్లో శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్దం, గ్లోబల్ ఇంధన సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్, టిమ్ కుక్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. చైనా మార్కెట్ మరింత విస్తరించాలని ట్రంప్ కోరగా, రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలు ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబీలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలో దేశ ప్రజల హక్కులు గెలుచుకుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబీలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలో దేశ ప్రజల హక్కులు గెలుచుకుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వనపర్తి దుర్గారావు బృందంచే రావణ విలాపం తోలుబొమ్మలాట వింటారు.
2: శ్రీ విఘ్నేశ నిభో భస్యం సేవకాభి

సరస్వతి విద్యకు తల్లివమ్మ మగమందు వశించడి దానివమ్మ ముక్తికి మూలగ్రణివమ్మ నన్ను కృపతోడ.

0: ఇట్లు విఘ్నేశ్వరుడు శారదా సరస్వతి దేవి దేవలోకమునందు చేరగా ఈ రాత్రి జరగబోయేటువంటి కథ ఏమనగా రామాయణమందలి రావణ ఇలాపం అనే ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాం. నిన్నటి నిమిషమున రావణ బ్రహ్మ పెద్ద కుమారుడైన మేఘనాథుడు రామద్వారంపై మాయ సీతను కైకొని వెళ్లి, ఓరి రామలక్ష్మణులారా, ఈ సీతాదేవి మూలమున మా సైన్యం యావన్ మంది మృతి పొందుతున్నారు, కనుక ఈ సీతాదేవిని కైకొని మీరు అయోధ్యకు వెళ్ళండి, మీకు మాకు విరోధం వద్దని పలికి ఉన్నాడు. ఆ మాటలు లక్ష్మణస్వామి, ఒరే మేఘనాథ, ఆ సీతాదేవితో పాటు మీ లంకానగరం కూడా ఇచ్చినట్లయితే మీ పినతండ్రి యగు విభీషణుకు పట్టాభిషేకం చేసి మేము అయోధ్యకు వెళుతున్నామని పలకగా, ఓరి లక్ష్మణ, సీతాదేవిని గైకొని వెళ్ళనట్లయితే ఇదే నా కరవాలమ్మతో ఈ సీతను తెగటార్చుతున్నానని ఆ మాయ సీతను ఖండించి ఉన్నాడు. లక్ష్మణస్వామి కోపద్వేత మానసుండై మేఘనాథుడు లక్ష్మణస్వామి ఘోరాతి ఘోరముగా యుద్ధం చేసి ఉన్నారు. తుదకు నయేంద్రాస్త్రం అనే బాణం చేత ఆ మేఘనాథును శిరస్సు ఖండించి ఉన్నాడు. ఆ వర్తమానంబు తెలుసుకున్న చారులు పట్టణమునకు వచ్చి, ఓరి ఖరాసురా, నిన్న మరి రాజుగారి ఎంబటి యుద్ధానికి పోయావు మేఘనాథుడు ఎంబటి, అక్కడ ఏం జరిగిందిరా?
1: అక్కడ ఏం జరిగిందంటే ఆ రాజుగారు మేఘనాథుడు వెళ్ళాడు యుద్ధానికి మాయ సీతను తీసుకొని. వెళ్ళిన తర్వాత నీ సీత నువ్వు తీసుకొని పట్టణానికి వెళ్ళమని చెప్పానుగా, రాముడు లక్ష్మణుడు ఏమని ఉన్నారు, ఆ సీత ఒక్కదాన్ని మాకు అక్కర్లేదు, ఈ లంకారాజ్యం కూడా మాకు ఇచ్చినట్లయితే సీతాదేవిని తీసుకొని మేము వెళుతున్నాం అనగా, ఆయన కోపంగా వచ్చి ఆ లంకారాజ్యం నీకు ఇయ్యాలని అని చెప్పి కరవాలమనే ఖడ్గంతో
0: మాయ సీతను తేడార్చున్నాడు. అంత కోపద్వేత మానసుండైన లక్ష్మణస్వామి ఆ మేఘనాథుడు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేసి
1: అవును
0: లక్ష్మణస్వామి హస్తంలో మేఘనాథుడు మృతి పొంది ఉన్నాడు. ఒరే ఎట్లయితే రాజుగారైన రావణ బ్రహ్మకు పిలిపించండి.
1: సరే రాజా రావణేశ్వర.

0: రే సేవకులారా, పట్నంలో భట్టు బ్రాహ్మణ కవీశ్వరులు ఎవరికి ఇచ్చే దానములు వారికి
1: ఎవరికి ఇచ్చే దానములు వారికి ఇచ్చి ఉన్నా.
0: రే చారాచూర భయంబు లేకుండా యావన్ మంది జాగ్రత్తగా ఉన్నా.
1: జాగ్రత్తగా ఉన్నా.
0: అదీనుగాక నిన్నటి దింసమ్మున నా పెద్ద కుమారుడైన మేఘనాథుడు రామద్వారముపై మాయసీతను గైకొని వెళ్ళి ఉన్నాడు. అక్కడ ఏం జరిగింది?
1: ఏం జరిగిందండి? ఆ మాయసీతను తీసుకుని వెళ్ళి ఈ సీతాదేవికి తీసుకుని వెళ్ళమని అడిగి ఉన్నాడు. అడుగగా వనాటులు అందరూ కలిసి సీతాదేవి ఒక్కదానికైతే మేము తీసుకుని వెళ్ళమండి, కానీ మీ లంకారాజ్యము సీతాదేవిని ఇచ్చినట్లయితే రెండు తీసుకుని వెళుతున్నామంటే, అప్పుడు కోపదీపం మానసుడయ్యి ఆ సీతాదేవిని తెగనార్చి ఉన్నాడు.
0: అప్పుడు లక్ష్మణస్వామి ఆ మేఘనాథుడు ఘోరాతి ఘోరముగా యుద్ధం చేసి సుందకు నైంద్రాస్త్రమనే బాణం చే మేఘనాథుని తెరటించి ఉన్నాడు ప్రభు.
1: అవును,
0: అంతా హా శంకర ప్రవేశ్వర మేఘనాథ, నీవు కూడా మృతి పొంది ఉన్నావా? ఎందరూ సుతులు గతించిన నందన నీవున్న చాలు నయమనుకుంటీ, అందరి చాబులు దూచితి ఎందుకు జన్మంబు లంక వేలుట విడదు. ఆ కుమారా మేఘనాథ, లక్ష మంది కుమారులు చనిపోయినా దుఃఖించలేదు, నీవు అక్కడ ఉన్నావు అంతే చాలనుకున్నాను. కుదకు నీవు కూడా చనిపోయి ఉన్నావు కదా. హా

కుమార మేఘనాథ, లక్ష్మణస్వామి హస్తంలో మృతి పొంది ఉన్నావా? అదీనుగాక సురనాథుని స్వర్గంబునా, సురనాథుని స్వర్గంబున తరచుక నోడి చితివిర దర్పము తోడ దురమందు నరుని తోడను మరణంబును గల్గ నీకు బాయగా.

కుమార మేఘనాథ సురా దేవతలను యక్ష కిన్నెర కింభృషాదులను దేవేంద్రుని కూడా ఓడించి కీర్తి గణించిన వాడివే. తుదకు ఆ నరుని హస్తంబులో మృతిపొందినావా కుమార. శంకర పరమేశ్వర ఇకను రక్షించువారు లేరుగదా.

0: శంకర పరమేశ్వర ఇకను రక్షించు వారు లేరు కదా. ఒరై సేవకులారా,
1: అదేమిటండి రాజుగారు,
0: పట్నములో ఆ రామలక్ష్మణ్ జయించగలిగిన సామర్థ్యులు ఎవరైనా
1: ఇంకెవరుండాలండి? నువ్వు నేను మా బామ్మర్ది ముగ్గురం ఉండాలి.
0: ఎలా కాదు, మీరు కొంతమంది నా రథాన్ని శృంగారించండి, మరి కొంతమంది మూల సైన్యం రామద్వారంపై యుద్ధానికి వెళ్ళండి.
1: సరే అలాగునే అయ్యా, మీ పెద్ద భార్య అయిన మండోదరి వస్తుంది అటు చూడండి.
0: అలాగైతే మీరు పక్కకు వెళ్ళిపోండి, నా భార్యతో సంభాషిస్తున్నా.
1: సరే,
0: ఆ మాండోదరి సభాస్థలికి ఏ విధంగా వస్తుందంటే

0: దయసాగర పరిపూర్ణ సుధాకర రత్నభూషలంకార మీరునకు గంభీర 10,000 దండ ప్రమాణములనాథ నా తప్పులు మన్నించి నన్ను కృతార్థురాలు చేయి మా ప్రాణపతి.
1: ప్రాణేశ్వరి, ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖిందువుగాక. ఎన్నడు లేదు, వేది నమ్మున లేదు. ఇవాటి దింసమ్మున నా సమీపమునకు వచ్చిన కారుణం మేమో త్వరితంగా ఒక్కని.
0: నాథా ప్రాణేశ్వర, వినడూ లేదు, వేది నమ్మున లేదు. ఇవాటి దినమ్మును నువ్వు ఎక్కడికో వెళుతున్నావు నాథా, ఎక్కడికి?
1: ప్రాణేశ్వరి, నిన్నటి దింసమ్మున మన పెద్ద కుమారుడైన మేఘనాథుడు రామద్వారముపై యుద్ధమునకు వెళ్ళి ఉన్నాడు మాయసీతను గైకొని. ఆ మాయసీతను తెగడార్చగా లక్ష్మణస్వామి కోపద్విత మనసుండై మేఘనాథుడు లక్ష్మణస్వామి ఘోరాతి ఘోరముగా యుద్ధం చేసి ఉన్నారు. ఏదో నయనరాస్త్రం అనే బాణం వేయగా మేఘనాథుని శిరస్సు ఖండించి ఉన్నాడు. ఆ వర్తమానం తెలుసుకున్న వాడనై ఈనాటి దింసమ్మన ద్వితీయమ్మనుగా రెండోసారి

0: రామద్వారంపై యుద్ధమునకు వెళ్లి రామలక్ష్మణులను జయించి వస్తున్నాను.
1: నాథ ప్రాణేశ్వర, రాముల వారి మీద యుద్ధానికి వెళుతున్నావా నాథ? రాముడు సమస్త జగదభిరాముడు, రాముడు గంభీర ధైర్య రాజిత సుగుణోధాముడు, రాముడు ధనుజ కవిరాముడు, రామునితో సమానమవుదువ రాక్షస నాథ. నాథ ప్రాణేశ్వర, రాముడు అంటే సామాన్య మానవుడు అనుకుంటున్నావా? ఆది నారాయణమూర్తి, లోకంబులకు తల్లి, లోలాక్షి సీత, అట్టి సీతాదేవిని చేర్చుట నీకు భావ్యమా నాథ? అదిన్ కాకుండా

0: రామేశ్వర, భగవత్ స్వరూపుడు ఆదినారాయణ మూర్తి, విష్ణుమూర్తి, అట్టి రాములతో నీకు ధమానాథ అవసరం లేదు నాథ, మనం పట్టణానికి వెళ్దాం రమ్ము, నా పలుకులు ఆలకించము.
1: ప్రాణేశ్వరి, నీ పలుకులు ఎంత మాత్రం వినదాలను, ఎందుకు నీకు మాటలు సుందరి వదరి దెవ్వట్టి జూటరివై నా ముందర నిల్వక ఏగమే నీ మందిరమున దేవుమని మదిహరుషించే. ప్రాణేశ్వరి, ఆత్మబుద్ధి సుఖం చేయవా, గురుబుద్ధి విశేషత, పరబుద్ధి వినాశాయ, శ్రీబుద్ధి ప్రళయాంతక అన్నారు. నా హృదయంలో పుట్టిన బుద్ధియే బుద్ధి, అంతకన్నా మా గురువు గారు శుక్లాచార్యులు గారు చెప్పిన బుద్ధి విశేషంగా వింటున్నాను. పరులు చెప్పిన బుద్ధి వినాశనమునకు దారితీస్తుంది, నీ బోటి స్త్రీలు చెప్పిన బుద్ధి ప్రళయములే సృష్టించును గాని ఇతరములు కావు. నీ పలుకులు నేను ఎంత మాత్రం వినజాలను, అంతఃపురం మనకు వెళ్ళిపోమ్మ.
0: నా పలుకులు వినవా నాథ?
1: వినను. ఎంత మాత్రం?

0: ప్రాణేశ్వర, చేటు కాలము మనిషికి సిద్ధమై ఉన్నప్పుడు మాబోటి భార్యలు మీరు
1: వినిపించుకోలేనాథ? ఓరే సేవకులారా,
0: అదేమండి రాజుగారు,
1: నేను విద్ధమ్మను వెళ్తున్నాను, రథం శృంగారించి ఉన్నారా?
0: సరే చేశామండి.
1: అప్పుడు రావణ బ్రహ్మ రథారూఢుండై వస్తున్నాడు. 72,000 వనచరులు చూచున్నారు. రాయ్ వచ్చేటువంటి వారు ఎవర్రా మీరు?
0: రామదూతలండి మేము.
1: రాయ్ ఎందు నుంచి అర్థం వచ్చి ఉన్నారు?
0: మీ మీద యుద్ధం అనుకు వచ్చి ఉన్నా.
1: యుద్ధమా? ఒరే యుద్ధం మీ వల్ల కాదు, మీరు పోయి మీ రాముని పంపించండి,
0: మా తోటి యుద్ధం చేయండి ముందు.
1: రాయ్.

0: మీ రాముడున్నాడే, అది కాకుండా అరయగా కులద్రోహి అగు విభీషణకు నా లంకారాజ్యంబు విరివిగా పట్టాభిషేకం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడే, అతడైతే నాతో సరి సమానంగా యుద్ధం చేస్తున్నాడు. అది కాకుండా నా పెద్ద తమ్ముడైన కుంభకర్ణునకు సమర మందున బట్టి సంహరించి ఉన్నాడే, అతడైతే నాతో సరి సమానంగా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధమా మీ వల్ల కాదు, మీరెళ్ళి రాముని పంపించండి. అదీనుగాక నా దశాభ్యాధి శిరంబులు దునుమాడి నన్ను సంహరిస్తున్నానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, అతన్ని పంపించండి.
1: ఒరే రావణ, నీకు మా రాముడు కావాలన్నా, మాతో యుద్ధం చేయరా?
0: ఒరే, అయితే మీ బలపరాక్రమ
1: చూపించు.
0: నా బాణాలు వస్తున్నాయి కాసినములు వరుషమున్నూరు సత్యదరో మృతికిదరో ఈ సమర యుద్ధం. అని రావణ బ్రహ్మ వారి అధికార గుర్తులు గ్రహించి వారిని దశాపది బాణములతో కొంతమందిని, సప్త ఏడు బాణములతో కొంతమందిని, అష్ట ఎనిమిది బాణములు చే కొంతమందిని, చతురు నాలుగు బాణంబుల చేత, పంచ ఐదు బాణంబుల చేత, త్రీ మూడు బాణంబుల చేత, రెండు బాణంబుల చేత, ఏక ఒక్క బాణంబు చేత వారి అధికార గుర్తులు తెలుసుకుని శిరస్సులు తెగిన వారు, రక్తము కారు వారు, కరా హస్తములు ఇరిగి చరణ పాదంబులు ఇరిగిన వారు, ధరణి భూమి యందు 72,000 వనచరులు మూర్ఛాగతులుగా పడి ఉన్నారు. అప్పుడు ఎవరు చూసి ఉన్నారు? ఆకాశవాణి చూచినది. చూసి, అయ్యా దేవతలారా, మునులారా, యక్షకిన్నెర కింపురాజులారా, శ్రీరాములు వారికి సహాయముగా వచ్చిన ఈ 72,000 వనచరులు ఆ రావణ బ్రహ్మతో యుద్ధము చేయదాలక ధరణి భూమి ఎందు మూర్ఛాగతులుగా పడి ఉన్నారు. కావున మీరు పరిపరి పుష్పవర్షం గురిపించి వారిని సజీవులుగా బ్రతికించండి అని చెప్పగా ఆ 33 కోట్ల దేవతలు ఆ పుష్పవర్షం గురిపించున్నారు. ఆ సువాసనకు యావన్ మంది తేరుకొని రామా రామా రామా అనుచు, అయ్యా కపివీరులారా, రావణ బ్రహ్మశాల ధర్మాత్ముడండి, మనకు మోక్షం కలిగించుడా, మనం యుద్ధం చేయదాలము మనం కాబట్టి మనం రామద్వారం వెళదాం అని అప్పుడు ఎవరు చూచున్నారు? రణరంగ విజయుండు లక్షణామృతుడు లక్ష్మణస్వామి చూచున్నాడు. అగ్రజ రామచంద్ర, మా మన కొరకై వచ్చి ఆ కపివీరులంతా రావణ బ్రహ్మతో యుద్ధంబు చేయజాలక ధరణి భూమి ఎందు మూర్ఛాగతురాలుగా పడి ఉన్నారు. కావున రామరామాయంతో నాదనక పారి వస్తున్నారు కాబట్టి మీరే గాని నాకు అభయం ఇచ్చినట్లయితే నేను పోయి ఆ రావణ బ్రహ్మను తెగటార్చి నీ దనక వస్తున్నాను. అగ్రజ
1: అనుజన్మ తమ్ముడు, నీవు చూస్తే ఒక చెంపు కొట్టినట్టయితే పాలు కాలుతున్నాయి, ఒక చెంపు కొట్టినట్టయితే వృధురా రక్తం కారుతున్నది. అయ్యా నువ్వు వెళ్ళవద్దు, నీ యుద్ధము నీ పాట యుద్ధం నేను చేస్తున్నాను.
0: తమ్ముడు లక్ష్మణ, నీవు ఆ రావణ బ్రహ్మతో యుద్ధము చేయజాలక నా దనక పారి వచ్చినట్లయితే మన అయోధ్య నగరం వేరబడిన 33 రాజులకు షడాగురు చక్రవర్తులకు అపకీర్తి కలుగుతుంది. తమ్ముడు
1: ఎవరయ్యా వాళ్ళు?
0: శ్రీ హరి మహావిష్ణు నాభీకమలమునందు జన్మించిన వాడు బ్రహ్మ, బ్రహ్మకు పుత్రుడు మరీచి, మరీచునకు కశ్యపుడు, కశ్యపునకు యువస్వత్తు, యువస్వత్తునకు మైనాయకు, వయోస్వత్తునకు ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకునకు కుక్షి, కుక్షికి కుక్షి, కుక్షికి యక్షరాత్మజుడు, యక్షరాత్మజునకు అనరశ్యుడు, అనరశ్యునకు వృధుడు, వృధునకు త్రిశంకుడు, త్రిశంకునకు హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రునకు లోహితాశుడు, లోహితాశునకు దుందుమాలుడు, దుందుమాలునకు సునందుడు, సునందునకు దృహసంధి, దృహసంధికి ప్రసేనజిత్తుడు, ప్రసేనజిత్తునకు భగీరథుడు, భగీరథునకు కాకస్తువు, కాకస్తువునకు కల్మషపాదుడు, కల్మషపాదునకు శంఖనుడు, శంఖనునకు సుదర్శనుడు, సుదర్శనునకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణునకు శీఘ్నకుడు, శీఘ్నకునకు మనువు, మనువునకు వస్త్రశ్రవుడు, వస్త్రశ్రవునకు ఆంబరీషుడు, ఆంబరీషునకు నహుషుడు, నహుషునకు యావతి, యావతికి నభంగుడు, నభంగునకు రఘువు, రఘువునకు అజుడు, అజునకు దశరథుడు, దశరథునకు రామ.

0: లక్షణ భరత శత్రుఘ్నము మన నలుగురు అన్నదమ్ములు.
1: సరే
0: ఆర్గురు చక్రవర్తులు ఎవరనగా హరిశ్చంద్ర నలో రాజా పురోకుష్య పురోరవ సగరహ కార్త వీర్యార్జున షడైతే చక్రవర్తినం హరిశ్చంద్రుడు నలమహారాజు పురోరవుడు పురోకుషుడు సగరుడు కార్త వీర్యార్జునుడు ఈ విధంబుగా అయోధ్యా నగరమును అపజయము లేకుండా పరిపాలించున్నారు. నీవు ఆ రావణ బ్రహ్మతో యుద్ధం చేయదాలక నా దనక పారి వచ్చినట్లయితే మన అయోధ్యా నగరం వేలబడిన 30 రాజులకు షడ ఆరుగురు చక్రవర్తులు అపకీర్తికి వస్తుంది కనుక నీ పాలిట యుద్ధము నేను చేస్తున్నాను, నా వెను వెంటనే రమ్ము
1: లక్ష్మణ
0: అని రామచంద్ర నన్ను ఆశీర్వదించి పంపము. అయ్యా ఎంత దనక నేను కాదన్నా గాని నీవు యుద్ధమునకు వెళుతున్నాను అంటున్నావు, అలాగునే పొమ్ము లక్ష్మణ, వెనడైనా కానీ యుద్ధమునకు వెళితననగా క్షేమముగా పోయి లాభముగా రమ్మను వాడవు. ఈనాటి దిమసమ్మున అలాగునే బొమ్మన్నావు, యుద్ధమునకు బొమ్మన్నావా, యమపురికి బొమ్మన్నావా, నీ మనసు మార్చుకొని మరలా ఆశీర్వదించి పంపు మా అగ్రజ రామచంద్ర. లక్ష్మణ మాట్లాడి తప్పము మా బొమ్మ.

ದತ್ತಂ ಮನೋದತ್ತಂ ದಾರಾದತ್ತಂ ರೇವಚ ತ್ರಿಭುದತ್ತಂ ಪ್ರವೇಣ ರವರವಂ ನರಕಬ್ರಜತ್ అని శ్రీరామచంద్రుడు తమ్ముడు లక్ష్మణ నా జింహ నాలుగు నుండి ఏ వాక్కు అయితే వచ్చిందో అదే వాక్కుతో అలాగునే పొమ్ము అని ఆ లక్ష్మణస్వామి ధనుర్బాణంబులు కొని దుఃఖించుతూ వెళుతున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తము.

0: మీరింతవరకు జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వనపర్తి దుర్గారావు బృందంచే రావణ విలాపం తోలుబొమ్మలాట విన్నారు.
1: ఈనాటి జానపద కళారూప కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: కార్యక్రమంలో ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం.

0: మీరింతవరకు విన్న ఈ పాట దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో పాడిన 100% లవ్ చిత్రం నుంచి, శ్రీమణి రచన.
1: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగల్, ద వాయిస్ which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100,00,000,000 రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18,00,000,000 రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభిస్తారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. 40కి పైగా అంశాలతో కూడిన ఎజెండాతో సమావేశం జరుగుతోంది. ఇటీవల రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి

0: ఎస్ఐపిబి సమావేశంలో చర్చించిన 2 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రోత్సాహకమైన ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ అంశాలపైన సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన పొదుపు చర్యలపై రాష్ట్ర మంత్రిమండలి చర్చించిన అనంతరం పొదుపు చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. 650 ఎకరాల్లో 100 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాయలసీమ టెక్నాలజీ కేంద్రంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: ఫైటర్ జెట్స్ ని తయారు చేసే ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు గాని 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్ గా అనంతపూర్ జిల్లా, హిందూపూర్ జిల్లా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుంది. తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ వస్తా ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తా ఉంది.
0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వాహనాల సంఖ్య 11 నుంచి 4కి తగ్గింది. ఈరోజు ఆయన ఉండవల్లి నివాసం నుంచి 4 కార్ల వాహన శ్రేణితో అమరావతిలోని రాష్ట సచివాలయంకి వచ్చారు. కాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ సగానికి కుదించుకున్నారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిలో 50% వాహనాలు తగ్గించాలని తన భద్రతా అధికారులకు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఈరోజు నుంచి అధికారులు కాన్వాయ్లో మార్పులు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడు గ్రామంలో నిన్న కలుషిత ఆహారం తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం మైదాపిండితో చేసిన రొట్టెలు తిన్న వారికి సాయంత్రానికి వాంతులు విరేచనాలు అయిన ఇతర అస్వస్థత లక్షణాలు కనిపించాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు బాధితులలో 4 తణుకు ఆసుపత్రికి, మిగిలిన 8 భీమవరం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, శాసనసభ్యుడు ధర్మరాజు ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. కాగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి బాధితులు ఉపయోగించిన మైదాపిండికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. బాధితులు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే భరించేలా వారికి సహకారం అందించాలని మంత్రి జిల్లా కలెక్టర్కు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పెట్ స్కాన్ యంత్రం ఉపయోగాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ వివరిస్తూ,
2: గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలవబోతోంది. కామన్ మ్యాన్ కి ఎక్కడ రూపాయి కూడా తీసుకోకుండా ఈ పెట్ స్కాన్ అందుబాటులో రాబోతుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది శరీరంలో ఒక నాగుపాము లాంటిది, ఎక్కడికైనా పాకొచ్చు. ఇది ఎక్కడికి పాకింది అని తెలుసుకోవడం కోసం పెట్ సిటీ స్కాన్, అట్లాగే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, 30 డిపార్ట్మెంట్లు ఉంటాయి. వీళ్ళకి రిఫరల్ సిస్టమ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ
0: పోలవరం జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ప్రధానమంత్రి జన్మన్ ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న రంపచోడవరంలో ఐటీడీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పహల్ పేరుతో మే 18 నుండి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. గిరిజనులు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన గిరిజన సమూహాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో పొందేలా గ్రామ స్థాయిలో

0: ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. తయారీ రంగంలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందంజలో ఉందని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆయన నిన్న తిరుపతి కలెక్టరేట్లో తిరుపతి ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో తయారీ, మౌలిక సదుపాయాలతో పాటు ఓడరేవు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో అనుసంధానమై ఉందన్నారు. తిరుపతి జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేయాలని మీనా అన్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై నిన్న ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు వివరిస్తూ,
1: ఈరోజు మరి రేపు కోస్తాంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేకుండా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
0: స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ చెత్త డంపింగ్ యార్డులో కోసం కొనుగోలు చేసిన 5 జేసీబీ యంత్రాలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. విజయవాడను కాలుష్యరహిత నగరంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జిల్లాలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందాలు, వాటి ప్రగతి, గ్రౌండింగ్ దశలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణ పనుల స్థితిగతులపై అధికారులు సమగ్ర వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా భూ బ్యాంక్ను గుర్తించి ప్రభుత్వ భూములతో పాటు అవసరమైతే ప్రైవేటు భూములను కూడా సమీకరించే అవకాశాలను పరిశీలించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అనువైన భూభాగాలను ముందుగానే గుర్తించి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాను ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి అన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు వివిధ శాఖల అధికారులతో ఆమె నిన్న పాడేరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభిస్తారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ

0: గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: विनंदी विनंदी विनंदी ग्रामस्तुलारा, केवाईसी अपडेट संदेशाने निर्लक्ष्यं చేయకండి, వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా యుక్త వయసు పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహన, ఈ అంశం గురించి డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం వింటారు.
6: డాక్టర్ ఇవటూరి శ్రీరమ్య గారు నమస్కారం అండి.
7: నమస్కారం సార్.
6: డాక్టర్ గారు, మీరు గుంటూరులో ప్రముఖ మానసిక వైద్య నిపుణులుగా ఎంతో మందికి ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, మరీ ప్రధానంగా మహిళామణులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ముఖ్యంగానండి, ఇటీవల కాలంలో యువతీ యువకుల్లో తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిళ్లు అలాగే సమస్యలని కూడా అనుకుందాం ఎక్కువ అవుతున్నట్లు గణాంకాలు చాలా చెబుతున్నాయి. అసలు చెప్పండి, సాధారణంగా మానసిక ఒత్తిళ్లకు గురయ్యేటువంటి యువతీ యువకుల్లో అంటే ఏ రకంగా, అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళల్లో తీసుకుందాం, మరీ ముఖ్యంగా టీనేజ్ అంటే 13-14 దాటిన తర్వాత 15-16 ఏళ్ళ నుంచి అనుకుందాం, మరీ ముఖ్యంగా ఏంటంటే 10వ తరగతి పరీక్షల సమయంలో కానీ ఇంటర్మీడియట్లో ఎంసెట్లని, ఇక్కడ కొంచెం చదువు పరంగా ఎక్కువ ఒత్తిళ్ళని ఇలా ఎన్నెన్నెన్నో వింటుంటామండి. ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు యువతి యువకుల్లో అసలు సర్వసాధారణంగా వస్తుంటాయి, ఒక్కొక్క భాగంగా చెప్పండి అండి.
7: నమస్కారం. ఇప్పుడు ఒత్తిడి యుక్త వయస్సు అంటే మనం దేన్ని యుక్త వయస్సు కింద తీసుకుందాం? యుక్త వయస్సు కింద తీసుకునేటప్పుడు ముందు ఈ ఒత్తిడి అనేది ఒక 20 వయసు దాటిన వాళ్ళకి, లేకపోతే చదువు అయిపోయి ఉద్యోగ వేటలో ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూసేవాళ్ళు. కానీ రాను రాను జనాభా పెరగడం, ఉద్యోగాలు తగ్గడం, దాంతో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పెరగడం, వీటన్నిటితో మన ఈ ఒత్తిడి అన్నది ఇంకా చిన్న వయసు వాళ్ళలో కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎలా అంటే, చదువు ఒత్తిడి అన్నది 8-10 ఏళ్ల వయసు వాళ్ళ దగ్గర నుంచి మొదలైపోతుంది. మనకి ఇప్పుడు ఏ ఐఐటి కోచింగ్ కానివ్వండి, లేకపోతే మెడిసిన్ కోచింగ్ కానివ్వండి, దాని కోచింగ్ అన్నది మనకి క్రితం పూర్వం వరకు ఇంటర్మీడియట్లోనో 10th లోనో స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడైతే 7th క్లాస్ నుంచే మనకి కోచింగ్లు స్టార్ట్ అయిపోతున్నాయి. 7th నుంచే వాళ్ళ భవిష్యత్ ఏంటి ఒక దారి వేసేస్తున్నారు, ఆ దారి కోసం ఒత్తిడి పెడుతున్నారు. అది ఎలాంటి ఒత్తిడి అవుతుంది అంటే, ముందు ఎలా ఉండేది, స్కూల్ ఒక 9:00 నుంచి 4:00 వరకు స్కూల్కి వెళ్ళేవారు, వచ్చి ఆడుకునేవారు, హాయిగా ఆడుకునేవారు, కుటుంబంతో సమయం ఉండేది కొంతసేపు, తర్వాత రోజుల్లో టీవీలు చూసేవారు, బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. సో ఒత్తిడికి వాళ్ళకు కొంచెం రిలీఫ్ ఉండేది, లేదా పొద్దున్నే లేవడం, ఏదైనా వేరే ఆట

వెళ్ళడం, ఒక నలుగురు ఐదుగురు ఇంటి పక్కన వాళ్ళు కలవడం, క్రికెట్ ఆడడం, ఆడపిల్లలు కలవడం, ఆడడం, ఇలాంటివి ఆట విడుపుకి చాలా అవకాశాలు ఉండేవి. క్రమంగా అవి తగ్గుతూ రావడం, చదువు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద స్ట్రెస్ ఎక్కువ పెడుతున్నారు. ఇదైతేనే నెక్స్ట్ లైఫ్ ఉంటుంది వీళ్ళకి, ఒక సక్సెస్ఫుల్ గా ఒక మంచిగా వాడు జీవితం గడపాలంటే కనీసం ఇది అన్న ఇది పెంచేశారు. లిమిట్ ఏదైతే ఉందో కనీసం ఉండేదానికి, ఆ లిమిట్ అన్నది మనం పెంచేసుకున్నాం. లేదు, ముందైతే డిగ్రీ చదివితే గొప్పగా ఉండే రోజుల నుంచి ఇంజనీరింగ్ చదివిన వ్యక్తికి విలువ ఇయ్యనంత దానికి వాళ్ళ కాంపిటేటివ్ లెవెల్ ని మనం పెంచేసాం. ఇప్పుడు దానివల్ల వాళ్ళకి స్ట్రెస్ అన్నది చిన్న వయసు నుంచి మొదలెట్టిపోతున్నారు. ఎలా అవుతుంది, స్కూల్ టైమింగ్స్ 7 to 4:35 దాకా ఉంటాయి. పిల్లాడో పాపం ఇంటికి వచ్చి కొంచెం స్నాక్స్ తిన్నారో లేదో కమాన్ ట్యూషన్ కి పరిగెత్తించడం, అది ఓ 2 గంటలు. వస్తాడు, ఇంట్లో అన్నం తింటాడు, పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్నే లేవడం, స్కూల్కి వెళ్ళిపోవడం. ఇటు ఇంట్లోనూ ఉండట్లేదు, ఇటు బయట ఆట విడుపుకి ఉండట్లేదు, పొద్దున్నీ రాత్రి దాకా చదువు చదువు చదువు చదువు, ఫోకస్ ఓన్లీ చదువు పైన ఉంటుంది. ఆ ప్రెషర్ మనకి ఇప్పుడైతే 7th 8th క్లాసెస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఆ ఒత్తిడి పెట్టడం అనేది. ఆ ఒత్తిడి గనక తట్టుకోగలిగితే బానే ఉంటుంది. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఆ ఒత్తిడిని భరించే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ప్రతి పిల్లాడు ఒకటి కాదు కదా. సో తట్టుకోలేక వాళ్లలో డిప్రెషన్ అన్నది ఆ ఏజ్ నుంచే మొదలైపోతుంది. ఇప్పుడు సెక్షన్స్ మార్చేయడం, మార్కులు తక్కువ వస్తే తర్వాత సెక్షన్ కి దించేయడం, అలా సెక్షన్ దించిన ప్రతిసారి ఎగ్జామ్ లో సరిగ్గా రాకపోతే మార్కులు, అమ్మో నన్ను నెక్స్ట్ సెక్షన్ కి వేసేస్తున్నారు, అమ్మో నాకు తక్కువ అయిపోతున్నాయి. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పేరెంట్స్, మా అసలని నీ మీదే పెట్టుకున్నాం, నువ్వే ఇలా చదవకపోతే ఎలా, నీ భవిష్యత్ ఏమైపోతుంది. పిల్లాడు 10వ తరగతి చదువుతున్నాడు అంటే 15-16 ఏళ్ల పిల్లాడికి వాడి భవిష్యత్తు అంటే ఏంటోనే తెలియదు అక్కడ. అలాంటిది ఆశలు నీ మీద పెట్టుకోవడం, భవిష్యత్తు పెట్టేయడం, ఇవన్నీ అవి ఎక్స్ట్రా బర్డెన్ అవుతాయి. తల్లిదండ్రుల ఎమోషనల్ ప్రెషర్ కూడా వాళ్ళపైన పెరుగుతుంది. ప్లస్ ఇందాక అంటున్నట్టు వాడికి ఆట విడుపుకి ఏమీ లేదు. అలాగే కాకుండా మనం చిన్న వయసు నుంచి వాళ్ళని స్పోర్ట్స్ లో పెట్టామనుకోండి, వాళ్ళకి అర్థం అవుతుంది ఓకే ఓడిపోయినా కానీ తిరిగి ఎలా గెలవాలి అన్నది మనకు ఆటలు బాగా నేర్పిస్తాయి. ఎప్పటి వరకు ఫస్ట్ వచ్చే పిల్లాడు సడన్ గా 2వ ర్యాంకో 3వ ర్యాంకో పడిపోయాడంటే తట్టుకోలేకపోతున్నాడు. ఈ మధ్య నేను మొదట రావాల్సిన వాడిని, నాకు 2వ ర్యాంక్ 3వ ర్యాంక్ ఎలా వస్తుంది అని దాని గురించి టెన్షన్ ఎక్కువ పడ్డం, ఒత్తిడి ఎలా పడుతూ ఉంటారు. అదే ఒక పిల్లాడు స్పోర్ట్స్ ఆడుతూనే ఉన్నాడు అనుకోండి, చిన్నప్పటి నుంచి ఒక స్పోర్ట్స్, ఏ కబడ్డీయో ఏ క్రికెటో ఏ స్పోర్ట్స్ అయినా కానీ అందులో ఒకసారి ఓడతాడు ఒకసారి గెలుస్తాడు. సో ఓటమి గెలుపుల మధ్య బ్యాలెన్స్ అన్నది మనకి చిన్నప్పటి నుంచి రావాలంటే వాళ్ళు స్పోర్ట్స్ లో ఉండాలి. పడితే లేస్తాం తిరిగి, చదువు ఒక్కటే జీవితం కాదు, ఇంకా అవెన్యూస్ చాలా ఉన్నాయి. అలాంటి స్పోర్ట్స్ హ్యాబిట్ మనం కల్టివేట్ చేస్తే ఈ పిల్లలకి నెక్స్ట్ అది వాళ్ళ చదువుకే ఉపయోగపడుతుంది. మనకి స్పోర్ట్స్ వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అటెన్షన్ పెరుగుతుంది. సో ఈ ఒత్తిడి నుంచి ఎలా తట్టుకోవాలి, అటు ఆట విడుపు కింద ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది, వాళ్ళ చదువు పర్ఫార్మెన్సే పెరుగుతాయి. సో చిన్నప్పటి నుంచి పిల్లల్ని స్పోర్ట్స్ లో పెట్టడం వల్ల మనం ఆ ఒత్తిడి కొంచెం తగ్గించవచ్చు. వాళ్ళకి నచ్చిన స్ట్రీమ్, ఇప్పుడు కొంతమందికి నాకు MBBSే చేయాలని ఉందంటారు, లేదు దానికైతే 5.5 ఏళ్ళు ప్లస్ MD 3 ఏళ్ళు, ప్రిపరేషన్కి 1 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోతాయి లేదు అని చెప్పి మ్యాథ్స్ ఫీల్డ్ లో పెట్టారు, వాళ్ళకి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, దానికి మళ్ళీ ఒత్తిడి. అలా కాకుండా వాళ్ళకి ఏది ఇష్టమో, ఏమేమి వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ముందు పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమండం ఒక తీరు. అలా ఇంకొంచెం ఒత్తిడి పేరెంట్స్ పిల్లల ఇష్టాయిష్టాలు గ్రహించి తగ్గించగల ఒత్తిడికి అదొకటి. ప్లస్ కుటుంబంతో సమయం ఎక్కువ గడపడం, అసలు ఈ మధ్యకాలంలో కుటుంబంతో సమయం అన్న విషయమే పక్కకి వెళ్ళిపోయింది. కనీసం ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళ క్రితం దాకా ఇంట్లో అందరు కూర్చుని టీవీలో సినిమా చూడడం అన్నా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. పిల్లలతో సహా ఎవరి ఫోన్లు వాళ్ళవి, ఎవరు ఓటీటీలు వాళ్ళవి, ఎవరు చూస్తున్నారు, పిల్లలు ఏం చూస్తున్నారు అని కూడా తల్లిదండ్రులకి తెలియట్లేదు. వాళ్ళు మంచి చూస్తున్నారా చెడు చూస్తున్నారా కూడా వెనకాల, ఇప్పుడు టీవీ అనుకోండి ఇంటి ముందు ఉంటుంది, అందరు కలిపి చూస్తారు. ఏదన్నా చెడు ఉందనుకోండి తల్లి వెంటనే చెప్తుంది, అది బాగాలేదు మార్చు, అది నీకు కరెక్ట్ కాదు అని. అదే ఒక ఫోన్లో పిల్లాడు అదే చూస్తున్నాడంటే అది తప్పు అనే విషయం పిల్లాడికి ఎలా అర్థమవుతుంది? ఎవరో ఒకళ్ళు గైడెన్స్ ఉండాలి కదా వెనకాల, ఆ గైడెన్స్ కూడా లోపిస్తోంది. సో దానివల్ల స్ట్రెస్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ అందకపోవడం. ఇప్పుడు మనకి ఒక సోర్స్ ద్వారా కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ వెళ్తే అది ప్రాపర్ గా ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ లో కొట్టేసి ఒక దాని గురించి వాడు నాకు ఇది ఉంది అని కొట్టేశారు అనుకోండి, 100 ఇన్ఫర్మేషన్ వస్తుంది, సర్చ్ చేస్తున్నారు. ఈ మధ్య తల్లిదండ్రులను అడిగే కంటే ముందు, అమ్మ నాకు ఇబ్బంది వచ్చింది అని అడిగే ముందు సర్చ్ చేస్తున్నారు. హెల్త్ పరమైన యాంగ్జైటీ కూడా పిల్లల్లో పెరిగిపోతుంది. సో ఇవన్నీ కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండకపోతే వస్తున్న మెయిన్ ఇష్యూస్. సో ఆ ఫోన్ అన్నది పిల్లలకి అవసరం లేదండి. మీకు ఫోన్ కాంటాక్ట్ కోసం కావాలంటే అదొక్కటే ఫీచర్ పెట్టుకోండి. పిల్లలకి
ఓటీటీలో వదిలేస్తే, ఓటీటీలో మనకి 18+ అని ఉన్నా కానీ మీ 13 ఏళ్ల పిల్లాడికి ఆ 18+ కూడా అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇంకా అందులో 18

0: ప్లస్ ఏముంటుంది, వాళ్ళకి అది కంట్రోల్ తెలియదు. ఈ మధ్య ఉన్న పిల్లల తెలివితేటలకి వీళ్ళు ఎన్ని కంట్రోల్స్ లాక్స్ పెట్టామన్నా ఏవి పనిచేయవు అక్కడ. సో పిల్లలకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పాలంటే తల్లిదండ్రులు వాళ్ళు వెనకాలండి నడిపించి వాళ్ళు ఫస్ట్ కరెక్ట్ దారిలో ఉంటే పిల్లల్లో ఆ ఒత్తిడి కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఇన్ని ఒత్తిళ్లు పడి ఎంపీసీయా బైపీసీయా అవి రెండే ఆప్షన్స్ కింద మిగిలాయి ఇప్పుడు జనాలకి. ఎంఈసీలు హెచ్ఈసీలు ఇన్ని ఉన్నాయి వాళ్ళకి, మనకి ముందు నుంచి మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఒక్కటే కాదు ఆప్షన్స్, మిగిలిన ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. డాక్టర్ అవడం లేదా ఇంజనీరింగ్ అవడం మాత్రమే జీవితంలో ఫైనల్ కాదు. నువ్వు చాలా అవ్వచ్చు, చాలా చాలా ఫీల్డ్స్లో అవ్వచ్చు. ఇప్పుడు ఎకనామిక్స్ ఫీల్డ్లో అవ్వచ్చు, అగ్రికల్చరల్ ఫీల్డ్లో అవ్వచ్చు. ఇవన్నిటి గురించి బేసికల్లీ అందరికీ అవగాహన లేదు. ఫైన్ ఆర్ట్స్ ఎంతమందికి ఉంటాయి, ఇప్పుడు మ్యూజిక్ సైడ్ వెళ్ళచ్చు, లేకపోతే రైటింగ్ లిటరేచర్ సైడ్ తీసుకునే వాళ్ళే తగ్గిపోయారు. ఇప్పుడు తెలుగు లిటరేచర్లో ఎంతమంది తీసుకుంటున్నారంటే మనం ఇదే చేయొచ్చు, తల్లిదండ్రులే వద్దంటారు ఫస్ట్, నేర్చుకుంటున్నావా అంటే ఏం అక్కర్లేదు, ఫస్ట్ ఇది చూడు తర్వాత అది పక్కన పెట్టచ్చు అంటారు. సైకాలజీ కానీ ఏదన్నా కానీ నెక్స్ట్ మనం మిగిలిన ప్రొఫెషన్స్ని ఇవి ఆప్షన్స్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనకి రేడియోలో అవకాశాలు, టీవీల్లో అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నింటినీ మనకి అవగాహన తెచ్చుకోవాలి. అవి ఏవి కూడా ఈజీగా రావండి, ఏది ఈజీగా రాదు. నువ్వు కష్టపడాలి, కానీ ఆ కష్టపడడానికి ఇది దారి అని చెప్పి వాళ్ళకి కరెక్ట్ పాత్ చూపించామనుకోండి, అప్పుడు వాళ్ళు ఆ ఫీల్డ్స్లో కూడా రాణిస్తారు. ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా రాణించడానికి కష్టం, చాలా కష్టం, కాకపోతే దారి ఇది అని చెప్పి ఒకటి తెలుసుకుని అవగాహన పూర్వకంగా వెళ్తే వాళ్ళు ఏ ఫీల్డ్లో అన్నా వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు ఇష్టపడే ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇష్టం లేని ఫీల్డ్లో లేకపోతే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యో బ్యాక్లాగ్స్ ఒక 15-20 బ్యాక్లాగ్స్ అప్పటి వరకు కుక్కేసిన ప్రపంచంలో ఉంటారు. ఇంటర్మీడియట్ అంటే పొద్దున 6 నుంచి రాత్రి 8 వరకు క్లాసులు, అటు తిప్పడానికి లేదు ఇటు తిప్పడానికి లేదు, ప్రపంచంలో ఏమీ చూడడానికి ఉండదు. అలాంటిది ఇంజనీరింగ్ వచ్చేసరికి వాళ్ళకి ఒక కంప్లీట్ స్వాతంత్రం వచ్చేస్తుంది. ఏం చేసినా అడగరు, క్లాసెస్కి అటెండ్ అవ్వకపోయినా పర్లేదు, లేకపోతే కొత్త కొత్త స్నేహాలు. కరెక్ట్గా వ్యక్తిత్వం ఏర్పడే టైంలో కనుక మనకి స్నేహాలు అన్నవి సరిగ్గా ఏర్పడలేదనుకోండి సార్, మనకి చాలా ఇబ్బంది వస్తుంది అనమాట. ఆ టైంలో స్నేహాలే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. మీరు ఆ టైంలో కరెక్ట్ వాళ్ళు మీకు ఫ్రెండ్స్ అయ్యారంటే మీ లైఫ్కి అదొక బాటలాగా ఏర్పడుతుంది. మీ తోటి పిల్లలు క్లాస్కి వెళ్తున్నారు, నీ క్లోజ్ ఫ్రెండ్స్ క్లాస్కి కరెక్ట్గా టైంకి వెళ్తున్నారంటే నువ్వు కూడా లేచి వాళ్ళతో వెళ్తావు. అదే నీ పక్కన ఉన్నవాడు ఏం వెళ్తానులే ఇవాళ కాలేజ్కి బంక్ కొట్టి పక్కకి వెళ్ళిపోదాం అన్నాడు అనుకోండి, అవును నిజమే సుమా అని చెప్పి వీడికేం తెలియదు, ఇంట్లో ఏమో ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది, తల్లిదండ్రి అమ్మయ్య ఒక కాలేజ్లో జాయిన్ అయిపోయాడు పర్లేదు అనుకుని ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఆ ఫస్ట్ 1.5-2 ఇయర్స్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏజ్. ఆ టైంలోనే మనకి ఇప్పుడు మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్, సిగరెట్, గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు కాలేజెస్ దగ్గర. వీటన్నిటి గురించి తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి. ఇప్పుడు గంజాయి చాక్లెట్లు అమ్మారట పసి పిల్లలకి, 6th 5th పిల్లలకు కూడా తిన్నారు. సో ఆ పిల్లల్లో వస్తున్న మార్పులు గమనించాలి తల్లిదండ్రులు. ఎవరితో మాట్లాడకుండా ఒక్కరే ఉంటున్నారా, ముభావంగా ఉంటున్నారా, ఇష్టాలు ఏమన్నా మారుతున్నాయా, కోపం ఏమన్నా ఎక్కువ వస్తుందా, చిరాకు ఎక్కువ వస్తుందా, నలుగురిలో కలవడం తగ్గుతోందా, ఇలాంటివన్నీ తల్లిదండ్రులు గమనించుకుని ఇనీషియల్గానే మీరు గమనించుకొని తీసుకెళ్లారనుకోండి మానసిక వైద్యులకి, ఆ ఒత్తిడి తగ్గుతుంది, ఆ వెనకాల ఇవేమన్నా మాదక ద్రవ్యాలు ఇవి ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోగలుగుతారు. ఇనీషియల్గా చేస్తే మనకి ట్రీట్మెంట్ అన్నది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది.
1: అయితే డాక్టర్ శ్రీరమ్య గారు, మీరు చెప్పారు అంటే ఇలాంటి ఒత్తిళ్లు ఉంటాయి, ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అని అన్నారు, కానీ దాదాపుగా తల్లిదండ్రుల పాత్రే ప్రధానం అనేటువంటిది కూడా చెబుతున్నారు మీరు. అసలు పిల్లల్లో ఈ సమస్య ఉంది అనేటువంటి అవగాహన చాలా తక్కువ ఉంటుంది జనరల్గా. అదే కాలేజీకి పంపిస్తున్నాము, చక్కగా నేర్చుకుంటున్నాడు, ఇంకా బాగా నేర్చుకో, ఇంకొంచెం మార్కులు రావాలి, పక్కవాడు ఫలానా అబ్బాయి వాళ్ళ అబ్బాయి చూడు ఇన్ని మార్కులు వచ్చాయి, ఇంకొంచెం నువ్వు కూడా వాటితో పాటు చదువు లేదా ఎక్కువ రావాలి, ఇంతవరకే ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మరి సమస్యలకు పరిష్కారం కూడా ఉండాలి. ఆరోగ్యంగానే ఉన్నాడు, ఏ రకమైనటువంటి మానసిక జబ్బు అంటేనే ఇప్పుడిప్పుడు కొంచెం అవగాహన పెరుగుతుంది అనుకుందాం, కొందరు అవమానంగా కూడా దాన్ని ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు తగ్గినా కూడా ఇప్పటికీ అక్కడక్కడ ఉన్నాయి. పరిష్కారంగా ఏం చెయ్యాలి వీళ్ళకి అంటే, కాలేజీ స్థాయిలో ఏమైనా కౌన్సిలింగ్ లాంటివో ఏమైనా ఇవ్వాలనా, లేకపోతే తల్లిదండ్రులు ఒక 6 నెలలకు ఒక్కసారి బాగున్నప్పటికీ ఏమన్నా ఇంకొంచెం అంటే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసంగా వీళ్ళు ఏమైనా ఆరోగ్యకరమైనటువంటి భావి భవిష్యత్తు కోసంగా అంటే అంత ఆదర్శంగా ఉంటారు అని చెప్పి నేను అనుకోనులే, కానీ అలా చేస్తే మంచిదంటారా, ఎలా చేయాలంటారు?
0: మనకి ఫస్ట్ తల్లిదండ్రుల అవగాహన తెచ్చుకోవాలి. వాళ్ళ పిల్లాడు ఏంటి, అతనిలో వచ్చే చిన్న చిన్న మార్పు

0: మహిళని గమనించుకోవడం ఎలా అని వార్నింగ్ సైన్స్. ఆ అవగాహన మనకి తల్లిదండ్రులు అందరిలో ఉండాలి. అది కానీ లేదంటే పిల్లాడి ఇష్ట ఇష్టాలు కూడా తెలియకుండా అయిపోతుంది మధ్య తల్లిదండ్రులకి. అలా కాకుండా తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్లో వచ్చే సునిశ్చిత మార్పులు కూడా బాగా గమనించుకునే ఇదిగా ఉండాలి. ఎలాంటి తోటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా తెలియాలి తల్లిదండ్రులకి. వాళ్ళు ఫ్రెండ్స్ కదా, వెళ్తున్నారు కదా, వస్తున్నారు కదా కాకుండా ఫ్రెండ్స్ మానసిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది తెలిసి వీళ్ళని గైడ్ చేయాలి. ప్లస్ అలాగే కాకుండా విద్యా సంస్థల్లో ఒక కౌన్సిలర్ ఉంటారు, గైడెన్స్ కౌన్సిలర్ కానీ కౌన్సిలర్ కానీ అని అపాయింట్ చేసుకుంటారు. వాళ్ళు గమనిస్తారనమాట. మొత్తం ఒక 150 మెంబర్స్ క్లాస్ ఉన్నారంటే అందరిలో ఇది చేయలేం. కాకపోతే వాళ్ళని వీళ్ళు ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి వెళ్ళగలగాలి కౌన్సిలర్ దగ్గరికి. ఆ కౌన్సిలర్ అవైలబిలిటీలో ఉంచుకుంటే కాలేజెస్లో కూడా అండ్ టీచర్స్ కూడా ఏం మార్పులు వస్తున్నాయి స్టూడెంట్స్లో, అందరిలో ఒకేసారి మార్పులు వస్తున్నాయా, కొంచెం మార్పులు వస్తున్నాయా, అలాంటివి ఎవరన్నా బాగా మంచిగా చదివే స్టూడెంట్ మార్కులు తగ్గిపోతున్నాయి, ఎందుకు మార్పులు తగ్గిపోతున్నాయి, 1-to-1 సెషన్స్లో ఇంటరాక్షన్ అన్నది పెట్టుకోవాలి. లేదు ఒక సైకియాట్రిస్ట్తో టైఅప్ అయ్యి మాకు వీళ్ళు ఇలా అనిపిస్తోందండి అని చెప్పి వాళ్లే పంపిస్తున్నారు ఈ మధ్య. ఈ మార్పులతో ఉంటున్నారు అందుకని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం లేదా తల్లిదండ్రులు తీసుకురావడం అలాంటివి కూడా చేస్తున్నారు. సో అందరికీ వెల్నెస్ చెకప్ అన్నది ఇంకా అంత దానికి రాలేదు మనం. కాబట్టి కనీసం మార్పుల్ని తొందరగా గమనించి ఆ మార్పులు ఉన్న వాళ్ళనన్నా తీసుకెళ్ళాలి. అలా జరిగితే ఐడియల్ సొసైటీలో వెల్నెస్ చెకప్ కి తీసుకెళ్తే ఇంకా ఐడియల్ గా ఉంటుంది. కానీ మనం అంత ఐడియల్లో లేం ఇప్పుడు. ప్రాక్టికల్ గా చూసుకుంటే మార్పుల్ని తొందరగా గమనించుకోండి. ఏ మార్పు వచ్చినా పిల్లల్లో గమనించి దాన్ని కప్పెట్టేయకండి. టీనేజ్ బిహేవియర్ ఇది, ఏం పర్లేదులే, కొన్ని రోజులు అయితే వాడే సెట్ అవుతాడు, కొంతసేపు అయితే అదే ఉంటుంది, అమ్మాయిది ముందు నుంచే ముభావంగానే ఉండే వయస్సు, మీ నాన్నగారు ఆ వయసులో అలాగే ఉన్నారు, మీ తాతగారు ఆ వయసులో అలాగే ఉన్నారు అని కప్పెట్టేయకుండా
1: పెళ్లి చేస్తే
0: సెట్ అయిపోతుంది అన్నది అది అసలు ప్రతిరోజు వినేది. అసలు పెళ్లి చేస్తే తగ్గిపోతుందిలే అని చెప్పి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా పాస్ అవన అమ్మాయికి పెళ్లి చేస్తారు ఫస్ట్. సో అలాంటివన్నీ గమనించి తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి. ఏమీ లేకపోతే డాక్టర్ గారు ఏమీ 100 మందులు ఏం రాయరు కదా. ఇబ్బంది ఉంటే సాల్వ్ అవుతుంది, ఇబ్బంది ఉంటే మందులు పెడతారు, ఇబ్బంది లేకపోతే మేము మాత్రం ఏం చేయగలుగుతాం, లేదమ్మా ఇది చేయాలి అది చేయాలని కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం అంతే. మందులకి కంగారు పడకండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అంతకంటే కంగారు పడకండి. ఒక్క ఒపీనియన్ అన్న తీసుకోవడంతో మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. పిల్లల భవిష్యత్తు కోసం, మంచి కోసం మనం తీసుకునే ఆ ముందడుగు వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది.
1: డాక్టర్ శ్రీరమ్య గారు, ఇంకొక బర్నింగ్ టాపిక్ అనుకుందాము. ఒక రకంగా ఇది ఒక జాడ్యమేమో అని అనాలో అనకూడదు తెలియదు, కానీ ఈ ప్రేమ విఫలం కావడం, లవ్ ఎఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్, ఇవి బాగా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా రెండు ఆపోజిట్ సెక్స్ అంటే అటు యువతులు కానివ్వండి, యువకులు ఎక్కువగా వింటూ ఉంటాము, తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవ్వడము. ఆ చిన్న పదం కూడా సరిపోదేమో, ఇంకొంచెం దాని సమస్య తీవ్రతరంగా కూడా వెళ్ళేటువంటి సందర్భాలు కోకొల్లలుగా మనం గమనిస్తున్నామండి. సో ఇక్కడ వీళ్లల్లో అసలు అంటే ఇదేంటి, దీనికి కూడా సైకాలజిస్ట్ దగ్గర, సైకియాట్రిస్ట్ దగ్గర చూపించాలనా, ఇలాంటివి మరీ ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో అంటే ఇబ్బందులు కలగకుండా, వాళ్ళ భవిష్యత్తు మీద పడకుండా ఎట్లా అయితే బాగుంటుందండి?
0: మనకిప్పుడు ప్రేమ విఫలాలు అన్నది తీసుకుంటున్నాం అంటే దాంది కూడా వయసు తగ్గిపోతుంది సార్. 6వ తరగతి 7వ తరగతి దగ్గర నుంచి పిల్లలు ఆపోజిట్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు, అమ్మాయిల అబ్బాయిలకు కానీ అబ్బాయిల అమ్మాయిలకు
1: కానీ.
0: దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళకి అవగాహన లేకపోవడం అని చెప్తాను, లేదా ఓవర్ ఎక్స్పోజర్ అని కూడా చెప్పచ్చు. ముందు ఉన్నట్టు కాకుండా, ముందు మా జనరేషన్ల వరకు కోయిడ్లు ఉండేవి, పర్లేదు బాగానే ఉండేది. దాని తర్వాత స్లోగా లేదు, కట్ ఆఫ్ పెట్టేసి 7th క్లాస్ నుంచి మీరు వేరు, మీరు వేరు, మీరు చూసుకోకూడదు, మీరు మాట్లాడుకోకూడదు అంటూ స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేసాయి. ఎందుకు ఇలాంటి కొన్ని కేసెస్ వల్ల అలాంటివి వచ్చాయి రూల్స్ కాదని చెప్పను, కానీ దానివల్ల లేని క్యూరియాసిటీ పెరుగుతోంది పిల్లల్లో, ఉత్సుకత పెరుగుతోంది. అమ్మో ఇదేదో కొత్తది, ఇదేదో కొత్త విషయం, మనసు ఎప్పుడు కొత్తది అదేదో డిఫరెంట్గా ఉందంటే దాని వైపుకి వెళ్ళడానికే ప్రయత్నిస్తుంటుంది. అంటులో వాళ్ళ లేత పసి మనస్తత్వాలు ఏ దానికైనా ఈజీగా ఆకర్షణ అయిపోతాయి. చెడు ఎప్పుడు ఆకర్షణ ఎక్కువే దానివైపుకి. సో అంత ఈజీగా ఆకర్షణ అయిపోవడం, చుట్టూ వాతావరణం సరిగ్గా లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇంటికి వెళ్తే కొట్లాడుకుంటున్నారు, తిడుతున్నారు, చదువుకోమంటున్నారు. అలాంటప్పుడు ఇంకెవ్వరు తనతోటి కొంచెం ప్రేమగా మాట్లాడతారు. ఇదేం అక్కర్లేదు, పెద్ద గొప్ప గొప్పవేం చెప్పక్కర్లేదు, ప్రేమగా ఏం మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారండి 7-8 వాళ్ళు, నువ్వు బాగున్నావు, నువ్వు ఇదిగా ఉన్నావు, ఇవాళ ఇది జరిగింది, అవాళ్ళ జరిగింది, అది ఒక ఫ్యాంటసీ లాగా తయారవుతుంది అనమాట. ప్రేమ అనేది ఆ టైంలో ఒక ఫ్యాంటసీ, అబ్బా వాళ్ళు ప్రేమించుకుంటున్నారట, వాళ్ళిద్దరూ ఒక కప్పు

0: ఇలాంటి పక్కన వాళ్ళ మాటలు విని అబ్బా మేమేదో గ్రేట్ మేమేదో సాధించేశాం అన్న ఆనందం దొరుకుతుంది మెదడులోకి. మన బ్రెయిన్ లో మనం హ్యాపీగా ఉండాలంటే డోపమిన్ రిలీజ్ అవ్వాలి. ఆ డోపమిన్ ఎంజాయ్మెంట్ కి, హ్యాపీనెస్ కి, ఆనందం ఐడ్స్ అలాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవ్వాలి. మనం గేమ్స్ ఆడుతున్నా ఎందుకు మనకు ఆనందం వస్తుందంటే అందులో గెలిచాము అన్న భావన కోసం. ఇప్పుడు వీళ్ళిద్దరు అదేదో గొప్ప అన్న ఒక బబుల్లో ఉంటారనమాట. ప్రేమించుకుంటున్నాం, మేము ప్రేమికులం, ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకోవడం, అందులో గిఫ్ట్లలో కంపారిజన్, మా వాళ్ళు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు, మీ వాళ్ళు నీకేం గిఫ్ట్ ఇచ్చారు, తల్లిదండ్రులకి దాచడంలో అదొక
1: థ్రిల్.

0: ఇచ్చుకుంటున్నాం, మేం ప్రేమికులం, ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకోవడం, అందులో గిఫ్ట్లలో కంపారిజన్, మా వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు, మీ వాళ్ళు నీకేం గిఫ్ట్ ఇచ్చారు, తల్లిదండ్రులకి దాచడంలో అదొక థ్రిల్ ఉంటుంది, ఆ థ్రిల్ కోసం చేస్తూ ఉంటారు. సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుకోవడాలు, సీక్రెట్ లా మెసేజ్లు పెట్టుకోవడాలు, ఆ థ్రిల్ కాంపోనెంట్ చేస్తారు. దానికి ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందో రియాక్షన్స్ అనేవి చాలా బ్యాడ్గా ఉంటున్నాయి. దానివల్ల అది పేరెంట్స్ కూర్చోబెట్టి చెప్పి అలాంటిది కాదమ్మా అని చెప్పకుండా దాన్ని పెద్ద సీన్ చేసేసి, స్కూల్లో పెద్ద విషయం చేసేసి దాన్ని, వాళ్ళిద్దరు పేర్లు బయట తెలిసి, అప్పటికెలా హైగా వాళ్ళిద్దరు కప్పులు అనుకున్నది కాస్త చూడు వాళ్ళు అలా చేశారట అని వీళ్ళు ఎవరైతే అన్నారో వాళ్లే అంటారు మళ్ళీ ఉల్టాగా. సో అది పెట్టేటప్పటికి వాళ్ళ సడన్ హై నుంచి కిందకు పడిపోవడాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇది స్కూల్ వాళ్ళ గురించి మెయిన్ గా చెప్తున్నాను. 9th 10th ఇంటర్మీడియట్ ఆ సడన్ గా హై బబుల్ నుంచి అంత బర్స్ట్ అయిపోయి కిందకి పడిపోయి ఎవరైతే గొప్పగా థ్రిల్ గా చూసారో ఇప్పుడు అదే మనకి రెస్ట్రిక్షన్స్ వచ్చేసరికి దే ఆర్ నాట్ ఏబుల్ టు బేర్. సో ఆ హై బబుల్ నుంచి ఒక్కసారి అధ పాతాడానికి పడిపోతారు. అప్పటివరకు ఆ థ్రిల్ సీకింగ్ అడ్వెంచర్ ఇది కాస్త దిల్ స్లోలీ లూజ్ ఇట్, అదంతా పోయి కిందకు వచ్చేసి అందరు తిట్టడం, మళ్ళీ అమ్మ పక్కన వాళ్ళతో చెప్పడాలు వినడం, నాన్న ఇంకెవరితోటో చెప్పడాలు వినడం, కొన్ని కేసెస్ లో అమ్మకు మాత్రమే తెలిసి నాన్నకి దాచిపెట్టేయడం. సో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ మా అమ్మ చెప్పేసిందిలే చూస్తారులే అన్న కండిషన్స్, ఇలాంటి వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు పేరెంట్స్ తీసుకొస్తున్నారండి. మా అమ్మాయి ఇలా సఫర్ అవుతుంది. అండ్ దీనిలో ఒక కొత్తది కోణం ఈ మధ్య ఎక్కువగా చేస్తోంది, చాటింగ్ లో అసభ్యకరంగా మాట్లాడుకోవడం, అసభ్యకరమైన మెసేజెస్ పంపించుకోవడం. వాళ్ళకి అది తెలియదు అసభ్యకరం, దాని నుంచి అది ఒకవేళ పొరపాటున ఫొటోస్, అసభ్యకరమైన ఫొటోస్ వెళ్ళడం. 9th 10th పిల్లలు అసభ్యకరమైన ఫొటోస్ ఇంకొక అబ్బాయికి పంపిస్తే ఆ అబ్బాయి మంచివాడే అయి ఉండొచ్చు, ఆ ఫోన్ ఇంకెవరన్నా తీసుకుని ఆ ఫొటోస్ ని ఎలా ఇచ్చేస్తారు, ఎంత మిస్యూజ్ చేస్తాడు. వాడికి ఆ ఫోన్ రిపేర్ కి వచ్చింది, వాడు ఫోన్ షాప్ లో ఇచ్చాడు అనుకోండి, వాళ్ళన్నా మిస్యూజ్ చేయొచ్చు. లేదు వీడికే ఆ అమ్మాయి ఎప్పుడన్నా నో చెప్పింది అనుకోండి, ఈ అబ్బాయికే నన్ను రిజెక్ట్ చేస్తుందా అని చెప్పి కోపంతో ఆ ఫొటోస్ ని మెసేజెస్ ని వాడుకోవచ్చు. ఇలాంటివన్నీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. లేదు నీ విలువ నువ్వు తెలుసుకో ఫస్ట్, వాళ్ళ విలువ వాళ్ళకి తెలుసుకుంటే పక్కన వాళ్ళు తక్కువ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. నువ్వు మెసేజెస్ పెడుతున్నావు అలా అంటే నీకు అంత వాల్యూ నువ్వు ఎక్కువ పెట్టుకున్నావు అంటే నువ్వు అలాంటి మెసేజెస్ పెట్టావు కదా. అలాంటి ప్రలోభాలు ఇలా ఉంటాయి అని తల్లి కూర్చోబెట్టి చెప్పడం పిల్లలకి, అమ్మాయి తల్లి చెప్పడం, అబ్బాయి వాళ్ళ తల్లియో తండ్రో కూర్చోపెట్టి ఒక అమ్మాయికి ఎలా విలువ ఇవ్వాలి అని అబ్బాయిలకు నేర్పించడం, అమ్మాయిలకి జాగ్రత్త, అబ్బాయిలకి విలువ ఇవ్వడం ఎలాగో, రెండు అంతే ఇంపార్టెంట్. వీళ్ళు అలాంటివి చేయకుండా వాళ్ళు అలాంటివి చేయకుండా చూసుకోవాలి. తర్వాత అంటారా 10th క్లాస్ తర్వాత మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటున్నాయండి, ఎక్కడో కొన్ని ఉంటాయి. స్లోగా వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు, వీళ్ళు వీళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు, అంత బ్రేకప్ సమస్యలు కింద రావు. అది ఒక ఎడ్యుకేషన్ అయిపోయాక వస్తుంది, కానీ అదే స్కూల్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు అంటే వీళ్ళకి అప్పుడు ఆ డల్నెస్, డిప్రెషన్, నన్ను మాట్లాడుకోవద్దు అనుకుంటున్నారు, చదువు పైన ఎఫెక్ట్, అలాంటివన్నీ వస్తాయి. స్కూల్ టైంలో జరిగింది అదే స్లోగా దాని న్యాచురల్ ప్రోగ్రెస్ లో వెళ్ళింది అనుకోండి, అదే కట్అవుట్ అవుతుంది. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది నేర్పించాలి అమ్మాయిలకి, అబ్బాయిలకి పక్కన వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించాలి. అది తల్లిదండ్రులు చేయాల్సిన పని.
1: అయితే డాక్టర్ శ్రీరమ్య గారు, అసలు ఈ యుక్త వయస్ స్కూల్లో వచ్చేటువంటి ఇలాంటి సమస్యలు, వాటి పట్ల అప్రమత్తంగా ఉండటానికి ముందు మనం తల్లిదండ్రుల నుంచే తీసుకుందాం, వీళ్ళు అసలు ఏం చేస్తే బాగుంటుంది, అంటే ఏమన్నా మానసిక వైద్య నిపుణుల్ని అప్పుడప్పుడు సంప్రదించడం మంచిదా, ఇంకా అసలు ఏంటి అసలు సమస్య ఉంది అని వాళ్ళు గ్రహించడమే తెలియదు, సో ఇక్కడ ఏం చెప్పాలో మీరు ఒక సూచన చేయండి.
0: పిల్లలు మీకు భయపడి విషయం దాచేదాకా తీసుకురాకండి, అది మొదటిది. మనకి పిల్లలు ఒక విషయం చెప్పడానికి భయపడుతున్నారు అంటే వాళ్ళు దాచుతున్నారు, దాచితే మన దగ్గర ఫుల్గా ఓపెన్ అవ్వరు, ఓపెన్ అవ్వకపోతే వాళ్ళ సమస్యల్ని మనం గ్రహించం. ఆ భయం పోవాలి, గౌరవం ఉండాలి, భయం పోవాలి. మీ పిల్లలు మీ మీద గౌరవంగా ఉన్నప్పుడు నాకు ఈ సమస్య ఉందమ్మా అని మీ దగ్గరకు వచ్చి చెప్తారు. ఒక అమ్మాయి నాకు ఇలా ఒక అబ్బాయి మెసేజ్ పెడుతున్నాడమ్మా అని చెప్పి తల్లి దగ్గరకు వచ్చి చెప్పిందనుకోండి, ఆ సమస్య అక్కడితో తీరిపోతుంది. అదే అమ్మో ఈ మెసేజ్ నా అమ్మ దగ్గరికి వెళ్ళిందంటే నాదే తప్పంటుందమ్మా, నన్నే తిడుతుంది అన్న భయం ఏర్పడినప్పుడు ఆ అమ్మాయి అంత ఓపెన్గా రాదు. అబ్బాయి కూడా అంతే, నాకు ఇది విషయం అని చెప్పాలంటే వాళ్ళకు స్నేహపూర్వకమైన ప్రొటెక్టెడ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అంటారు. మనకు ఆ సేఫ్ ఎన్విరాన్మెంట్ అన్నది మనం పిల్లలకి కల్పిస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్లే వచ్చి చెప్తారు, వాటికి సొల్యూషన్స్ మనమే ఇయ్యం, వాళ్లే వెంటనే ఇచ్చేయగలం, ఆ ట్రీట్మెంట్ ఇచ్చేయగలం. సో తల్లిదండ్రులు చేయాల్సింది పిల్లలు భయం కాకుండా మన ఎడల గౌరవంగా ఏ సమస్య వచ్చినా మనకి చెప్పే విధంగా పిల్లల్ని పెంచడం,
1: ప్రేమతో సామరస్యంగా వాళ్ళని ఆ సమస్యని చక్కగా సందర్భానుసారంగా పరిష్కరించుకుంటే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉంటుంది.

0: ధన్యవాదాలు, నమస్కారం అండి.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యుక్త వయసులో మానసిక సమస్యలు డాక్టర్ రమ్య యోటూరి గారితో పరిచయం విన్నారు.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. ముందుగా 2 గంటలకు ఆంగ్లంలో, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఏ సిక్సర్. ఆకాశవాణి 90 years, నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అల్కా యాజ్ఞిక్, కుమార్ సాను, ఉదిత్ నారాయణ్ పాడిన ధడ్కన్ చిత్రం నుంచి వినబోయే పాట.

0: పాట కుమార్ సాను, అల్కా యాజ్ఞిక్ పాడిన బర్సాత్ చిత్రం నుంచి.
1: అగర్ కొయి ముజ్సే యే పూచే,
2: క్యా
1: మై క్యూ బేచైన్ రహతా హూం,
2: క్యూ
1: మేరీ ఇస్ బేకరారీ కీ వజా క్యా హై బతా దూ క్యా
2: క్యా

మీరింతవరకు విన్న ఈ పాట కుమార్ సాను అల్కా యాజ్ఞిక్ పాడిన బర్సాత్ చిత్రం నుంచి విన్నారు. తర్వాత వినబోయే పాట హమేషా చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం.

యువలయ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866 248 8812. ఈ నెంబర్కు మీ సమాధానాలు పంపించాలి. మరి మొదటి క్విజ్ ప్రశ్న, 1900 సంవత్సరం మే 14 నుంచి ప్రారంభమైన 2వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? 2వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఇది ప్రశ్న. మరి మీ సమాధానాలు పంపించేయండి 0866 248 8812. ప్రశ్న మరొక్కసారి, 1900 సంవత్సరంలో మే 14 నుంచి ప్రారంభమైన 2వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, 1900 సంవత్సరం మే 14 నుంచి ప్రారంభమైన 2వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఇది ప్రశ్న. మరి సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే పంపించారు నెల్లూరు నుంచి విశాల, రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరు కూడా రైట్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ అండి. గాంధీ మార్కెట్ ఇంకోళ్ళు నుంచి పంపించారు వీరంతా, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు రైట్ ఆన్సర్. విజయ, కైలాష్, సాయి, శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. ఇంకా కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. అలాగే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరణాదిపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత మానస విజయలక్ష్మి చీరాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి, తిప్పర్తి నల్గొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ అండి. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు.

ఇంకా రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. అలాగే దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు. నేదునూరి కళ్యాణ్చారి, ఋత్విక్ శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నందకిషోర్ రెడ్డి భారతి అనంతపూర్ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, వీరు రైట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు నుంచి పంపారు రైట్ ఆన్సర్. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు నుంచి గణేష్, వీరు కూడా రైట్ ఆన్సర్. వీరా కనకారావు, పార్వతి వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. అలాగే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, వీరు రైట్ ఆన్సర్ పంపారు. రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగట్టి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. కోట హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీ లక్ష్మి భట్టిప్రోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. అలాగే సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గ బాచుపల్లి హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామారావు, అపరాజిత పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగమణి ఒంగోలు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మా పద్మావతి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత రైట్ ఆన్సర్ అండి. ఇంకా సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి మీరు పంపింది, ఇది రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్ పెనమలూరు నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుళ్ళ నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట్ నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా వాస్తు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాస్ ఇనమడుగు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా పంపించారు, వారి పేర్లను కూడా చూద్దాం.

ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి అందరి పేర్లు వచ్చేసాయి. మరి సరైన సమాధానం ఏంటంటే 2వ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగాయండి. 14 ప్రారంభమై అంటే ఈరోజు 28 వరకు కొనసాగాయి ఈ గేమ్స్. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత క్విజ్ ప్రశ్న, రోగ నిరోధక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? రోగ నిరోధక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? మీ సమాధానాలు పంపించేయండి 0866-248-882. ఈలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, రోగ నిరోధక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? ఇది ప్రశ్న. మరి సమాధానాలు వచ్చేసాయి, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా పంపించారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా ఫణిరాజ్ నెల్లూరు నుంచి, సారీ అండి మీరు పంపింది రాంగ్ ఆన్సర్. తర్వాత సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. విజయ కైలాస్ సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతీనగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారండి. రేణుక గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నాగమణి ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్. అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం పంపించారండి రైట్ ఆన్సర్ వీరు. ఇంకా వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత రైట్ ఆన్సర్ పంపారు. అనంతపురం నుంచి అనురాధ, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. వీరు తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి, వీరు పంపింది ఇందాకటి ప్రశ్నకి, మొదటి ప్రశ్నకి సమాధానం పంపించారండి. సరైన సమాధానమే పంపించారు. మరి రెండవ ప్రశ్న కూడా సమాధానాన్ని పంపించేయండి. అలాగే లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపారు. వీరు దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. వేదాంతం వెంకట రామ ఫణికృష్ణ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, రైట్ ఆన్సర్ అండి. సూర్యనారాయణ తెనాలి నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. మానస విజయలక్ష్మి చీరాల నుంచి రైట్ ఆన్సర్ పంపారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ అండి. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి రైట్ ఆన్సర్ అండి. నందకిషోర్ రెడ్డి భారతి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి పంపించారు వీరు రైట్ ఆన్సర్. వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. విజయ్ శేఖర్ టీచర్, వీరు ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నరసింహం ఇస్కాన్ సిటీ నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చందలూరి విష్ణు, సాయి, మౌనిక వీరంతా పంపిన ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్ కాదండి, ఇది ఇమ్యూనాలజిస్ట్ అని అన్నారు ఆయన పేరు మనం అడిగిన ప్రశ్న.

ఏంటంటే ఆయన పేరు ఏంటి అని. రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మా వీరంతా కూడా రైట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబర్రావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ రైట్ ఆన్సర్ అండి. ఆత్మూరి మురళీ లక్ష్మీ భట్టిప్రోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. బిట్రా వీరమోహన్రావు నిర్మలాదేవి రాజవోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ అండి. చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్. మీరు ఆన్సర్ ఇది రాంగ్ ఆన్సర్ అండి. మీరు ఊరు పేరు కూడా పంపించలేదండి. ఎవరు ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా వీరా కనకారావు, పార్వతి వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. అశోక్ రమ్య, దినకర్ దేవాన్షు, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి వీరు రైట్ ఆన్సర్. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ, పద్మావతి రైట్ ఆన్సర్ పంపారండి. రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి మీరు మళ్ళీ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి ఇది రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఇది కూడా శ్రీరామారావు, ఇంకా అపరాజిత పెనమలూరు నుంచి వీరు పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నెహన్, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రుత్విక్ వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఇంకా రామకృష్ణయ్య గారు, వినయ్ కుమార్ నెల్లూరు జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్ర రెడ్డి, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచిరెడ్డి పాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఫణిరాజు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. డాక్టర్ కేవి రావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి ఎలమంచిలి నుంచి రైట్ ఆన్సర్ అండి. తురకపల్లి నుంచి వినయ్ ఆంటోనీ రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ అండి. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. అలాగే ఇది కూడా రాంగ్ ఆన్సర్, భోగనాథుని వెంకటేశ్వరరావు పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. అనంతపూర్ సాయినగర్ నుంచి హరినాథ్ బాబు రైట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి, ఖమ్మం తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి.

దీనికి సరైన సమాధానం ఏంటంటే రోగ నిరోధక శాస్త్ర పితామహుడు అని ఎడ్వర్డ్ ఆంటోనీ జెన్నర్ని పిలుస్తారు. వీరు ప్రపంచంలోనే మొదటిసారిగా మసూచి వ్యాధికి వ్యాక్సిన్ని కనిపెట్టారు. మరి ఇంకొకరు పంపించారు, ఇస్మాయిల్ సయ్యద్ జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ మంగళగిరి నుంచి. రైట్ ఆన్సర్ అండి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలండి. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన హిందీ పాఠం వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బర్తే కదం 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వానలత, విద్యార్థి ఎం కుష్వంత్ సాయి. వినండి 8వ తరగతికి హిందీ పాఠం బర్తే కదం.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బయటో కుష్వంత్. డైరీ లిఖనా అచ్చి ఆదత్ హే. దిన్ మే ఘటే సభీ ఘటనాఓ కే బారే మే సూక్ష్మ రూప్ సే డైరీ మే లిఖతే హే. ఇస్సే హమ్ యహ్ జానకారీ మిల్తీ హై హమ్ కిస్ దిన్ క్యా కియే హై. దేశ్ కే మహాన్ లోగ్ జో భీ గుజరే వే సభీ డైరీ లిఖనే కీ ఆదత్ రఖతే థే. డైరీ లిఖనే సే హర్ దిన్ హమ్నే క్యా కార్య కియే హై కైసే కియే హై ఇస్కా ఆత్మ విశ్లేషణ కర్ సక్తే హై. హమారే వ్యవహార్ మే పరివర్తన్ లా సక్తే హై. ముఖ్య విషయ తిథి ఉస్మే లిఖ సక్తే హై. ఉస్ సాల్ ఘటీ సభీ ఘటనాఓ కో హమ్ జబ్ చాహే తబ్ పఢ్ సక్తే హై. అచ్చా ఆజ్ హమ్ ఇసీ విషయ సే సంబంధిత్ పాఠ పఢేంగే. పహలే తుమ్ పాఠ పఢో.
2: జీ అధ్యాపికా జీ, ఆజ్ మా కీ తబియత్ కుచ్ ఠీక్ హై. సుబహ్ జబ్ మే ఉఠీ తో దేఖా కీ వే కామ్ పర్ నికల్ చుకీ తీ. ఏక్ సప్తాహ్ సే మై పాఠశాలా నహీ గయీ తీ. మా కా కామ్ జో కర్నా పడతా తా, ఆజ్ మే పాఠశాలా జానా చాహతీ తీ. పతా నహీ గురుజీ నే క్యా క్యా పఢా దియా హోగా. ఔర్ ఫిర్ మమతా రవి షమీమ్ సే భీ తో కయీ దినో సే నహీ మిలీ.
3: అచ్చా సునో, ఈరోజు అమ్మ ఆరోగ్యం కొంచెం బాగుంది. ఉదయాన్నే నేను లేచినప్పుడు ఆమె పని మీద వెళ్ళడం నేను చూశాను. ఒక వారం రోజుల నుండి నేను పాఠశాలకు వెళ్ళడం లేదు. అమ్మ ఆరోగ్యం బాగోలేని కారణంగా అమ్మకు సేవలు చేస్తూ ఇంటి వద్ద పనిచేయవలసి వచ్చింది. ఈరోజు నేను బడికి వెళ్ళాలనుకుంటున్నాను. బడిలో గురువుగారు ఏం చెప్పారో ఏం చదివించారో తెలియదు. అంతేకాక మమత రవి షమీములను

0: కూడా చాలా రోజుల నుంచి నేను కలవలేదు. అచ్చా ఆగే పడో.
1: పర్ దీదీ నే కహా కి మా కి బీమారీ కే బాద్ ఆజ్ కామ్ పర్ జానే కా ఉన్కా పహలా దిన్ హే, ఇస్లియే తూ యహా రహకర్ మేరీ మదద్ కర్. వైసే తో మే దీదీ కి సహాయతా హమేషా కర్తీ హూ. జో భీ హో కామ్ జ్యాదా హోనే కే కారణ్ ఆజ్ మే స్కూల్ నహీ జా పాయీ. కామ్ కర్తే కర్తే దీన్ కైసే గుజర్ గయా ఇస్కా పతా హీ నహీ చలా.
0: ఇస్కా బావత్ మే తెలుగు మే బతాంగీ, ధ్యాన్ సే సునో. అమ్మ జబ్బు పడిన తరువాత ఈరోజు తను పనికి వెళ్ళడం మొదటి రోజు కదా, అందువల్ల నీవు ఇక్కడే ఉండి నాకు సహాయం చేయమని అక్క నాతో అన్నది. అయితే నేను అక్కకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాను. ఏది ఏమైనప్పటికీ పని ఎక్కువగా ఉన్నందున నేను ఈరోజు బడికి వెళ్ళలేకపోయాను. పని చేస్తూ చేస్తూ రోజంతా ఎలా గడిచిపోయిందో నాకే తెలియలేదు. అచ్చా ఆగే పడో.
1: ఆజ్ జబ్ మే స్కూల్ కే లియే నికలీ తో హల్కా హల్కా పానీ గిర్ రహా తా. బారిష్ రుక్నే తక్ దేర్ హో గయీ. సమయ దేకా తో 10 బజ్ చుకే తే. మే బైక్ లేకర్ పాఠశాలా కీ ఔర్ బాగీ. ఫిర్ భీ దేర్ హో గయీ. సబ్ అప్నే అప్నే కామ్ మే లగ్ చుకే తే.
0: ఈరోజు నేను పాఠశాలకు బయలుదేరినప్పుడు వర్షం జల్లులు జల్లులుగా పడుతుంది. వర్షం ఆగేంత వరకు ఉండడం వలన ఆలస్యం అయిపోయింది. అప్పుడు సమయం ఉదయం 10 గంటలైంది. నేను సంచి తీసుకుని బడికి పరిగెత్తాను, అయినప్పటికీ ఆలస్యమైపోయింది. తరగతి గదులు అందరూ తమ తమ పనులలో నిమగ్నమై ఉన్నారు. అచ్చా ఆగే పడో.
1: లోమ్డి కి కహానీ లిఖనీ తీ. ముజే తో కుచ్ సమజ్ మే నహీ ఆ రహా తా కి క్యా కర్నా హే. పహలే డర్ కే మారే పూచా నహీ, ఫిర్ తోడీ దేర్ బాద్ పూచా తో అధ్యాపికా జీ నే మేరీ ఔర్ దేఖ్తే హుయే పూచా, సమీనా కల్ తుమ్ క్యో నహీ ఆయీ? తో మేనే ఉన్హే పాఠశాలా నా ఆనే కా కారణ్ బతాయా. తబ్ ఉన్హోనే ముజే హర్ దిన్ పాఠశాలా ఆనే కే లియే సమజాయా, ఫిర్ కహానీ పన్నే కో కహా.
0: అచ్చా సునో కుష్వంత్, నక్క కథ వ్రాయవలసి ఉన్నది. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మొదట భయం కారణంగా అడగలేదు. కాసేపటి తరువాత అడిగితే ఉపాధ్యాయురాలు నా వైపు చూస్తూ, సమీనా నిన్న నీవు ఎందుకు రాలేదు అని అడిగారు. అప్పుడు నేను పాఠశాలకు రాని కారణం చెప్పాను. అప్పుడు ఆమె నన్ను ప్రతిరోజు పాఠశాలకు రావలసినదిగా నచ్చ చెప్పారు. నన్ను మళ్ళీ కథ చదవమని చెప్పారు. అచ్చా ఆగే పడో.
1: మే పడ్నే లగి మజేదార్ లగి. మే తో పడ్ హీ రహీ తీ, పర్ శ్యామ్ ఔర్ సాయనా నే తో అప్నీ కహానీ ఉత్తర్ పుస్తిక మే లిఖ్ భీ లీ తీ. వే అధ్యాపికా జీ కో దికానే లగే. రవి ఔర్ ఇర్ఫాన్ ఏక్ దూసరే కే బాల్ కీంచ్ రహే తే. అధ్యాపికా జీ నే ఉన్హే డాంటా. ఇతనే మే 10 మినిట్ కీ చుట్టి హో గయీ. మైనే షమీమ్ ఔర్ మమతా సే ఖూబ్ సారీ బాతే కీ. శ్యామ్ కో ఖూబ్ ఖేలా. దిన్ కైసే బీత్ గయా యహ పతా హీ నహీ చలా.
0: అచ్చా కుష్వంత్, తుమ్నే అచ్చా పడా హే. ఇస్కా బావర్ద్ మే తెలుగు మే బతాంగీ, ధ్యాన్ సే సునో.
1: జీ అధ్యాపికా జీ.
0: నేను కథ చదవసాగాను. మజాగా అనిపించింది. నేను చదువుతూ ఉండగాని శ్యామ్ మరియు సాయన ఇరువురు తమ సమాధాన పత్రాలలో కథ రాసేసి ఉపాధ్యాయురాలికి చూపించసాగారు. రవి ఇర్ఫాన్ ఇద్దరూ అదే సమయంలో ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని గుంజుకొనుచున్నారు. అప్పుడు మా ఉపాధ్యాయురాలు వారిద్దరినీ మందలించారు. ఇంతలో 10 నిమిషాలు విరామం లభించింది. నేను సమీం మరి ఇంకా మమతలతో బాగా మాట్లాడాను. సాయంత్రం మేమంతా కలిసి బాగా ఆడుకున్నాము. నాకైతే ఈరోజు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. అచ్చా ఆగే పడో.
1: ఆజ్ మై పాఠశాలా సమయ పర్ పహుంచ్ గయీ. పాఠశాలా మే పాఠశాలా సమితి కీ బైఠక్ తీ. సర్పంచ్ జీ భీ ఆయే తే. హమ్ సబ్ కో బరామదే మే బిటాయా గయా. ప్రధానాధ్యాపక్ జీ ఔర్ సర్పంచ్ జీ నే బారీ బారీ హమ్సే బాత్ చీత్ కీ. ప్రధానాధ్యాపక్ జీ నే బతాయా కీ భారత్ సర్కార్ బచ్చోం కే లియే శిక్షా కా అధికార్ కానూన్ 1 అప్రిల్

0: 2010 से अमल कर रही है। इस कानून के अनुसार 6 से 14 वर्ष के सभी बच्चों को निशुल्क और अनिवार्य रूप से शिक्षा पाने का अधिकार है।
1: अच्छा सुनो, నేను ఈరోజు సమయానికి పాఠశాలకు చేరుకున్నాను. ఈరోజు పాఠశాలలో పాఠశాల సంఘం సమావేశం ఉన్నది. ఈ సమావేశం నాకు సర్పంచ్ గారు కూడా వచ్చారు. మమ్మల్ని అందరినీ వరండాలో కూర్చోబెట్టారు. ప్రధాన ఉపాధ్యాయులు మరియు సర్పంచ్ గారు ఒకరి తర్వాత ఒకరు మాతో మాట్లాడారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, భారత ప్రభుత్వం 1 ఏప్రిల్ 2010 సంవత్సరం నుండి పిల్లల విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిందని, ఈ చట్టం అనుసరించి 6 నుండి 14 సంవత్సరముల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు ఉందని చెప్పారు. అచ్చా అబ్ ఆగే పాట్ పడో.
0: ఉన్హే అప్ని పడాయి కే లియే ఏక్ పైసా భీ ఖర్చ్ నహీ కర్నా హోగా. भारत सरकार हर बच्चे के चेहरे पर खुशी देखना चाहती है। तभी सायना ने प्रधानाध्यापक जी से पूछा, सरकार हमारे लिए और क्या सुविधाएं दे रही है? तो प्रधानाध्यापक जी ने उसके प्रश्न की प्रशंसा की। आगे उन्होंने कहा कि सरकार पौष्टिक भोजन, बालिका शिक्षा, पेयजल की सुविधा, खेल सामग्री, खेल का मैदान, पोशाक, निशुल्क पाठ्य पुस्तकें और विविध प्रकार की सुविधाएं, प्रोत्साहन आदि दे रही है। सरकार चाहती है कि भारत का हर नागरिक पढ़ा लिखा बने, 100% साक्षरता दर प्राप्त करे। सरकार का नारा है, सब पढ़े सब बढ़े। जिस दिन भारत का हर बच्चा शिक्षित होकर अच्छा नागरिक बनेगा, उसी दिन हमारे महापुरुषों के सपने साकार होंगे। जय हिंद।
1: अच्छा सुनो, इनका प्रधान उपाध्यायुल वारु मात्लाडुतू ई विधंगा चेप्पारु, पिल्ललु तम चदुवु निमित्तं ओक्क पैसा कूडा खर्चु पेट्टवलसिन अवसरं लेदनी, భారత ప్రభుత్వం ప్రతి పిల్లవాని ముఖంలో సంతోషాన్ని చూడగోరుచున్నదని చెప్పారు. అప్పుడు సాయన ప్రధాన ఉపాధ్యాయుల వారిని, ప్రభుత్వం మన కోసం ఏమేమి సౌకర్యాలను కల్పించుచున్నది అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రధాన ఉపాధ్యాయుల వారిని ప్రశ్నించినందుకు గాను సాయనను ఎంతో ప్రశంసించి ఇంకా ఈ విధంగా చెప్పారు. ప్రభుత్వం పౌష్టిక భోజనం, బాలికా విద్య, ఆట వస్తువులు, ఆట స్థలము, దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకాలు, వివిధ రకాల సౌకర్యాలు మరియు ప్రోత్సాహకాలను కల్పించుచున్నది. ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడు విద్యావంతుడు కావాలని కోరుకుంటుంది. 100% అక్షరాస్యత సాధించాలని లక్ష్యంతో కృషి చేస్తుందని ప్రభుత్వం యొక్క నినాదం ఏమిటంటే, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఏ రోజున భారతదేశపు ప్రతి పిల్లవాడు చదువుకుని మంచి పౌరుడు అవుతాడో ఆ రోజుని మన దేశంలోని మహాపురుషుల కలలు సాకారమవుతాయి. జై హింద్ అంటూ ముగించారు. అచ్చా ఆగే పడో కుష్వంత్
0: జీ. అధ్యాపిక జీ, ప్రధాన అధ్యాపక్ జీ కీ బాతే సున్కర్ హమ్ సబ్నే తాలియా బజాయి. आज मैं बहुत खुश थी। मैंने घर लौटकर माता पिता और दीदी को प्रधानाध्यापक जी की कही सारी बातें बताई।
1: अच्छा सुनो, प्रधान उपाध्याय वारी मातलु विनी पिल्ललंदरू कूडा चप्पट्लु कोट्टारु। नेनु ई रोजु चाला संतोषंगा उन्नानु। नेनु इंटिकी तिरिगि वच्चि तल्लिदंड्रुलकु, अक्ककु प्रधान उपाध्याय वारु चेप्पिन अन्नि विषयालनु चेप्पानु अनि समीना अन्नदि।
0: अध्यापिका जी, इस पाठ के संबंधित कुछ कठिन शब्दार्थ बताइए ना।
1: अच्छा बताऊंगी, लिख लो।
0: जी अध्यापिका जी।
1: माँ, माता, अम्मा।
0: माँ, माता, अम्मा।
1: बाप, पिता, तंद्री।
0: बाप, पिता, तंद्री।
1: तबियत, तंदुरुस्ती, आरोग्यम।
0: तबियत, तंदुरुस्ती, आरोग्यम।
1: सप्ताह, 7 दिन, वारम रोजलू।
0: सप्ताह, 7 दिन, वारम रोजलू।
1: डांटना, निंदा करना, तिट्टुटा।
0: डांटना, निंदा करना, तिट्टुटा।
1: ठीक, सही, बागुगा।

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రీమతి బి సుబ్బమ్మ బృందం వారి భజనావళి వింటారు.

0: మీరింతవరకు శ్రీమతి బి సుబ్బమ్మ బృందం ఆలపించిన భజనావళి కార్యక్రమం విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలకు శుభ సాయంత్రం.

ఈనాటి సాయంత్రం ప్రసారంలో ముందుగా చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. మొదట కంచే చిత్రం నుంచి అభయ్ జోధ్పూర్కర్, శ్రేయా ఘోషల్ పాడిన పాట, సీతారామశాస్త్రి గీతరచన, సంగీతం చిరంతన్ భట్.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మల
1: కాదు, ముందుగా పొదుపు,
0: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: మహానంది చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడిన పాట, ఈశ్వర్ తేజ గీతరచన, సంగీతం కమలాకర్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఘంటసాల పి సుశీల పాడిన పాట చదువుకున్న అమ్మాయిలు చిత్రం నుంచి. గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట ఓయ్ చిత్రం నుంచి. గీతరచన వనమాలి, సంగీతం యువన్ శంకర్ రాజా. రైతు సోదరులకు ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీలు గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారిని శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం ఇల్లరికం చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట. కొసరాజు గీతరచన, సంగీతం టి చలపతిరావు.

0: le trou.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

0: సర్కారి వారి పాట చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ గీతరచన, సంగీతం ఎస్ఎస్ తమన్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో, బాగున్నారా? ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఈ వారం అంశం వేసవి సెలవుల్లో చల్లచల్లగా. కార్యక్రమ నిర్వహణ హారిక. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255333, ఎస్టిడి కోడ్ 0854. మరి ఈనాటి మహిళా శ్రోతలకు మేమిస్తున్న అంశం వేసవి సెలవుల్లో చల్లచల్లగా. పిల్లలకు సెలవులు వచ్చేసాయి, మరి వేసవి సెలవులోనూ ఎలా గడుపుతారో వాళ్ళ తల్లులను అడిగి తెలుసుకుందాం. పిల్లలు ఇంట్లో ఊరికే కూర్చోవడం అంటే ఇష్టపడరు. అలానే ఎండలోనే ఆడుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే కొంతమంది పిల్లలు ఇంట్లోనే ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి చేస్తూ ఉంటారు. మరి వారి కోరిక మేరకు పెద్దవాళ్ళు కూడా, అంటే అమ్మ, నాన్న, పిన్ని, అమ్మమ్మ, నాన్నమ్మ వీరందరూ వారికి పిల్లలకి ఏ విధంగా సహాయం చేస్తూ నేర్పిస్తారో కూడా మనం ఈరోజు కార్యక్రమంలో మన మహిళా శ్రోతలతో మాట్లాడుకుందాం. మరి మొదటి కాలర్ ఎవరో చూద్దామా. హలో హలో
1: హలో
0: హలో, మహిళా శ్రోతల కార్యక్రమం అండి ఇది. హలో, బాగున్నారా?
1: నేను చెప్పచ్చు.
0: లేదండి, మహిళలే మాట్లాడాలి కార్యక్రమంలో.
1: థ్యాంక్
0: యూ. హలో
1: హలో,
0: మీ ఇంట్లో మహిళలు ఎవరన్నా ఉంటే ఫోన్ ఇవ్వండి, మాట్లాడతాం.
1: రుక్మిణి గారు ఉన్నారు.
0: ఓకేనండి, ఇవ్వండి. రుక్మిణి గారు ఇంట్లో పనిలో ఉన్నారేమో. రుక్మిణి గారు,
2: హలో.
0: హలో రుక్మిణి గారు, నమస్తే అండి.
2: ఎవరు?
0: హలో రుక్మిణి గారు, ఆకాశవాణి నుండి హలో బాగున్నారా కార్యక్రమానికి స్వాగతం.
2: చెప్పండి.
0: తెలుగు వస్తుంది కదండి? ఈరోజు హలో బాగున్నారా కార్యక్రమంలో వేసవి సెలవుల్లో చల్లచల్లగా అనే అంశం నుంచి మాట్లాడుకుంటున్నామండి. మీరు మరి పిల్లలకు సెలవులు వచ్చేసాయి కదా, వాళ్ళతో ఏ విధంగా మీరు గడుపుతున్నారు, వాళ్ళ అల్లరిని ఏ విధంగా మీరు కంట్రోల్ చేస్తున్నారు, ఇవన్నీ మాకు చెప్పాలండి.
2: అడిచేది పిల్లలు అందరినీ, పిల్లల్ని ఒక చోట చేర్చి వాళ్ళని అంతా ఎంగేజ్మెంట్ చేసుకుంటా, వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటా.
0: అదే ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళని ఎంటర్టైన్ ఏ విధంగా చేస్తున్నారు?
2: చిన్న చిన్న ఆటలు.
0: ఏం ఆటలు ఆడిస్తారు?
2: పేపర్లో బొమ్మలు వేసేది, పేపర్లు ఇచ్చేది, బొమ్మల కలర్ పెన్సిల్స్ వేసేది, కలర్ పోయాం కలర్.
0: ఓకే, వెరీ గుడ్.
2: ఇంకా ఇండోర్ గేమ్స్ ఏదైనా ఉంటే, మా వేసవి సెలవులు కదా, బయటికి పోతే ఎండాలనేసి.
0: ఓకే,
2: చిన్నపిల్లలు పాపం, చాలా చిన్నపిల్లలు, అలాగే ఇలాగా ఇంట్లోనే ఎంగేజ్ చేస్తా ఉన్నాము.
0: పాటలు నేర్పించడము, వాళ్ళతో పాటలు పాడించుకోవడము.
2: పార్కులు, సాయంకాలం అయితే పార్కులు,
0: పార్కులకు తీసుకెళ్తారా?
2: కొంచెం ఆటలు ఆడిపించేది వాళ్ళైతే బాగా.

0: అడిగి పలిచిపోతారు కదా పండుకుంటారు.
1: ఓకే అండి. రుక్మిణి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
0: మేమండి అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం.
1: అనంతపురం నుంచి. ఓకేనండి, థ్యాంక్ యూ, బాగా చెప్పారండి, థ్యాంక్ యూ, నమస్తే అండి. హలో, హలో,
2: హలో,
1: హలో,
2: హలో మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: ఊరవకొండ నుంచి విజయలక్ష్మి మేడం.
1: ఊరవకొండ నుంచి విజయలక్ష్మి గారు, నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: చెప్పండి, ఈ వారం అంశం విన్నారు కదా మీరు, మరి ఈరోజు మాట్లాడుకునే మనం టాపిక్ విన్నారా?
2: విన్నాను మేడం.
1: చెప్పండి. వేసవి సెలవుల్లో చల్ల చల్లగా గురించి కదా,
2: పిల్లలని ఎండకు పంపించకుండా ఇంట్లో పెట్టుకోవాలి, వాళ్ళకి ఏదైనా పనైనా చిన్న చిన్న పనులు నేర్పియచ్చు, లేదంటే వాళ్ళు జట్లో మనం కూర్చొని మన మాటలు ఆడించుకుంటూ మంచి మంచి కథలు చెప్తూ నీతి కథలు చెప్పాలి మేడం.
1: మంచి నీతి కథలు చెప్తారు మీరు అట్లయితే?
2: చెప్తాను నా కూతురికి.
1: ఓకే, ఏం చదువుతుందండి మీ అమ్మాయి? మీ అమ్మాయి ఏం చదువుతుంది?
2: అమ్మాయి అంటే అదే మేడం, కాళ్ళు చెయ్యి సరిగ్గా లేదు. అమ్మాయి ఏమో పెద్దదే, హ్యాండిక్యాప్ మేడం, 25 ఏళ్ళు మేడం.
1: ఓకే.
2: నేనైతే పక్కన వేరే పిల్లలు కూడా వినేవాళ్ళు ఉంటే చెప్తాను మేడం.
1: పక్కన అవులేండి, పక్క ఇంటి పిల్లలు వాళ్ళంతా సెలవుల్లో ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా పిలిచి మీరు కథలు చెప్తుంటారు.
2: పిల్లలు ఉన్నారు వాళ్ళ మనవుళ్ళు మనవరాళ్ళు.
1: ఓకే.
2: వాళ్ళకి కూడా ఇప్పుడు చిన్న వయసులో చెప్పినవి వాళ్ళకి బాగా నాటుకుంటాయి.
1: అవును, మెదడులో బాగా నిలిచిపోతాయి.
2: పలాని వల్ల ఈ కథ చెప్తున్నారు అని. ఒక్కసారి అది మేము మీటింగ్ పోయినాం మేడం పాపను పిలుచుకొని, అక్కడ జడ్జి గారు వచ్చినారు అనమాట. అక్కడ మీటింగ్ పెద్దగా ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ముసలి అయినారు కదా, మేమేం చేయలేము ఇంకా అని అనుకోవద్దండి. మీరు చిన్న చిన్న ఇంట్లో పక్కన పిల్లలు కానీ ఇంట్లో పిల్లలకు కానీ మంచి మంచి నీతి కథలు కానీ ఇంకా ఏదైనా మీరు చెప్పినా కూడా అది కూడా మనం దేశానికి మంచి పని చేసినట్లే మీరు.
1: అంతే కదండి, కరెక్ట్.
2: చేత కాదు అనుకోవద్దండి అని ఆ జడ్జి గారు చెప్పినారు మేడం ఒకసారి 10 ఏళ్ల కిందకి నాకు.
1: మంచిదండి, మంచి మాట మీరు
2: గుర్తుపెట్టుకొని చాలా.
1: ఓకే, అదే వాళ్ళ మాట మీరు పాటిస్తున్నారు కదా.
2: మేము పాటిస్తున్నాడు, అంతకు ముందు కూడా చెప్పేదాన్నే కానీ ఆ మేడం చెప్పిండేది ఇంకా సంతోషం అయింది నాకు. అవును కదా, చాలా బాగా చెప్తున్నారు మేడం.
1: అంతేలేండి,
2: రేడియోలో కూడా చాలా కదా నాకు సాధ్యమైనవన్నీ పాటిస్తాను మేడం నేను రేడియోలోవి.
1: ఆకాశవాణిలో చెప్పేటివన్నీ కూడా మీరు పాటిస్తారు, చాలా థ్యాంక్ యూ అండి.
2: అయినవన్నీ అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నాకు రేడియోనే జ్ఞానోదయం కలిగించింది అనిపిస్తుంది.
1: ఓకే, వెరీ గుడ్ మేడం. నాకు లక్ష్మి గారు, మీరు ఏం చేస్తుంటారు?
2: పాపని చూసుకొని ఇంటి పని చేసుకుంటాను.
1: అవునండి, కరెక్ట్.
2: పాపను వదిలేసి ఎక్కడక్కడ
1: రేడియో మీ నేస్తాం అట్లయితే?
2: నేస్తాం మేడం, నేస్తాము. మా అమ్మ నాన్న అంతా వాళ్ళే,
1: అంతా వాళ్ళే రేడియోనే.
2: ఇంట్లో మా నాన్న కూడా ఫస్ట్ రేడియో వచ్చినప్పటికే పెద్ద టీవీ అంత రేడియో మేడం మా ఇంట్లో. నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను.
1: ఓకేనండి, చాలా సంతోషం అండి. రేడియో కార్యక్రమాలు వింటున్నారు, అలాగే మీ పక్కన పిల్లలకు కూడా
2: ఆకాశవాణి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మాకు అదే చెప్తి కదా ఏం మాటల్లో చెప్పలేను మేడం నేను.
1: ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లక్ష్మి గారు ఫోన్ చేసినందుకు.
2: మాత్రము మనం చాలా బాగా ఇంట్లోనే పెట్టుకొని బుద్ధిగా పెట్టుకోవాలి మేడం, ఎండకు తిరగకూడదు
1: పిల్లలను.
2: ఎక్కడ పంతు బాగా బుద్ధిగా పెంచుకుంటే మన ఇంటికే కాదు మేడం, దేశానికి కూడా మనం మంచి చేసినట్లే మన పిల్లల్ని మంచిగా పెంచుకున్నామంటే.
1: అంతే అంతే, కరెక్ట్ అండి.
2: సంస్కారంతో పెంచుకోవాలి మేడం, చదువు సంస్కారం నేర్పితే నా మనసుకు తెలిసినది నిజమైన ఆస్తులు అవే మేడం పిల్లలకి.
1: అంతే అండి, బాగా చెప్పారండి లక్ష్మి గారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.
2: నమస్తే మేడం.
1: ఓకే అండి,
2: ఉంటాను మేడం.
1: ఓకే. హలో.

0: हेलो। हेलो, ప్రతిరోజు బడిలోనే దాదాపు గడిపే పిల్లలకు వేసవి సెలవులలో ఎక్కడైనా విహారయాత్రకో లేదా పిక్నిక్లో తీసుకెళ్ళాలి. ఉదాహరణకు మన అనంతపురం జిల్లాలోనే నంది హిల్స్, పెన్నోబిలం డ్యామ్, బెలూమ్ కేవ్స్ లాంటివన్నమాట. దీనివలన పిల్లలకు చారిత్రాత్మక కట్టడాల ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది. అలాగే వారిలో సృజనాత్మకత కూడా అలవడుతుంది. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. మహిళా శ్రోతల కార్యక్రమం
1: మేడం? మహిళా శ్రోతలే మేడం?
0: మహిళా శ్రోతల కార్యక్రమం అండి. మహిళలు ఉంటే ఇవ్వండి మీ ఇంట్లో.
1: లేదు లేదు మేడం.
0: ఓకేనండి. హలో,

0: మరికొంతమంది పిల్లలకు పల్లెటూరి వాతావరణం అంటే ఇష్టంగా ఉంటుంది. వారిని అక్కడికి తీసుకెళ్ళి పొలాలు తోటలు చూపించాలి. రైతు పడే శ్రమను కూడా వారికి తెలియజేయాలి. పంటలను ఏ విధంగా పండిస్తారో, వాటి వలన కలిగే ప్రయోజనాలేమిటో వారికి తెలియజెప్పాలి. ఇలా చేయడం వలన పిల్లలకు ఆహారం పట్ల అవగాహన ఏర్పడుతుంది. అంతేకాదు, పిల్లలు కూడా ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటారు. హలో హలో, ప్రమీల గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. ప్రమీల గారు చెప్పండి. అనురాధ అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నార్పల మండలం. ఓకేనండి. ప్రమీల గారు, ఈనాటి అంశం విన్నారా మీరు? వేసవి సెలవుల్లో చల్ల చల్లగా అని, పిల్లలకు ఇప్పుడు వేసవి సెలవులు వచ్చేసాయి కదా, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, మరి వారిని మీరు ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, లేకపోతే ఎక్కడన్నా విహారయాత్రకు తీసుకెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి ఏ విధంగా చేస్తారు, మా కొన్ని సూచనలు చెప్పండి. మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి, అసలు వినపడటం లేదు.
1: వేడి ఎక్కువ ఉంటుంది కదా మేడం?
0: అవును,
1: వేడి ఎక్కువ వల్ల నేడుకని తీసుకెళ్ళినేమో ఎక్కువ ఉంటాయి కదా మేడం?
0: అవును, అందుకే ఇంట్లోనే మీరు పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారు అని.
1: నాకైతే పిల్లలు లేకపోయినా కానీ ఏ విధంగా,
0: ఇప్పుడు చుట్టుపక్కల పిల్లలు ఉన్నారు కదా, చుట్టుపక్కల ఎవరైనా నైబర్స్ వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు వస్తూ ఉంటారు,
1: చుట్టుపక్కల పిల్లలు
0: చెప్పారా మీరు, ఎప్పుడు టీవీనే చూడొద్దండి అని చెప్పారా?
1: చెప్పవాళ్ళ మేడం, ఎందుకంటే వాళ్ళ దెబ్బతింటే కదా ఏదైనా కానీ. సపోజ్ వాళ్ళ మైండ్ రిలీఫ్ కావాలంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు బయటికి పోవాల్సిందే మేడం.
0: అవును అవును,
1: ఎంత వెంటనే అయినా కూడా బయటికి పోవాల్సిందే.
0: అవును, అదే చెప్తున్నాం కదా, పిక్నిక్ లాంటివి తీసుకువెళ్ళాలి పిల్లల్ని,
1: వాళ్ళ మైండ్ రిలీఫ్ కావాలి,
0: రిలీఫ్ అవుతుంది. అవునండి.
1: అట్లా మనం ఇప్పుడు ఎండలు అనుకుంటుంటే వేసుకోవాలి అంతా వేస్ట్ అవుతుంది.
0: అవును, కొంతమంది పిల్లలకు ఇంట్లో వంట చేయడం కూడా ఇష్టం ఉంటుంది, చిన్న చిన్న వంటకాలు ఏమన్నా పిల్లలకు, అవి ఎట్లాంటివి నేర్పించడం వాళ్ళ అభిరుచిని బట్టి, డ్రాయింగ్ వేయించడము పిల్లలతో, ఇలాంటివి ఉంటాయి. ఓ బాగున్నామండి. ఓకే, ప్రమీల గారు ఫోన్ చేసి మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలండి. వేస్తాం వేస్తాం, ఇది పాటల కార్యక్రమం కాదు, మనం మహిళల్లో మాట్లాడుకునే కార్యక్రమమే. హలో, బాగున్నారా? చక్కగా మనము మన

చక్కగా మాట్లాడుకోవడానికే ఈ కార్యక్రమం ఉద్దేశించింది. సో మనమందరం మాట్లాడుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాము. తప్పకుండా వినిపిస్తామండి, ఒక పాట వినిపిస్తాం. థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు. ఓకే.

0: हेलो हेलो
1: హలో
0: హలో ఎవరు మాట్లాడేదండి?
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: డిమార్ట్ బ్యాక్ సైడ్ నుంచి రాధ.
0: రాధా గారు చెప్పండి, ఈనాటి అంశం విన్నారు కదా మీరు?
1: విన్నాను మేడం.
0: చెప్పండి.
1: చిన్నపిల్లలకు ఇప్పుడు చదువు అది ఏముండదు, వేసవి హాలిడేస్ కావుక వాళ్ళకు ఈత నేర్పించడము, ఏదన్నా సంగీతము ఇట్లా యాక్టివిటీస్, వేరే పక్కన యాక్టివిటీస్ అన్ని చదువు కాకుండా అలాంటివన్నీ నేర్పిస్తారని నా ఆలోచన.
0: ఈత నేర్పించడము, సంగీతము, డాన్స్, డ్రాయింగ్ ఇట్లాంటివి.
1: అట్లా డ్రాయింగ్ ఇలాంటివి.

0: ఇంకా మీరు ఇంట్లో పిల్లలు ఒకవేళ చుట్టుపక్కల పిల్లల్ని ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తారు? ఇప్పుడు మన పక్కింటి పిల్లలు అందరూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళని
1: మంచి అలవాట్లు నేర్చుకోమని చెప్తాం కదా మేడం. ఇప్పుడు మగపిల్లలు అయితే ఇప్పుడు బయట ఆడుకుంటారు, క్రికెట్
0: అవును
1: అవి ఇవి ఆడుకుంటారు. ఆడపిల్లలకైతే డాన్స్ ఇట్లా మ్యూజిక్ మ్యూజికల్ సంగీతము ఇవన్నీ నేర్పించాలని నా ఆలోచన.
0: బాగుందండి, ఓకేనండి. రాధా గారు, మీ ఇంటి చుట్టుపక్కల పిల్లలు వస్తూ ఉంటారా ఎప్పుడన్నా ఇంటికి?
1: ఇక్కడ ఎవరు రారు మేడం, నాకు పెద్ద పెద్ద పిల్ల అయినారు, చిన్న పిల్లలు లేరు. చాలా ఆయోచన పంచుకోవాలని కాల్ చేశాను.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు, ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు మేడం.
0: హలో,
2: హలో,
0: హలో, నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే మేడం, మేడం సనప మేడం, మాది
0: సనప నుంచి. మీ పేరండి?
2: భాగ్యలక్ష్మి మేడం.
0: భాగ్యలక్ష్మి గారు, ఈనాటి అంశం విన్నారా మీరు
2: మేడం?
0: ఈనాటి హలో బాగున్నారా కార్యక్రమంలో మేము ఒక టాపిక్ పెట్టాము, అది విన్నారా? చెప్పాను, చెప్పండి మరి.
2: అదే మేడం, పిల్లల గురించే కదా మేడం చెప్తాను. పిల్లలు ఇట్లా సెలవులు వస్తాయని ఇంకా ఆనందం మేడం. అవుగారు ఊరికి రావాలంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికి,
0: అమ్మమ్మ వాళ్ళ ఊరికి వస్తారు. వచ్చి ఏం చేస్తారు వాళ్ళు?
2: వచ్చి వచ్చి ఇంకా ఆడుకుంటేది, ఎంజాయ్ చేసేది మేడం. వాళ్ళకి ఇంక సేవ చేసుకుంటే మేము ఇంటి కాడ ఉండేది వాళ్ళ కొరకు.
0: ఏమేమి
2: ఆటలాడుకుంటారు? అక్కడ పార్క్ పోదాము అట్లా అటువన్నీ అడుగుతారు మేడం వాళ్ళు.
0: అవును, సాయంత్రం అయితే పార్కు పోతారు. ఇంకా మధ్యాహ్నం అంతా ఇంట్లో ఉంటారు కదా, అప్పుడు ఎండ ఉంటుంది.
2: మధ్యాహ్నం తోటకు పోతాం మేడం. మధ్యాహ్నం
0: తోటకు తీసుకెళ్తారా?
2: తోటకు పోయి ఆడ తోటలో పని, పిల్లలకి సమ్మర్ మేడం పొలాలు లేకపోతే మా పిల్లలకి.
0: అవును, అదే ఇప్పుడు అదే మేము మాట్లాడుకుంటున్నాము. పిల్లలకి మనం పొలాలను పంటలను అవన్నీ చూపించాలి, అంతే కదా? తోటలు ఇవన్నీ చూపిస్తే
2: మేడం మనం రిటైర్మెంట్ అయినాక ఇంక వాళ్ళకి అనేది మర్చిపో ఉండాలి కదా మేడం. పొలము రైతు పని అంటేను
0: వాళ్ళకి తెలియాలి కదా, రైతు పడే శ్రమ ఏంటి, ఏ విధంగా పంటలు పండిస్తారు ఇవన్నీ తెలుసుకోవాలి
2: అని.
0: మీరు మీ తోట అంటే మీరు ఏది ఉంది
2: తోట అంటే మేడం? టమోటా ఉంది, చిక్కుడు ఉంది.
0: అక్కడ ఏదన్నా చేస్తారా పిల్లలు?
2: చేస్తారు మేడం, పని చేస్తారు, ఏదన్నా పని ఉంది చేస్తారు.
0: ఓకే ఓకే అండి, భాగ్యలక్ష్మి గారు మంచి విషయం చెప్పారు, థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు.
2: థ్యాంక్ యూ మేడం,
0: థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, ధర్మవరం నుండి సునీత మేడం.
0: ధర్మవరం నుంచి
1: సునీత.
0: సునీత గారు? సునీత గారు ఏం చేస్తుంటారు మీరు?
1: మద్దం వేస్తాం మేడం.
0: మరి ఈనాటి అంశం విన్నారా మీరు?
1: వింటాను మేడం రోజు.
0: ఈరోజు ఇప్పుడు హలో బాగున్నారా కార్యక్రమానికి ఫోన్ చేశారు కదా.
1: వేసవి కాలంలో చల్లగా మేడం.
0: మీ రేడియో వాల్యూమ్ పూర్తిగా తగ్గించాలి ఇంట్లో.
1: తగ్గించాను మేడం.
0: ఇప్పుడు మాట్లాడండి, చెప్పండి.
1: మా ఇంట్లో వచ్చి చెరపిడి ఉంది మేడం, ఎప్పుడు నిమ్మకాయం చేసేస్తుంది.
0: ఎవరు
1: కూతురు మేడం?
0: చిచ్చర్పిడు పేరు మరి?
1: సహస్ర మేడం.
0: సహస్ర.
1: మేడం
0: పిల్లలందరినీనా?
1: మేడం మేము రేడియో వింటాం కదా, మిమ్మల్ని అందరినీ హలో రండి
0: అమ్మాయి. సహస్ర సిక్స్త్ క్లాస్ ఉందా పక్కన? ఆడుకుంటుందా? ఓకే. ఇంకా అమ్మాయికి ఏమన్నా నేర్పిస్తారా మీరు? మీ పనుల్లో కూడా ఆ పిల్ల సహాయం తీసుకోవాలి మీరు, అప్పుడు అల్లరి తగ్గుతుంది కొంచెం. మీరు చేసే పనుల్లో ఓకే, వెరీ గుడ్. ఓకే రండి మరి. రావచ్చు, ఒకసారి ముందు ఒకసారి పర్మిషన్ తీసుకొని రండి, మధ్యాహ్నం పూట రండి. పన్నెండు తర్వాత అట్లా. ఓకే రండి. ఓకే రండి సునీత గారు, థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు. ఓకే.

0: శ్రోతలు ఇంతవరకు హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో వేసవి సెలవుల్లో చల్లచల్లగా అనే అంశం గురించి విన్నారు. ఈనాటి మన మహిళా శ్రోతలు అనంతపురం నుంచి రుక్మిణి, ఉరవకొండ నుంచి లక్ష్మి, నార్పల నుంచి ప్రమీళ, అలాగే అనంతపురం నుంచి రాధ, సనప నుంచి భాగ్యలక్ష్మి, ధర్మవరం నుంచి సునీత, వీరందరూ వారి అభిప్రాయాలతో మనతో పంచుకున్నారు వారి అభిప్రాయాలను. కాబట్టి వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమ సమన్వయం అనురాధ, నిర్వహణ హారిక.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం. గానం ఎస్ ఛాయాదేవి.

ఎస్ ఛాయాదేవి ఆలపించిన లలిత గీతం విన్నారు. రైతు సోదరులకు ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీలు గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి

సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ, తిరుపతిలో 2500 కోట్ల రూపాయలతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల తయారీ యూనిట్, విశాఖలో 100 కోట్ల రూపాయలతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు, సత్యసాయి జిల్లాలో 51,000 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో 12,000 కోట్ల రూపాయలతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ వంటి కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు కూడా ఆమోదం లభించిందన్నారు. ఎంఎస్ఎంఈలకు నిధుల సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక ఎక్స్చేంజ్ ఏర్పాటు ప్రతిపాదనపై కూడా కేబినెట్ చర్చించిందని మంత్రి పార్థసారథి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో దాదాపు 20 లక్షల పైబడి ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. ఎన్ఎస్సీలో బీఎస్సీలో రిజిస్ట్రేషన్ ఫీజే చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 14-18% ఉంటుంది ఫీజు. దాన్ని కేవలం 5% కంటే తక్కువ ఫీజు తో ఈ ఎక్స్చేంజ్ ప్రారంభించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పేసి మనం చేస్తాం. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అభ్యర్థుల మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2530 కింద నేవల్ అప్లికేషన్స్ కోసం అమరావతి క్వాంటమ్ వ్యాలీ లో ప్రత్యేక ఆర్&డి సౌకర్యం స్థాపనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలను పాటిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పొదుపు చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కాన్వాయిలు తగ్గించుకుంటే సరిపోదని, ఇతర మార్గాలు చూడాలన్నారు. వర్చువల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టి సారించాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోంపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలన్నారు. సౌరశక్తిని పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవాలని, అందుకు పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొదుపు చర్యలను దశల వారీగా చేపడదామని, ప్రతి నిర్ణయానికి ప్రజలను సన్నద్ధం చేసిన తర్వాతనే ప్రకటన చేద్దామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం సమీపంలో యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన డిఫెన్స్ ప్రాజెక్టును అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డీఏలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15,803 కోట్ల రూపాయలతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇది భారతదేశపు మొట్టమొదటి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అత్యాధునిక

0: యానిక్స్ వంటి సదుపాయాలతో యుద్ద విమానాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు వెల్లడించారు. ఇదే వేదిక నుంచి డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకు సైతం రేపు వర్చువల్గా భూమి పూజ చేయనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ మూడో దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈరోజు కీలక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 30 నుంచి దశల వారీగా ఎస్ఐఆర్ మూడో దశ ప్రారంభమవుతోందని వెల్లడించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 46,397 మంది బూత్ స్థాయి అధికారులు, 68,868 మంది బీఎల్ఏలు జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి దాదాపు 4,16,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. అనంతరం జూలై 21 ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 22 తుది జాబితా విడుదల చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీ ఈసెట్ 2026 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి వెబ్సైట్ cets.apshe.ap.gov.in నుంచి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని, అదేవిధంగా వాట్సాప్ నంబర్ 9552300009 నుంచి కూడా ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఈ పరీక్షకు 12,012 మంది దరఖాస్తు చేయగా 9,990 మంది హాజరయ్యారు. వీరిలో 9,320 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 13 సబ్జెక్టులలో గత నెల 28 నుంచి 30 వరకు ఈ పరీక్షను నిర్వహించారు. తిరుపతి ఐఐటీలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు సహనోడల్ అధికారి ఎస్ సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణితో ఈరోజు ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ చేపట్టిందన్నారు. పూణే నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు రేపు ఐఐటీకి చేరుకుంటారని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు వైజ్ఞానిక అంశాలను అవలోకనం చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలను, విద్యా సంస్థలను, అమరావతి, చంద్రగిరి కోటలను సందర్శిస్తారని తెలియజేశారు. శ్రీహరికోటలో ఈ నెల 21వ తేదీన రాకెట్ లాంచింగ్ ప్రయోగాన్ని కూడా వీక్షిస్తారని ఆయన వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ లో ఉండే డిఫరెంట్ ప్లేసెస్ కి తీసుకెళ్లి అక్కడ ఉండే డిఫరెంట్ కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్. సో ఈ విధంగా వాళ్ళు లెర్నింగ్ బియాండ్ ద క్లాస్ రూమ్ సబ్జెక్ట్ ని నేర్చుకోవడం కోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి జరపబడుతుంది. సో దీనిలో భాగంగా 16వ తేదీన ఇనాగ్రల్ ప్రోగ్రామ్ జరుగుతుంది.
0: నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడిస్తూ,
2: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ నాటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురు ముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. 5వ రోజు తర్వాత ఈ గరిష్ట ఉష్ణోగ్రతల్లో క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ఆకాశవాణి 90 వసంతాల జాతీయోత్సవాల్లో భాగంగా విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అలనాటి మధుర భావగీతాలు పేరిట రేపు సంగీత విభావరి జరగనుందని రీజనల్ ఛానల్ మేనేజర్ ఆర్ఆర్ హర్షలత ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం 6 గంటలకు నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ నిర్వహణలో ఈ సంగీత విభావరి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ఆమె తెలియజేశారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం టీసిరిసపల్లి గ్రామంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక రక్షణ తయారీ యూనిట్కు రేపు శంకుస్థాపన జరగనుందని కలెక్టర్ విజయకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ 489 కోట్ల రూపాయలు

0: పైల పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ పరీక్ష సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుందని, ఈ యూనిట్ దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీ సామర్థ్యాలను మరింతగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు: సాయంత్రం 6:30 చిత్రసీమ, రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఇందులో హలో అనంతరైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీలు గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవనాధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలు ఇస్తారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి, 8:00 చిత్రసీమ, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి ఏలూరి ఎంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు. నిర్వహణ డాక్టర్ శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తల విజయవాడ కేంద్రం నుండి, 8:40 సినీ గీతం, 8:45 జానపద గీతాలు వినిపిస్తారు శ్రీ కేసీ కృష్ణ, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ, 10:00 చంపావతి రూపకం చివరి భాగం, రచన శ్రీరామ్ భట్ల నృసింహ శాస్త్రి, శ్రీరామ్ భట్ల నృసింహ శర్మ, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు. ఇవి ఈరోజు సాయంకాలం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

రేపటి ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివకేశవ స్తుతులు, 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ డి వాసుదేవ శాస్త్రి, 6:35 సేద్యపు శుద్ధులు, ఇందులో జీవాల పెంపకం వలన లాభాలు అందిస్తున్నవారు డాక్టర్ బి సాయి సుప్రజ, విఏఎస్ విడి నార్పల. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం విజయవాడ కేంద్రం నుండి, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక నాత్యా కలాం. అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మానసిక సమస్యలు చికిత్స, డాక్టర్ ఏ గురువంశీకృష్ణ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. 8:15 ఆంగ్లంలో వార్తల ఢిల్లీ కేంద్రం నుండి.

8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి. రేపు ఉదయం 8:35 చిత్రసీమ, 9:00 వేమన విశ్వదృష్టి, శ్రీ యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 2వ భాగం, ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యం. 9:30 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ, పిఎఫ్బీఆర్ సాధించిన ఘనతపై ప్రత్యేక ముఖాముఖి, అతిథి ప్రొఫెసర్ వి లక్ష్మీనారాయణ. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

రేపు మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, 12:10 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు, 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇక రేపటి సాయం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. ఇందులో సిఏ కోర్స్ యువత భవిష్యత్తుకు భరోసా, శ్రీ కె మాధవరావు గారితో పరిచయం, అనంతరం శ్రీ జి బాలపోతన్న పాడిన పాటలు. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తల ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తల విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 6:30 చిత్రసీమ, రేపు రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో జానపద గీతాలు వినిపిస్తారు శ్రీ కె గంగన్న, శ్రీమతి కె ఆరిమ్మ బృందం. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి. రేపు రాత్రి 8:00 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 సినీ గీతం, 8:45 ఊయల నాటిక, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నాదస్వరం వినిపిస్తారు శ్రీ పి నారాయణ స్వామి బృందం, 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరి

0: ఇస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు
1: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి ఈ పాట.

కోకిలమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట ఇది. ఆత్రేయ గీతరచన, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. కళేజా చిత్రం నుంచి కార్తీక్ సైంధవి పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి గీతరచన, సంగీతం మణిశర్మ.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

సాగర సంగమం చిత్రం నుంచి ఎస్పి శైలజ పాడిన పాట ఇది. వేటూరి గీతరచన, సంగీతం ఇళయరాజా. గల్లీ రౌడీ చిత్రం నుంచి రామ్ మిరియాల పాడి సంగీతం చేసిన పాట, గీతరచన భాస్కర్ భట్ల. ఈ పాట వినబోయే ముందుగా

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

మంచి మనసులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట ఇది. దాశరథి గీతరచన, సంగీతం కెవి మహాదేవన్. చివరిగా వినండి, ప్రేమికుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, పల్లవి పాడిన పాట. రాజశ్రీ గీతరచన, సంగీతం ఎఆర్ రెహమాన్.

శ్రోతలింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడ్డానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికాసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్ యుఏఈలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధాని నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నాడు నార్వే చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలియజేశారు. పర్యటనలో చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియేరా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అంతకుముందు ప్రారంభ ఉపన్యాసం చేసిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి భద్రతలు అత్యంత ప్రధానమైనవని, ఇటీవల తలెత్తిన ఘర్షణలపై చర్చలు దౌత్యం ప్రాముఖ్యతను చెబుతున్నాయని అన్నారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై బ్రిక్ దేశాల మధ్య ఉమ్మడి ఆసక్తి ఉందని ఆయన అన్నారు. తమిళనాడులో ఈరోజు ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేల వర్గానికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై స్పీకర్ జేసీడీ ప్రభాకర్తో చర్చించాలని గవర్నర్ను కోరారు. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ విప్ ఓఎస్ మణియన్ ఆదేశించినప్పటికీ ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని 25 మంది ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనిపై స్పందించిన ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వేలుమణి నేతృత్వంలోని వర్గాన్ని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు.

అంటున్నారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గృహ అవసరాల ఎల్పిజి సరఫరా సాఫీగా సాగుతోందని, ఎక్కడా కూడా పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు నిలిచిపోయిన దాఖలాలు లేవని తెలియజేశారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా కొత్త ఎల్పిజి కనెక్షన్లివ్వగా సుమారు 7,50,000 మంది కొత్త వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు. గత 3 రోజుల్లో సుమారు 1,40,00,000 ఎల్పిజి బుకింగులు రాగా, వాటిలో దాదాపు 1,39,00,000 బుకింగ్లను పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులను అనుసరించి ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్దితో సహా ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పిలుపు మేరకు మంత్రిత్వ శాఖ స్థాయిలో వచ్చే ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతోపాటు ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనవి తప్ప విదేశీ పర్యటనలు చేపట్టరాదని పేర్కొన్నారు. మనం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలను పొదుపుగా వాడవలసిన అవసరం ఉందని చెప్పారు. అలాగే సాధ్యమైన చోటల్లా ప్రజా రవాణాను ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించాలని కోరారు. ఎరువుల సమతుల్య వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గ్రామస్థాయిల్లో ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా తెలియజేశారు. 2026-27 మార్కెటింగ్ సీజన్కు గాను 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, వరి క్వింటాలుకు 2,369 రూపాయల నుండి 2,441 రూపాయలకు, జొన్న క్వింటాలుకు 3,699 రూపాయల నుండి 4,023 రూపాయలకు, సజ్జలు క్వింటాలుకు 2,775 రూపాయల నుండి 2,900 రూపాయలకు, మొక్కజొన్న క్వింటాలుకు 10 రూపాయలు పెరిగి 2,410 రూపాయలకు చేరిందని అన్నారు. ఈ పెరిగిన మద్దతు ధరల వల్ల దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చౌహాన్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో రోజంతా వేడితో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని చెప్పింది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, జార్ఖండ్, ఉత్తర కర్ణాటకలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం

0: 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న పథకాలు, రాయితీలు గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు జిల్లా ఉద్యానవన అధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారి సమాధానాలు వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, మరో నంబర్ 2968990, ఎస్టిడి కోడ్ 08554. కార్యక్రమ అనుసంధానం శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: రైతన్నలకు, శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం తరపున హలో అనంత రైతన్న కిసాన్వాణి కార్యక్రమానికి. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా ఉద్యానవనాధికారిని శ్రీమతి డి ఉమాదేవి గారు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మేడం.
3: నమస్తే అండి.
2: మీ కార్యక్రమానికి స్వాగతం. మరి రైతు సోదరులు ప్రస్తుతం ఏవైతే పంటలు సాగు చేస్తున్నారో ఉద్యాన పంటలు, ఇందులో యాజమాన్య పద్ధతులు, అలాగే ఈ ఉద్యాన పంటలు పండించే రైతు సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేమి పథకాలు అందిస్తూ ఉన్నాయి, రాయితీలు ఉన్నాయనే దానిపైన ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. మరి రైతు సోదరులు ఫోన్ చేయాల్సిన నంబర్లు వచ్చి 2255533, మరో నంబర్ ఉంది 2968990, అనంతపురం ఎస్టేట్ కోడ్ 08554. మరి ఈ కార్యక్రమాన్ని రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ కార్యక్రమం అరగంట పాటు ఉంటుంది. మరి రైతు సోదరులు ఫోన్ చేసేటప్పుడు కూడా మీరు క్లారిటీగా దేని గురించి అడుగుతున్నారో దాని గురించి అడిగితే సమయము వృథా కాకుండా మరి ఎక్కువ మంది రైతులు ఇందులో పాల్గొనేటట్ల ఉంటుంది. మరి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మేడం నమస్తే. మేడం
3: నమస్తే.
2: ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము అంటే ఎండాకాలం జరుగుతూ ఉంది, ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి, చాలా ఉద్యాన పంటలే మనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగు చేస్తున్నారు, దాని గురించి కొద్దిగా చెప్పండి.
3: మామూలుగా అయితే మనకు 120,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు అవుతాయండి మన అనంతపురం జిల్లాలో. ఇందులో మనకు పండ్ల తోటలు వచ్చేసి మనకి 40,000 దాకా ఉంది, 60,000 హెక్టార్ల వరకు ఉంది. పండ్ల తోటల్లో మెయిన్గా ఈ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం లోకలైజ్డ్ ఏరియాస్లో కూడా బోర్వెల్స్ కొద్ది

0: పూర్తిగా అంటే ఇరిగే వాటర్ తగ్గడం మూలాన వాటర్ లెవెల్స్ కొంచెం రైతులు అక్కడక్కడ ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే కొన్ని మెజర్స్ తీసుకుంటే మనం పంటని జాగ్రత్తగా బతికించుకోవచ్చు. ఏంటంటే మీకు వాటరింగ్ నీళ్లు పెట్టేటప్పుడు కరెక్ట్గా అవసరమైనంత పెట్టుకోవాలి. దానికి మనకు ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అన్ని చోట్ల అనంతపూర్ జిల్లాలో చాలా మటుకు అన్ని పండ్ల తోటలకి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అన్నది ఉంది. కానీ ఈ డ్రిప్ ఇరిగేషన్ కూడా మనము ఎంత టైం పెట్టాలి, కరెక్ట్గా ఎంత వాటర్ వాడాలి అన్నది చాలామందికి ఐడియా లేదు. దీనికి మనకు ఆటోమేషన్ అన్నది కూడా గవర్నమెంట్ తరఫున సబ్సిడీతో ఇస్తున్నారు. మీరు ఆటోమేషన్ కూడా పెట్టుకోగలిగితే మనం ఏ టైంకి ఇప్పుడు వాటర్ కూడా తక్కువ ఉండడం మూలాన మనకు వాల్వ్స్ అన్నీ కూడా ఒకటేసారి పనిచేయకపోవచ్చు. అప్పుడు మనము రిస్ట్రిక్టెడ్గా ఒక 2 వాల్వ్స్ ఆన్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు త్రూ మీ మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు. మీరేం ఫీల్డ్కి వెళ్ళక్కర్లేదు.
1: పలకరిద్దాం. హలో, నమస్తే, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: సార్ నమస్తే సార్, ఎలనూరు మండలం ఎనపుస్తల్లి నుంచి సార్ రామమోహన్ రెడ్డి గారు. సార్ బాగున్నారా? సార్
1: బాను. రామోహన్ రెడ్డి గారు, మేడం గారు ఉన్నారు, జిల్లా ఉద్యానవన అధికారిని, మాట్లాడండి ప్లీజ్.
0: నమస్తే రామోహన్ రెడ్డి గారు.
2: నమస్తే మేడం, బాగున్నారా?
0: బాగున్నానండి, చెప్పండి.
2: మేడం ఏం లేదు మేడం, 15 రోజులు అయింది దానిమ్మ మొక్కలు కూర్చున్నాను.
0: ఓకే.
2: ఏబిసి కంపెనీకి చెందిన మొక్కలు.
0: ఓకే.
2: ఇప్పుడు మామూలుగా స్ప్రే చేయడానికి ఇప్పుడు ట్రిప్స్ అట్లాడి ఆకుముడత గానీ వస్తుంటుంది కదా మేడం, ఇగురు వచ్చేటప్పుడు.
0: అవును.
2: ఏ విధంగా మందులు, ఏ మందులు వాడితే సరిపోతుంది అంటారు?
0: ఏదైనా కూడా మీకు సిస్టమిక్ పెస్టిసైడ్ వాడితే సరిపోతుందండి. ఫస్ట్ ఏదైనా తక్కువ డోస్లో వాడండి. ఫస్ట్లోనే మీరు హై కాస్ట్ ఉన్నవి వాటికి వెళ్ళొద్దు, మినిమల్గా ఉంటుంది, మినిమమ్ అవి వాడాలి. ఇప్పుడు మనం మినిమమ్ లెవెల్లోనే వాడాలి, డోస్ ఎక్కువ లేకుండా. బావిస్టిన్ వాడండి. ఏదైనా మనకు ఇవి చీడలు వస్తే, అలానే ఏదన్నా చీడ ఇవి ఏదైనా పెస్టిసైడ్స్, ఇప్పుడు మీరు అన్నది ముడత ఇట్లాంటివి అంటున్నారు కాబట్టి సిస్టమిక్ పెస్టిసైడ్స్ వాడండి. ఏదైనా సిస్టమిక్ వాడండి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మీకు దోమ ఇలాంటివే ఎక్కువ ఉంటాయి, సకింగ్ పెస్ట్లు ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ఇమిడాక్లోప్రైడ్ కానీ ఆక్టారా కానీ ఇది వాడండి. అలా కాకుండా మీరు హై పైరిథ్రాయిడ్స్ అట్లాంటివి వాడొద్దు. తట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు మీరు తక్కువలో ఉంటే వేరే రకంగా కంట్రోల్ చేయండి. మనకు అట్లీస్ట్ 2 నెలల తర్వాత అయితే మనం ఈ పెస్టిసైడ్స్ వాడొచ్చు. 15 రోజులకైతే ఏం అవసరం ఉండదు. ఈ 15 రోజులకైతే ఏం అవసరం ఉండదు. చుట్టూ కొంచెం మొక్క చుట్టూ క్లీన్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ దున్నేసే ఉండింటారు, ఇప్పుడేం కలుపు అయితే ఇప్పుడు రాదు. మీకు కలుపు ఉన్నప్పుడే ఈ సకింగ్ పెస్ట్లు అన్నది ఎక్కువ అవుతాయి. కలుపు చుట్టుపక్కల కలుపు లేనప్పుడు మీరు భయం వాడాల్సిన అవసరం ఉండదు. ఏదన్నా ఉన్నా కూడా నీమాయిల్ లాంటిది లైట్ డోస్లో వాడండి. లైట్ డోస్లో, అది కూడా మామూలు రెగ్యులర్ డోస్ వద్దు, ఇది చిన్న మొక్క కాబట్టి డోస్ తగ్గించేసి వాడండి.
2: ఓకే మేడం. ఇంకొకటి మేడం, అరటిలో వచ్చేసి ఇప్పుడు 2 నెలలు అయింది మేడం నాటి, ఇప్పుడు మనము జింకు వదులుకుంటే బాగానే ఉంటుంది అంటారు మేడం, కొద్దిగా ఆకులు వచ్చేసి పసుపు వర్ణంలో ఎక్కడన్నా వస్తుంటే వచ్చినాయి.
1: అంటే అరటిలో జింక్ అంటారా?
0: అంత అవసరం ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు మీది చిన్న మొక్క కదా, ఎండ వల్ల కూడా మనకి ఎల్లోయింగ్ వస్తుంటుంది, జింక్ డెఫిషియన్సీ కాదు అది. మీరు జింక్ డెఫిషియన్సీ అనుకోద్దు, అది కొద్దిగా షాక్ ఉంటుంది మొక్కకి, ఆ షాక్ వల్ల కూడా అది కొంచెం ఎల్లోయింగ్ వస్తుంది. మీరు దాని గురించి దానికి ఇప్పుడేం వాడకండి.
1: అంటే మనసులే తట్టుకోలేరు, ఇంకా మొక్కలే తట్టుకుంటారు రామోహన్ రెడ్డి గారు.
0: మీరు అట్లీస్ట్ 1 నెల దాటాక, 2 నెలలు దాటాక మళ్ళీ ఏమన్నా చూడొచ్చు. అయినా కూడా ఇప్పుడు ఎండ వల్ల అయి ఉంటుందండి. కావాలంటే ఫార్ములా 4 2 grams per liter వాడండి. స్ప్రే చేసుకోండి 2 grams per liter, అగ్రో మినిమాక్స్ వాళ్ళది ఉంది ఫార్ములా 4, అది వాడండి. అది న్యూట్రిషన్, అది బలాని కోసమే.
2: అయితే ఇంతవరకు 15 రోజులకు ఒకసారి వచ్చేసి ఉమిక్ యాసిడ్, బెల్లపు నీళ్లు, మామూలుగా ఇలా వాతావరణం పోయి వచ్చాను మేడం.

0: ఇప్పుడైతే కెమికల్ అయితే స్ప్రే చేయలేదు అండి, బాగానే ఉన్నది మొక్క అయితే.
1: అదే ఎందుకంటే కెమికల్ కి ఫస్ట్ గా వెళ్ళకండి. దీనిలో కూడా మనకు మామూలుగా ఈ ఆర్గానిక్ లో మీరు వాడే అవి ఏమన్నా మరీ తగ్గకపోతే అప్పుడు చూద్దాం. ఎందుకంటే ఈ సమ్మర్ అంతా కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి, అనవసరమైన కెమికల్స్ అవి వాడకండి ఎక్కువ.
0: అవును మేడం, పైన వేడి ఉంటుంది, ఈ కెమికల్ వల్ల మొక్క తట్టుకుండే శక్తి తగ్గిపోతుంది.
1: ఉండదు ఉండదు. ఇప్పుడు ఎంతసేపు మీరు మొక్కకు బలానికి పనికొచ్చేవే వాడండి.
0: అవును మేడం, వాడాల్సి వస్తారు కానీ మనం తొందరగా ఎదుగుదల అని ఆ మందులు ఈ మందులు కొట్టేస్తే
1: అది కూడా పెట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనమైన ఎక్కువ తింటే అజీర్తి అవుతుంది, అట్లానే మొక్కకు కూడా ఎక్కువ పెడితే అజీర్తి అయ్యి మళ్ళీ రివర్స్ అయితే కష్టం.
2: దానితో మీకు పెట్టుబడులు పెరుగుతాయి, మెయిన్ ఇంపార్టెంట్.
1: మనం పెట్టుబడులు కూడా తగ్గించుకోవాలి,
2: మెయిన్ పెట్టుబడులు తగ్గించుకోవాలి.
1: మీకు కూడా గైడెన్స్ కూడా ఇస్తున్నారులేండి, మన ఆర్ఎస్కే ఇన్ఛార్జీల ద్వారా కూడా మేము గ్రూపులలో షేర్ చేయమంటున్నాము, ఈ నెలలో ఏం చేయాలి, ఈ నెలలో ఏం చేయాలి అన్నది. అవి కూడా మీకు వస్తాయిలేండి అడ్వైజరీస్, ప్రతి నెల ఏం చేసుకోవాలన్నది ఇస్తున్నాం.
0: అలా వస్తే బాగుంటుంది మేడం, ఎందుకంటే కొద్దిగా హార్టికల్చర్ ఆఫీసర్ ఫాలో అవుతారు. ఇక్కడ ఏమవుతుందంటే ఫర్టిలైజర్ షాప్ పోతే ఇది వదలండి ఒకటికి నాలుగు ఇచ్చేస్తారు మేడం.
1: లేదు లేదు, అది మేము సైంటిస్టుల నుంచి తీసుకుంటున్నాము, మేది కూడా పంపించాము, మీ దాకా రాలేదనుకుంటా. మీకు ఆ గ్రూప్ లో ఉంటే, ఆర్ఎస్కే గ్రూప్ లో ఉంటే వస్తుంది. అదే మీ ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ మీదంతా గ్రూప్ లో గ్రూప్ చేస్తారు కదా మీ రైతులందరినీ, ఆమె ఏదన్నా మీకు అనౌన్స్మెంట్లు ఏమైనా చెప్పాలంటే చెప్తూ ఉంటారు ఆ గ్రూప్లో. అందులో మీకు ఫార్మ్ పంపించమని చెప్పాము, మీరు ఒకవేళ వాళ్ళు పంపించకపోతే అడిగి తెప్పించుకోండి.
0: ఓకే మేడం.
1: ఆర్ఎస్కే ఇన్ఛార్జ్లు ఉంటారు, మీది ఏ నెలలో ఏం చేయాలన్నది మేము బ్రాడ్గా ఇస్తాము మీకు. స్పెసిఫిక్ అవి మాత్రం ఫాలో అవ్వండి, ఏదన్నా స్పెసిఫిక్గా పెస్ట్ డిసీజ్ ఉన్నప్పుడు అది చూద్దాం.
2: మీరు ఒకవేళ నంబర్ యాడ్ చేయకపోతే ఒకసారి మీరు వెళ్ళండి ఆర్ఎస్కేలో, వెళ్ళి కలవండి రామ్మోహన్ రెడ్డి గారు. చేయించుకోండి, ఇంకా రైతులు ఎవరైనా చేయించుకోకపోతే దయచేసి చేయించుకోండి, ఎందుకంటే అన్ని విషయాలు అన్ని దగ్గర చేరాలంటే కొద్దిగా కష్టం.
0: అదే సార్, ఇప్పుడు మనకు సూచనలు, రైతులకు సూచనలు సలహాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఫాలో అవుతాను.
1: అట్లానే మీకు ప్లే స్టోర్ లో స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు కదా రైతులందరూ, ఇది అందరికి కూడా వర్తిస్తుంది. ప్లే స్టోర్ లో NPSS అని ఒక యాప్ ఉంది. NPSS యాప్లో మీరు అది తెలుగులోకి కూడా తీసుకోవచ్చు, ఇంగ్లీషు కొన్ని 5 లాంగ్వేజెస్లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. మీరు అందులో మీరు అక్కడికి వెళ్ళి ఏదన్నా పెస్ట్ వచ్చిందనుకోండి, బాగా డ్యామేజ్ చేస్తుంది అనిపించింది, అది మీరు ఫోటో తీసి పంపించండి. పంపిస్తే వాళ్ళు మీకు అది ఒకవేళ పాత పెస్టే, కొత్తది లేటెస్ట్ది కాకుండా పాతదే అనుకుంటే, ఇంతకుముందు వచ్చేదే అనుకుంటే దానికి ఇమీడియట్గా మీకు అడ్వైజరీ వచ్చేస్తుంది ఏం చేయాలి అని. అది మీ అందరు కూడా NPSS అన్నది డౌన్లోడ్ చేసుకోండి, అరటికి చాలా బాగా ఉంది, బాగా పనికి వస్తుంది. అన్ని క్రాప్స్కి ఉంది, ఒక్క నిమ్మకు లేదు హార్టికల్చర్లో, అన్ని పంటలకు ఉంది. నిమ్మకు కూడా వాళ్ళు డెవలప్ చేస్తామన్నారు, అది కూడా షార్ట్లీ వస్తుంది. మీరు NPSS యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు అక్కడ పోయి ఫోటో కొట్టండి, ఫోటో తీసుకొని వాళ్ళకి అప్లోడ్ చేయండి చాలు, మీకు అన్ని చెప్తారు. అదే అదే
2: అదే తెలియజేయడానికి కార్యక్రమాలు అన్ని రైతులకు. ఎందుకంటే ఓకే రామ్మోహన్ రెడ్డి గారు, మరి ఇంకో శ్రోతను కలుద్దాం మనం. నమస్తే.
1: ఓకే ఓకే అండి, నమస్తే.
2: మేడం ఇప్పుడు ఈ కొత్త కొత్తగా ఏమేమి వచ్చాయో కొద్దిగా దాని గురించి చెప్పండి, ఎందుకంటే రైతులకు అవగాహన కోసం.
1: అదే అండి, ఇప్పుడు ఇట్లాంటి యాప్ అన్నది చాలా మందికి తెలీదు. ఇప్పుడు ప్లేస్టోర్కి వెళ్తే NPSS యాప్ అంటే డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే మనకి పంటలో ఏదైనా చీడపీడలు వచ్చి ఉంటాయి, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి రైతు పెస్టిసైడ్ షాప్కు పోతున్నాడు, ఆ దుకాణానికి పోతున్నాడు, పోయి వాళ్ళకి ఇదేదో చూపిస్తాడు నాకు ఇది వచ్చిందని, వెంటనే అతను ఇమీడియట్గా ఒక 4 మందులు ఇచ్చేస్తాడు. అందులో పనికొచ్చేది వీళ్ళకి ఒకటే ఉంటుంది 4 మందుల్లో కూడా.
2: హలో
3: హలో,
2: నమస్తే, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: నమస్తే సార్, మాది కర్నూలు జిల్లా వెల్దుర్తిమండలం రామల్లకోట సార్.
2: కర్నూలు జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నారా?
3: అవును సార్.
2: మీ పేరు?
3: దుగ్గి నాగేశ్వరయ్య సార్.
2: దుగ్గి నాగేశ్వరయ్య గారు, బాగున్నారు కదా?

0: మేడం గారు ఉన్నారు, మాట్లాడండి నాగేశ్వర గారు.
1: నమస్తే నాగేశ్వరరావు గారు, చెప్పండి.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, చెప్పండి.
2: మేడం ఇప్పుడు మిరప వేసుకోవడానికి అనుకుంటుందా మేడం? ఇప్పుడు ఏమన్నా ఎండలకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా మేడం? ఇప్పుడు
1: మిరప మీరు పచ్చిమిరప ఇప్పుడు వేస్తారు కదమ్మా కర్నూలు జిల్లాలో.
2: అవును మేడం.
1: మీరు కొత్తగా అడుగుతున్నారు, అక్కడంతా నేను పని చేసి వచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ వేసేసుకొని ఉంటారు మీరు మిరప.
2: మేడం ఇప్పుడు ఎండలకు వేసుకుంటే కొంచెం తెగులు అనేది వస్తుంది మేడం, వేసుకోవచ్చా వేసుకోకూడదా అనే అడుగుతున్నాను.
1: అంటే దాని రకాలు, ఎండకు తట్టుకునే రకాలను కనుక్కొని తీసుకోండి అంతే. ఏం లేదు, నీళ్లు కొంచెం బాగా పెట్టుకోవాలండి. మీకు నీటి సౌకర్యం ఉంటేనే, నీటి సౌకర్యం ఉంటేనే పెట్టుకోండి. నీటి సౌకర్యం ఇప్పుడు ఎండ ఎక్కువైనప్పుడు నీళ్లు కొద్దిగా పెడితే అది చల్లదనానికి కొద్దిగా బాగుంటుంది, పెరుగుతుంది. అలా కాకుండా మీరు నీళ్లు సరిగా పెట్టకుండా నీళ్లు లేకపోయినప్పుడు పెట్టారనుకోండి, అప్పుడు చీడపీడలు ఎక్కువ వస్తాయి. మొక్క వీక్ అయిపోతుంది కదా, మొక్క బలంగా లేకపోతే పైనుంచి ఏ చిన్నది పట్టుకున్నా కూడా మొక్క బతకడానికి ఛాన్సెస్ తక్కువ. కాబట్టి మీరు కొంచెం బలంగా పెట్టండి. పెట్టుకోవచ్చు అండి, పెట్టుకుంటారు మేలో. మీ నేను అక్కడ పనిచేశాను కదా, పత్తికొండ అక్కడంతా కూడా గ్రీన్ చిల్లీ ఇప్పుడే పెట్టుకుంటారు. ఎందుకంటే మీకు డబ్బులు వచ్చేది అదే కదా, వర్షాకాలం మొదట్లో బాగా డబ్బులు వస్తాయి, పెట్టుకుంటారు అందరు పెట్టుకుంటారు. నేను అక్కడ 5 సంవత్సరాలు పని చేశానండి, నాకు ఐడియా ఉంది అందుకని చెప్తున్నా. పెట్టుకుంటారు పత్తికొండ ఎక్కువ వేసేవాళ్ళు, మీకు వెల్దుర్తి కూడా ఎక్కువ వేస్తారు.
0: ఓకే నాగేశ్వరయ్య గారు, మరి మేడం చెప్పినట్లు చేసుకోండి మరి. నమస్తే. ఇప్పుడు ఎన్పిఎస్ఎస్ అనే యాప్ అయితే చాలా ఇంపార్టెంట్.
1: చాలా అండి, ఎందుకంటే వీళ్ళు ఫర్టిలైజర్ షాప్కి పోయినప్పుడు వాళ్ళు ఒక 4 మందులు ఇస్తారండి, ఒకటి ఇచ్చే బదులు. అందులో పనికి వచ్చేది వీళ్ళకి ఒకటే. ఆ 3 అనవసరంగా డబ్బులు పెట్టి కొంటారు, దీనివల్ల వీళ్ళకి పెట్టుబడి పెరిగిపోతూ ఉంది. అందుకని ఇది మంచి యాప్ ఇది ఎన్పిఎస్ఎస్ అంటే. అందులో వీళ్ళకి కెమికల్ నేమ్తో ఇస్తారు ఏ మందు వాడాలి అని. దాన్ని ఆ కెమికల్ నేమ్ మనకిచ్చే ట్రేడ్ నేమ్, మనకిచ్చే ఫర్టిలైజర్ కంపెనీది ట్రేడ్ నేమ్ ఉంటుంది, వెనక కాంపోజ్ పొజిషన్ చూసుకోవాలి దాంట్లో ఏముంది అని చూసుకొని వీళ్ళు చెప్పింది అందులో ఉంటే అవి తీసుకోవాలి. అప్పుడు ఏదైతే కరెక్ట్గా దీనికి పనికి వస్తుందో, ఏది కంట్రోల్ చేయడానికి ఏదైతే పనికి వస్తుందో అప్పుడే మనం ఒకదాంతోనే పోతుంది. అలా కాకుండా షాప్కి వెళ్ళామంటే 4 చెప్తాడు మనం. వీళ్ళు కూడా స్ప్రే కూడా చేసిన వెంటనే నెక్స్ట్ డేనే కంట్రోల్ కావాలనుకునేలాగున్నారు కొంతమంది రైతులు. నెక్స్ట్ డే టైం ఇవ్వాలి, ఒక వారమన్నా మనం టైం ఇవ్వాలి స్ప్రే చేసినాక. తర్వాత పని చేయలేదంటే మళ్ళీ ఇంకొక స్ప్రే చేసుకోవాలి అంతే తప్ప, అక్కడికి పోయి ఇంకో మందు అని కాస్ట్లీ మందులన్నీ ఇస్తారు. దానివల్ల వీళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, రేటు మన చేతిలో ఉండదు, కానీ పంట పండించుకుండే ఖర్చు తగ్గించుకోవడం మన చేతిలో ఉంది. కాబట్టి మనం ఖర్చు కరెక్ట్గా పెట్టుకోవాలి, అవసరమైనంత మేరకే పెట్టుకుంటే రైతు కొంచెం లాభం పొందటానికి అవకాశం ఉంటుంది.
0: ఖర్చు తగ్గించే మార్గాలు మనం వెతుక్కుంటేనే ముందుకు వెళ్ళగలం.
1: అవునండి,
0: ఎందుకంటే ఇప్పుడు షాపులకి ఏముంది ఆయన వ్యాపార దృష్టి. సరే మేడం, ఇప్పుడు ఇట్లా యాప్లు ఇంకా ఇదొకటేనా ఇంకా ఉన్నాయా?
1: ఇది మంచి యాప్ అండి, అందుకని ఇది చాలా ఉన్నాయి యాప్స్ యూట్యూబ్లో కూడా చాలా చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ యాప్ కాబట్టి
0: రీసెర్చ్
1: సైంటిస్టులు దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఇది వాడుకుంటే మంచిది.
0: సరే మేము ఇప్పుడు చాలామంది అంటే మనం 63 మండలాలతో మాట్లాడుకుంటే ఎక్కువ ఉద్యాన పంటలు పండిస్తూ ఉన్నారు. అంటే రాయలసీమ ప్రాంతంలో చూసుకుంటే మన అనంతపురం ఉమ్మడి జిల్లానే ఎక్కువ ఉన్నారు కదా. మరి ఇప్పుడు సంబంధించి ఏమన్నా, ఇప్పుడు ఆల్రెడీ మనకి మొదలైంది ఏది ఫైనాన్షియల్ ఇయర్, ఏప్రిల్ నుంచి మేలో ఉన్నాము, ఏమైనా గైడ్లైన్స్ వాళ్ళకి రైతు సోదరులకు?
1: అంటే ఇప్పుడు స్కీమ్స్ అన్నీ లాస్ట్ ఇయర్ ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ ఈ సంవత్సరం కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మనకు అప్రూవ్డ్ యాక్షన్ ప్లాన్ అంటాం, అప్రూవ్డ్ యాక్షన్ ప్లాన్ కూడా వచ్చింది.
0: ఎవరో రైతు ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో, కట్ అయిందిలేండి, చెప్పండి.
1: ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి మనకి యాక్షన్ ప్లాన్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు వర్తిస్తాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఇమీడియట్గా మీరు ఆర్ఎస్కేకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకుంటే, తర్వాత వాళ్ళు వెరిఫై చేసి గైడ్లైన్స్ ప్రకారం ఉంటే మీకు ఇమీడియట్గా శాంక్షన్ ఇవ్వడానికి అవుతుంది. మీరు ఎంత తొందరగా అప్లికేషన్స్ ఇస్తే అంత తొందరగా శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.
0: కాబట్టి రైతు సోదరులు కంపల్సరీ మీ పరిధిలో ఉండే ఆర్ఎస్కేని సంప్రదించాలి.
1: అవును, ఆర్ఎస్కేని
0: సంప్రదిస్తే ఏమేమి ఉన్నాయి ఏమనేది వాళ్ళు మీకు తెలియజేస్తారు,
1: చెప్తారు.
0: దాని ప్రకారం చేసుకుంటే బాగుంటుంది.
1: బాగుంటుంది.

0: ఈ మా దాదాపుగా అనంతపురం జిల్లా విషయానికి వచ్చినప్పుడు చీనీ ఎక్కువగా పండిస్తున్నారు. ఇప్పుడు తర్వాత అరటి కూడా ఎక్కువగా ఉంది. తర్వాత ఇప్పుడిప్పుడే అంటే మనకి దానిమ్మ ఉంది, బొప్పాయి, ఇవన్నీ మామూలుగా ఉన్నాయి. కొద్దిగా చీనీలో యాజమాన్య పద్ధతులు చెప్పండి.
1: చీనీలో ఇప్పుడు యాజమాన్య పద్ధతులు అంటే ఇప్పుడంతా కూడా హార్వెస్టింగ్ స్టేజ్లో ఉందండి. కాయ అంతా కూడా హార్వెస్టింగ్ అయిపోయింది. ఇంకొంత కాయ అన్నది చిన్న స్టేజ్లో ఉంది, ఇంకో 2 నెలల్లో పంట వస్తుంది. ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే మనకు ఎండ దెబ్బకి తట్టుకోగలిగేలాగా చేసుకోవాలి. దీనికి మనకు కరెక్ట్గా నీళ్ళు ఇవ్వాలి. దానికి అవసరమైనప్పుడు కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని ఫోలియర్ స్ప్రేస్, న్యూట్రియంట్స్ ఫోలియర్ స్ప్రే చేసుకోవాలి. చేసుకోవడం మూలన బలం వచ్చి మొక్క గట్టిగా నిలబడగలుగుతుంది. ఆ పంట కూడా దిగుబడి కూడా బాగా రావడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకు 2 నెలల తర్వాత వచ్చే పంట ఉంది కాయలు. ఇప్పుడు ఆల్రెడీ చాలా మటుకు 80% హార్వెస్ట్ అయిపోయింది. ఇంకా ఈ మిగతా ఈ 2 నెలల పంటది కూడా మనం 1 నెలకి చేసుకోవడానికి కూడా మనం ఫోలియర్ స్ప్రేస్ చేసుకోగలిగితే అది కొంచెం తొందరగా కాయ పెరగడానికి ఆస్కారం ఉంది. మనం ఇప్పుడు మంచి రేటు ఉంది కాబట్టి రైతుకు కూడా మంచి అవకాశం ఉంటుంది.
0: ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి దానికి సంబంధించి రేటు కూడా బాగానే ఉంటుంది
1: కాబట్టి ఆ రకంగా వాళ్ళు చేయగలిగితే బాగుంటుంది. 1999 ఒకటి, తర్వాత 1999 కాల్షియం నైట్రేటు, అది వేస్ట్ డికంపోజర్ ఏదో, సీవీడ్ది కూడా కలిపి పెట్టుకోవాలి. పెట్టుకొని స్ప్రే చేయగలిగితే కాయలు కూడా పెరగడానికి, కాల్షియం నైట్రేట్ అయితే బాగా పనిచేస్తుంది కాయ వృద్ధి చెందడానికి.
0: హలో,
2: నమస్తే సార్.
0: నమస్తే, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: భాస్కర్ రెడ్డి, కదరంపల్లి సార్. మాది
0: కంబదూరు మండలమా?
2: కుందిరిపి మండలం సార్.
0: కుందిరిపి మండలం, కదరంపల్లి. భాస్కర్ రెడ్డి గారు మాట్లాడండి, మేడం గారితో మాట్లాడండి.
2: నమస్తే మేడం.
1: నమస్కారం అండి భాస్కర్ రెడ్డి గారు, చెప్పండి.
2: మేడం, మేము దానే ఇవి బత్తాయి మొక్కలు వేయాలనుకున్నాం మేడం. అవి ఎక్కడ దొరుకుతాయి, ఏ వెరైటీ బాగుంటుంది మేడం?
1: బత్తాయి మొక్కలు మీరు ఎక్కడంటే అక్కడ తీసుకోకండి. ఇదంతా వైరస్ ఇన్ఫెస్టేషన్ ఎక్కువ ఉంది. మీకు తిరుపతిలో రీసెర్చ్ స్టేషన్ ఉంది కదా, సిట్రస్ రీసెర్చ్ స్టేషను, అక్కడ తీసుకోండి. ఎందుకంటే వైరస్ ఇండెక్సింగ్ చేస్తారు. అంత మొక్క వైరస్ ఫ్రీగా ఉంటేనే మీకు బాగుంటుంది. ఎందుకంటే మనమంతా కూడా ఇక్కడ మీరు పోయి జంబేరీ తీసుకుంటున్నారు కాయలు ఎక్కువ వస్తాయని. జంబేరీ ఏంటంటే ఇప్పుడు ఎండు పుల్ల తెగులు వస్తుంది కదా పొలాల్లో ఎక్కువ. ఆ ఎండుకొమ్మ తెగులు ఉన్నది, ఎండు వేరుకులు తెగులు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు రెసిస్టెన్స్ పవరు ఈ జంబేరీకి తక్కువ. రంగపూర్ లైన్ మీద కట్టినది అయితేనే బాగుంటుంది. జంబేరీ మీద కట్టిన మొక్కకు రెసిస్టెన్స్ పవర్ తక్కువ. కానీ మీరంతా కూడా జంబేరీ ప్రిఫర్ చేస్తారు. రంగపూర్ లైన్ది తీసుకోవాలి వేరుకులు తెగులు తట్టుకోవాలంటే. మీకు వేరుకులు వల్లనే చాలా మటుకు ప్రతి తోటలో 5-6 మొక్కలు ప్రతి సంవత్సరం పోతున్నాయి. అది 5 సంవత్సరాలు మీరు పెంచుకున్నాక పోతే బాధపడేది మీరే కదండి. అందుకని మంచి మొక్క తీసుకోవాలి. సిట్రస్ రీసెర్చ్ స్టేషన్ ఉంది, అక్కడ తీసుకోండి. అలా లేదు లేదండి, వాళ్ళకు ఫోన్ చేయండి. చేస్తే వాళ్ళకి అవైలబుల్ ఉన్నాయంటే రిజిస్టర్ చేసుకుంటారు. ఇప్పుడైతే మొక్కలు బాగానే ఉన్నాయి అని అన్నారు వాళ్ళ దగ్గర స్టాకు. మీరు ఒక్కసారి వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. అలా లేదు అంటే కూడా మీకు డ్యూయల్ అంటే ప్రాసెసింగ్ కూడా పనికొచ్చే వెరైటీస్ కూడా ఇప్పుడు ఉన్నాయి. జైన్ వాళ్ళవి ఉన్నాయి, తర్వాత నేషనల్ రీసెర్చ్ స్టేషన్ అండ్ సిట్రస్లో కూడా నాగ్పూర్ వాళ్ళ దగ్గర కూడా మొక్కలు ఉన్నాయి. అదేంటంటే వెలెన్షియా వెరైటీ. ఇది మనకి మామూలు కూడా మీరు మార్కెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్లో మనకు తక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా మనం సప్లై చేసుకోవచ్చు. అది ప్రాసెసింగ్ కూడా పనికి వస్తుంది. ఆ వెరైటీకి పోవడం బెటర్ అనుకుంటున్నా మీరు? కొత్త వెరైటీ అంటే ఇక్కడ ఆల్రెడీ కొంత ఉంది. ఇక్కడ మనకి అనంతపూర్ రూరల్ ఏరియాలో కూడా కొంతమంది రైతులు పెట్టున్నారు. కొంచెం యాజమాన్య పద్ధతులు కొద్దిగా జాగ్రత్తగా ఫాలో అవుతే మంచి ఈల్డే వస్తుంది అది కూడా.
0: ఓకేనండి భాస్కర్ రెడ్డి గారు,
2: ధన్యవాదాలు మేడం.
0: నమస్తే. నమస్తే. హలో,
3: నమస్తే సార్.
0: నమస్తే, చెప్పండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్ నమస్తే సార్, నా పేరు వెంకటరాముడు, గాలదిన్న మండలం సంజీపురం నుంచి సార్.
0: మేడం గారు ఉన్నారు, మాట్లాడండి వెంకటరాముడు గారు.
1: నమస్తే వెంకటరాముడు గారు, చెప్పండి.
3: నమస్తే మేడం గారు,
1: చెప్పండి.
3: మేడం, ఇప్పుడు సీజన్ కాయలు ఉన్నాయి, దానికి అవి బాగా సైజు రావాలంటే ఏం డ్రిప్ మందు ఏది వదిలితే బాగుంటుంది మేడం?

0: సీజన్ కాయలు అంటే చీనీనా?
1: చీనీలో.
2: చీనీలోనా? ఇప్పుడు ఇంకా ఎన్ని రోజుల్లో వస్తాయి అవి మీకు మామూలుగా అయితే?
1: మామూలుగా డిసెంబర్ లో జనవరి లో వచ్చింది మేడం అవి.
2: అవి ఎంత సైజు లేదా?
1: సైజు అంటే ఇప్పుడు మనకి రెండు త్వరగా పలుకు ఎగిరితే బాగుంటుంది కదా అని.
2: కాల్షియం నైట్రేట్ ఒకటి
1: 13045.
2: ఈ రెండు కలిపి స్ప్రే చేసుకోండి.
1: అంటే ఇప్పుడు ఎక్కువ ఎండలు ఉన్నాయి కదా మేడం, భూమిలో కిడిసే ఏదన్నా బాగా?
2: భూమిలో కన్నా
0: స్ప్రేయింగ్ మంచిది అంటుంది మేడం.
2: డ్రిప్ లో ఇచ్చేసేయండి
1: మేడం.
2: డ్రిప్ లో ఇచ్చేసేయండి. కాల్షియం నైట్రేట్ ఒక కేజీ, 13045 1.5 కేజీ ఎకరాకి.
1: ఓకే మేడం.
0: డ్రిప్లో వదిలేస్తే ఇంకా డైరెక్ట్గా మొక్కలకు వెళ్ళిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు.
1: అవును సార్, ఎండలు ఎక్కువ ఉన్నాయి, అది పొద్దుగులుగా అయిపోతేనే బాగా
2: చేయండి.
0: ఎందుకంటే
1: ఇట్లయితే సరే మేడం.
0: ఓకేనండి, ధన్యవాదాలు. నమస్తే.
1: నమస్తే.
0: హలో.
3: హలో,
0: నమస్తే. చెప్పండి అమ్మా, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భాగ్యమ్మ గారు, మేడం గారు ఉన్నారు, ఉద్యాన పంటలకు సంబంధించి ఏమని ఉంటే అడగండి.
2: నమస్తే భాగ్యమ్మ గారు. బాగున్నానండి, చెప్పండి భాగ్యమ్మ గారు.
3: మేడం ఇప్పుడు మిరప వేసుకోవచ్చా మేడం?
2: ఏదమ్మా?
0: మిరప? మిరప
2: మిరపనా? మిరప ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ తక్కువే అమ్మా, కర్నూలు వాళ్ళు అయితే చేస్తారు. మీరు కూడా వేసుకోవచ్చు, నీటి సౌకర్యం బాగుంటే వేసుకోవచ్చు. అంటే ఎండ మిరప కాదు, పచ్చిమిరప. పచ్చిమిరప అయితే నీళ్లు మీరు పారగట్టుకోగలమంటే వేసుకోవచ్చు. అంటే నీళ్లు డ్రిప్ ద్వారా సరిపడా ఉంది అనుకుంటే వేసుకోవచ్చు. వేసుకోవచ్చు అండి.
0: వేసుకొని కొద్దిగా యాజమాన్య పద్ధతులు నీట్గా చేసుకోవాలమ్మా.
2: యాజమాన్య పద్ధతులు జాగ్రత్తగా చేసుకోవాలి,
0: ఎందుకంటే మిరపకి కొద్దిగా ఎక్కువ వస్తుంటాయి వైరస్లు అవి ఇవి. అవును సార్. మంచివి వెరైటీస్ కనుక్కొని సైంటిస్టులతో మీరు వేసుకుంటే బాగుంటుంది మరి.
3: సరే సార్ అయితే.
0: ఓకేనండి అమ్మా, మంచిది. నమస్తే.
3: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
0: ఓకే ఓకే ఓకే ఓకే మేడం. ప్రస్తుతము ఇప్పుడు మనకి ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ అంటే ఇది కూడా చేద్దామంటా అంటే గవర్నమెంట్ వాళ్ళు చాలా సహాయం చేస్తున్నారు, అంటే పండ్ల తోటలు పెంచారు. చాలామంది మనం ఈ మధ్యలో చూస్తున్నాము కొత్త కొత్త పంటలు పెడతా ఉన్నారు.
2: అవునండి.
0: అంటే యాపిల్ కానీ అవకాడ కానీ అంటే అక్కడక్కడ అందరికని కాదు, అంటే అది మనకి ప్రిఫరబుల్ అంటారా?
2: అంటే దీనికోసం మేము అన్ని తిరిగామండి. కొత్త కొత్త పంటలు ఏం పెట్టారో అన్ని చోట్ల తిరిగాము. తిరిగి మనకేంటంటే ఇప్పుడు యాపిల్ లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ పంటకు వచ్చింది, కానీ ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంటకు వస్తుందా లేదా అన్నది మనకు తెలియదు. ఇదే సిచ్యువేషన్ ఉండదు కాబట్టి అందుకని దీన్ని మనం ఒక ఫార్మర్ డైరీ లాగా మెయింటైన్ చేస్తున్నాం రైతు దగ్గర. ఆ కొత్త పంట పెట్టిన రైతు దగ్గర సైంటిస్టులను అందరినీ తీసుకెళ్ళి చూపించాము ఇవంతా కూడా. వాళ్ళన్నది ఏంటంటే ముందు వీళ్ళు ఏం చేస్తున్నారు, దానికి పంటకి ఏం వేస్తున్నారు, ఎరువులు ఏం వేస్తున్నారు, అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళని ఎంట్రీ చేయమన్నాం. దాన్ని పట్టుకొని చేద్దాం. కానీ ఏదైనా కూడా ఇప్పుడే అంటే వద్దండి. నేను యాజ్ ఎ మేము రికమెండ్ చేయలేము. ఇది ఒక 3 సంవత్సరాలన్నా మనం దాని పర్ఫార్మెన్స్ చూడగలిగితే రికమెండ్ చేయగలుగుతాం.
0: హలో చెప్పండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే అండి, హేమంత్ రాజు గారు.
0: నమస్తే, చెప్పండి.
4: కృష్ణారెడ్డిపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: కృష్ణారెడ్డిపల్లి నుంచి పోలేరయ్య.
4: పోలేరయ్య
0: బాగున్నారా?
4: బాగున్నా బాగున్నా. మీరు బాగున్నారా?
0: బాగున్నా. మేడంతో మాట్లాడండి.
4: నమస్తే మేడం.
2: నమస్తే అండి, చెప్పండి పోలేరయ్య గారు.
4: వివరాల తర్వాత మాకాశ్వర కృష్ణ మా రైతాంగం తరఫున ధన్యవాదాలు.
2: నమస్తే, చెప్పండి.
4: మేడం కనకాంబరాల సాగుకి ఏమైనా సబ్సిడీ ఉన్నాయా మేడం? పథకాలు
2: ఉన్నాయండి. ఫ్లవర్ కల్టివేషన్ కింద, ఫ్లోరికల్చర్ కింద ఇస్తాం.
4: అదే మేడం. ఎకరాకి
2: మీరు ఆర్ఎస్కేలో వెళ్ళి కలవండి, ఇస్తారు వాళ్ళు అప్లికేషన్స్ ఇచ్చి మీకు డీటెయిల్స్ అన్ని చెప్తారు.
4: రైతు సేవా కేంద్రం మేడం?
2: రైతు సేవా కేంద్రంకి వెళ్ళండి.
0: మీ పంచాయతీ అంటే కందుకూర?
4: కందుకూరు.
0: కందుకూరులో వెళితే ఆర్ఎస్కేలో వెళితే అన్ని వివరాలు తెలుస్తాయి వాళ్ళ దగ్గర. అన్ని
2: ఫ్లోరికల్చర్ కింద ఉందండి, సబ్సిడీ ఉంది, ఇస్తా.
0: ఆ ఏరియాలో బాగా పండిస్తారు మేడం, చీయేడు ఇదంతా ఫ్లోరికల్చర్ ఎక్కువ ఉంది. కృష్ణారెడ్డిపల్లి, చీయేడు, ఆ ఏరియాలో బాగా పూల తోటలు బాగానే ఉన్నాయి.
4: రండి మేడం ఒకసారి తోటల సందర్శన కోసం.
2: వస్తానండి వస్తానండి. వచ్చాను, చీయేడు వైపు వచ్చాను. సరే.

0: మీ ఊరికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తానులేండి.
1: చూసుకోనండి.
2: మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
3: ఇవాళ మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు. అయితే ఇంకా స్త్రీలు వెనుకబడే ఉన్నారని చెప్పక తప్పదు. స్వావలంబన దిశగా మహిళలు సాధికారత సాధించి మరింత శక్తివంతంగా ఎదగాలి అంటే వారికి ప్రభుత్వం అండదండలు ఎంతైనా అవసరమని భావించి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అనేక స్త్రీశక్తి పథకాలకు శ్రీకారం చుట్టారు. సమాజంలో మహిళల పట్ల లింగ వివక్షత, వారి పట్ల చిన్న చూపు లేకుండా ఉండాలంటే ఆడబిడ్డ అంకురదశ నుంచి ఎదుర్కొంటున్న అన్ని ఇక్కట్లు తొలగించి వారికి అండదండలు ఉండాలన్న సంకల్పంతో మహిళల కోసం ఒక వినూత్నమైన పథకం తీసుకొచ్చారు. అదే మిషన్ శక్తి. ఈ పథకం ద్వారా మహిళలకు భద్రత, సాధికారత, సురక్ష కల్పించి అన్ని విధాలా వారికి అండదండగా ఉండాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గ్రామస్థాయి నుంచి అన్ని శాఖల సమన్వయంతో ఆడబిడ్డల చదువు, రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతూ ఉంది. 15వ ఆర్థిక సంఘం ప్రకారం 2021-22 ప్రారంభమైన ఈ పథకం 2025-26 వరకు కొనసాగడం జరుగుతూ ఉంది. ఈ పథకం విధి విధానాలు, పథకం అమలు తీరుతెన్నులు మరియు మిషన్ శక్తి ప్రధాన లక్ష్యం గురించి తెలియజేయడానికి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారు మన ముందున్నారు. వారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
4: ముందుగా అందరికి కూడా మా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం.
3: మేడం, మరి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ శక్తి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది కదా, అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పథకం ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏంటి, అంతిమంగా ఈ పథకం ద్వారా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేదానికి అవకాశం ఉందంటారు?
4: మిషన్ శక్తి అనేది ఒక మంచి, చాలా గొప్ప పథకం అండి. ఇది ఒక బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఒక ప్రాజెక్టుని నిర్ణీత లక్ష్యాలు, స్పష్టమైన సమయ పాలన మరియు మైలురాళ్లు కొలవగలిగిన ఫలితాలతో ఏర్పాటు చేసిన దాన్నే మిషన్ అంటారు. ఈ మిషన్ శక్తి అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత కోసంగా మన భారత ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకాన్ని. ఇది ఒక సమగ్ర పథకం, మహిళలకు కావాల్సిన అన్ని విషయాలలో వాళ్ళకి చేయూతనివ్వడానికి ప్రారంభించిన పథకం ఇది.
3: స్త్రీల రక్షణ, భద్రత మరియు సాధికారత కోసం తీసుకొచ్చిన ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు, ఈ పథకం ద్వారా ఏ కార్యక్రమాలు చేపడతారు?
4: మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈ పథకం ఏర్పాటు చేయబడిందండి. మొట్టమొదటి 15వ ఫైనాన్స్ కమిషన్ కాలంలో, అంటే 2021-2022 సంవత్సరం నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఈ పథకాన్ని ముఖ్యంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అమలు చేస్తారు. ఈ పథకం అనేది మహిళల జీవిత చక్ర నిరంతర రక్షణ కోసం, అంటే పుట్టినప్పటి నుంచి వారి వృద్ధాప్యం దాకా కూడా వారి వివిధ స్థాయిలలో వారికి వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించాలి, వారికి ఎటువంటి చేయూతనివ్వాలి, వారికి ఎటువంటి సహాయం మనం చేస్తే వారు అభివృద్ధిలో సమాన భాగస్వాములు అవుతారు అనే లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ మిషన్ శక్తి పథకం కింద మళ్లీ రెండు ఉప ప్రధాన పథకాలు ఉన్నాయి. అవి ఒకటి సంభాల్, సంభాల్ అంటే హిందీ పదం, ఇది సంరక్షించడం అంటారు. రెండవది సామర్థ్య, సామర్థ్య అంటే మన మహిళల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేసిన ఇవి రెండు ఉప పథకాలండి. ఈ సంబాల్ ఉప పథకం ఏంటంటే హింసకు గురైన మహిళలకు మద్దతునిస్తుంది. ఎలా ఇస్తుందంటే ఈ పథకం కింద మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి తరఫున వన్ స్టాప్ సెంటర్ అనే ఒక ఆఫీసును నడుపుతారు. మహిళా హెల్ప్ లైన్ అనేది 24 గంటలు పనిచేస్తుంది. మరియు బేటీ బచావో బేటీ పడావో పథకాలు, ఈ మూడు పథకాలు ఈ సంబాల్ అనే ఉప పథకం కిందకి వస్తాయి. వీటిల్లో వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటంటే ఈ వన్ స్టాప్ సెంటర్లు ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఒకటి ఉంటుందన్నమాట. ఇది జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు ఈ వన్ స్టాప్ సెంటర్ ని నడుపుతారు. ఇందులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు, కౌన్సిలరు, వైద్య నిపుణులు, న్యాయ నిపుణులు మొదలైన సిబ్బంది అందరూ ఉంటారన్నమాట. వీళ్లు హింసకు గురైన మహిళల్ని ఒక చోటకి చేర్చి వారికి చట్టపరమైన, వైద్యపరమైన, మానసిక పరమైన సలహాలను, సహాయాన్ని అందజేస్తారు. ఇక్కడ బాధిత మహిళలు 5 రోజుల పాటు వసతి కల్పించి తిరిగి వారి కుటుంబంలో చేరేలాగా చర్యలు తీసుకుంటారు, లేదా ఏదైనా వసతి గృహానికి పంపి కనీసం 2 సంవత్సరాల పాటు వాళ్లకు రక్షణ కూడా అందిస్తారు. ఈ వసతి గృహంలో వాళ్లకి నైపుణ్యంలో

0: శిక్షణ ఇప్పించి వాళ్ళు వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రయత్నం చేస్తారన్నమాట. ఈ వన్ స్టాప్ సెంటర్లు ఖచ్చితంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఉంటాయండి. అలాగే మన మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి ఇక్కడ కూడా వన్ స్టాప్ సెంటర్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి సిబ్బందిని కూడా నియామకం జరుపుతోంది ఇప్పుడు. అలాగే మహిళా హెల్ప్ లైన్ 181 181 ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు 7 రోజుల పాటు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి డైల్ చేసినట్లయితే వారికి అత్యవసర సహాయం మహిళలకి తప్పకుండా అందజేస్తారు. ఈ 181 గురించి కూడా అందరికీ మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది.
1: మహిళలకు అనేక పథకాలు ఉన్నాయి. అయితే ఈ బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
0: ఈ మిషన్ శక్తిలోని ఉప పథకమైన సంబాల్కి సంబంధించిందే ఈ బేటీ బచావో బేటీ పడావో అని. ఇది హిందీ పదానికి తెలుగు అర్థం ఏంటంటే ఆడపిల్లల్ని మనం రక్షిద్దాము, వాళ్ళని చదువుకోనిద్దామని. ఇది ముఖ్యంగా మన దేశంలో ఆడపిల్లల పుట్టుక చాలా తగ్గిపోతున్న కారణంగా లింగ నిష్పత్తిలో చాలా తేడాలు వస్తున్నాయి పిల్లలు బాలికలు బాలురు. కాబట్టి లింగ నిష్పత్తిని తగ్గించి ఆడపిల్లలందరూ వాళ్ళు పుట్టుకని కూడా నివారించే పరిస్థితుల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆడపిల్లల పుట్టుకని వాళ్ళకి రక్షణ కల్పించి వారి విద్యను ప్రోత్సహిస్తారు. ఈ పథకం ద్వారా లింగ నిష్పత్తిలో తేడాలు నివారింపబడతాయి, బాలికలు విద్యలో ముందుంటారు, బడికి వెళ్ళడం నిలిచిపోవడం, బాల్య వివాహాలు ఇలాంటివన్నీ అరికట్టబడతాయండి. బేటీ బచావో బేటీ పడావో పథకం కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ వారి ద్వారా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖని వైద్య శాఖని వీరందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత రెండవ ముఖ్య ఉప పథకం సామర్థ్య. ఈ పథకం పూర్తిగా మహిళల సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించి మహిళల ఆర్థిక స్వావలంబన మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే స్వధార్ గృహ. ఈ స్వధార్ గృహాలు అనేవి ఎన్జిఓస్ ద్వారా గానీ లేదా గవర్నమెంట్ ద్వారా గానీ నడపబడతాయి. వన్ స్టాప్ సెంటర్ కి ఎవరైనా ప్రమాదానికి గురి అయినా లేదంటే నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళ వచ్చినప్పుడు వారికి అక్కడ 5 రోజులు లక్షణ కల్పించిన తర్వాత కుటుంబంలో వారు చేరలేని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా వారిని స్వధార్ గృహలో చేర్పిస్తారు. ప్రమాదకర పరిస్థితులు లేదా నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ మహిళలు వన్ స్టాప్ సెంటర్ నుండి సహాయం పొందిన వారు వీరందరూ కూడా ఈ స్వధార్ గృహలో ఆశ్రయం పొందుతారు. వీరు తమ మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఇక్కడ ఆశ్రయం ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి ఉచితంగా భోజన వసతి, వాళ్ళకి కుటుంబంలో ఎలాంటి వసతులు ఉంటాయో అన్ని వసతులు కల్పించడంతో పాటుగా వృత్తి విద్యలో నైపుణ్యం కల్పిస్తారు. తద్వారా వాళ్ళు తర్వాత బయటకు వెళ్లిన తర్వాత ఆర్థిక స్వావలంబన పెంపొందించుకుని వారంతటి వారుగా వారి జీవితాన్ని వాడు గడుపుకోకునేటట్లుగా మనం తర్ఫీదిస్తామన్నమాట. ఈ స్వధార్ గృహ ప్రభుత్వం ద్వారా గానీ లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా గానీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి పర్యవేక్షణలో నడపబడతాయి. తర్వాత చిరు ఉద్యోగాలు చేసుకునే మహిళలు, ఏదైనా ఉద్యోగినులు, వారు సొంతగా ఇల్లు తీసుకుని ఉండలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా మన ప్రభుత్వము ఈ మిషన్ శక్తి ద్వారా మరియు మిషన్ శక్తిలోని ఉప పథకం మిషన్ సామర్థ్య ద్వారా నడపబడుతుంది. ఇందులో వసతి గృహాలు అనేవి మహిళల కోసం నడపబడతాయి. ఇవి కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ద్వారా పర్యవేక్షణ చేయబడతాయి. తర్వాత ఉద్యోగస్తులైన ఆడవారు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగంలో వాళ్ళు రెండు అంటే పిల్లల్ని కుటుంబాన్ని తర్వాత ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవడంలో కొంత కష్టపడతారు. వాళ్ళకి ఇబ్బందులు తొలగించాలని ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ కృషి పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందండి. ఈ పథకం ద్వారా ఉద్యోగినుల పిల్లలు 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నవాళ్లు వాళ్ల పిల్లల సంరక్షణ కోసం ఈ కృషి సెంటర్లు ఎక్కడైతే ఎక్కువ మంది ఉద్యోగినులు ఉన్నారో ఆ సంస్థ దగ్గర నడపడం జరుగుతుంది. ఈ కృషి సెంటర్లలో పిల్లల ఆలన పాలన చూసి వారికి ప్రీ స్కూల్ విద్యను కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ కృషి సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ మిషన్ శక్తిలో భాగమే. వీటన్నిటి ప్రధాన ప్రయోజనం ఏంటంటే మొదట మహిళలు తమ హక్కులు తమ ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం నుంచి మన చేయూతనివ్వడం, ఎటువంటి అభద్రతా భావం లేకుండా జీవించడానికి అవసరమైన మద్దతునివ్వడం, గృహహింస నుండి మరియు ఇతర వేధింపుల నుండి చట్టపరమైన సహాయం అందించడం, రక్షణ కల్పించడం, మహిళలకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం, బాలబాలికల నిష్పత్తిని తగ్గించి బాలికల విద్యను ప్రోత్సహించడం, రక్షణనివ్వడం, ఇవన్నీ చేయడం వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధాని గారు ఈ పథకాలన్నింటినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి అందించి మహిళల సమగ్ర అభివృద్ధికి తోడ్పడడానికి మిషన్ శక్తిని లక్ష్యంగా చేసి ఈ మిషన్ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మిషన్ శక్తి పథకాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా అందుబాటులో అందరికీ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎందుకు ఉంచారు అంటే మహిళలకు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు లేదంటే ఏదైనా అత్యాచారానికి గురైన వాళ్ళు హింసకు గురైన మహిళలకి వెంటనే మనం వైద్యపరమైన సహాయం అందించాలి కాబట్టి మనం ఈ వన్ స్టాప్ సెంటర్లన్నింటినీ కూడా తప్పనిసరిగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి

నడుపుతారు. దానితో పాటుగా ఇక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్ లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడర్ లో ఉన్నవారు ఒకరు నియమించబడతారు డెప్యుటేషన్ మీద. వీరు వీరికి కావలసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో గాని ఇతర విషయాల్లో గాని చట్టపరమైన సలహాలు అందించడానికి సహాయం చేస్తారు. అలాగే ఒక న్యాయ నిపుణులు కూడా ఉంటారు. వీరు చట్టపరమైన అవసరమైన సహాయం అందించడానికి ఈ మహిళకి తోడ్పాటు చేస్తారు. ఇమీడియట్ గా వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది, మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది. కట్టుబట్టలతో వచ్చిన వారికి కూడా 5 రోజుల పాటు వారికి పూర్తి భద్రతతో కూడిన సహాయ సహకారాలు అందించడం ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఈ వన్ స్టాప్ సెంటర్ లో ఒక 15 మంది సిబ్బంది కూడా మనకి ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ఉంటారు. వీరు నిరంతరం పనిచేస్తారు, 24 గంటలు అందుబాటులో ఉండే సేవలండి. వన్ స్టాప్ సెంటర్ అంటే 10-5 వర్క్ చేసే సంస్థ కాదు, 24 గంటల పాటు మనకి సహాయాన్ని అందించే సంస్థ. ఈ బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే భ్రూణ హత్యలు నివారణ జరుగుతుందో అప్పుడే బాలికల నిష్పత్తి, లింగ నిష్పత్తిలో తేడాలు లేకుండా బాలికలు బాలురు కూడా సమాన నిష్పత్తిలో ఉంటారు. అలా ఉంటేనే ప్రకృతి సమతుల్యం ఉంటుంది, మన దేశం కూడా అన్ని రంగాలలోనూ కూడా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ముందుగా బేటీ

0: 24 గంటల పాటు మనకి సహాయాన్ని అందించే సంస్థ. ఈ భేటీ బచావో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే భ్రూణ హత్యలు నివారణ జరుగుతుందో అప్పుడే బాలికల నిష్పత్తి, లింగ నిష్పత్తిలో తేడాలు లేకుండా బాలికలు బాలురు కూడా సమాన నిష్పత్తిలో ఉంటారు. అలా ఉంటేనే ప్రకృతి సమతుల్యం ఉంటుంది, మన దేశం కూడా అన్ని రంగాలలోనూ కూడా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ముందుగా భేటీ బచావో కార్యక్రమం కింద మొదటి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయంటే, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్ష నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో ఈ భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమం ద్వారా చేస్తారు. వైద్య సిబ్బంది ద్వారా ఎక్కడ స్కానింగ్ సెంటర్స్ లో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగడానికి లేకుండా తగినన్ని చర్యలు తీసుకుంటారు, వారిపైన నిఘా ఉంటుంది. అటువంటి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించినా జరుపుతున్నట్లు తెలుసుకున్నా, అలాగే జరపమని కోరిన వారిని కూడా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాగే తదుపరి బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కస్తూరిబా విద్యాలయాలలో బాలికలందరికీ కూడా విద్యను కల్పించడం జరుగుతోంది. ఎలాగైతే బడి నిలిచిపోయిన పిల్లలందరికీ కూడా మనం డ్రాప్అవుట్ అందరినీ కూడా సేకరించి వారిని అందరినీ మళ్ళీ బడిలో చేర్పించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే పిల్లలు, ఏదైనా ఆడపిల్లలు మంచి వారి యొక్క ప్రత్యేక రంగాల్లో కనుక నిష్ణాతులైన వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ తదుపరి బాలికల విద్యను ప్రోత్సహించడానికి వాళ్ళకి రకరకాల స్కాలర్షిప్లు అలాంటివి కూడా అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా మన దేశంలో బాలికల లింగ నిష్పత్తి బాగా తగ్గడం జరిగింది. అలాగే బాలికల విద్య కూడా ముందుకు వస్తోంది. కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో కూడా బాలికలు చాలా మంది మంచి ఉత్తీర్ణతా శాతాలతోటి మంచి విద్యను అందుకుంటున్నారు. వాళ్ళు బడికి నిలిచిపోవడం అనేది కూడా తగ్గిపోతోంది. వాళ్ళకి బాలికా విద్యాలయాల ద్వారా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళకి వసతి కల్పించి విద్యను అందిస్తున్నారు. కాబట్టి ఇందులో కూడా వాళ్ళు చాలా మంచి ప్రోత్సాహాన్ని పొందుతున్నారు. అలాగే బాల్య వివాహాలు కూడా నివారించబడుతున్నాయి. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అనే విషయాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి గ్రామాన కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించి ఎక్కడైతే బాల్య వివాహానికి జరగడం కాదు, జరగడానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఈ కమిటీ అందరూ వెళ్లి నిలుపుదల చేస్తున్నారు. తద్వారా మన దేశ సమగ్ర అభివృద్ధికి ఈ వివిధ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించడం జరుగుతోంది. వీటన్నిటికీ మన కేంద్ర ప్రభుత్వం గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఈ పథకం అమలు ద్వారా మహిళల సాధికారతని మనం తప్పనిసరిగా సాధించగలుగుతాము. ఈ పథకం కింద వివిధ శాఖలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి మహిళలందరి కోసం ఈ మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ మిషన్ శక్తి పథకం ద్వారా మన మహిళలందరూ కూడా భద్రత పొందొచ్చు, రక్షణ పొందొచ్చు, విద్య ఉద్యోగ అవకాశాలను కూడా మనం ఎక్కువగా ఒక భద్రతతో కూడిన వాతావరణంలో కూడా మనం హక్కులను మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ పథకం గురించి అందరూ తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో మనం మన ప్రధాని గారికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.
1: మిషన్ శక్తి పథకం గురించి, ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము, ఆ పథకం యొక్క లాభాలు, స్త్రీలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా RRR చిత్రం నుంచి కాలభైరవ పాడిన పాట, సుద్దాల అశోక్ తేజ గీతరచన, సంగీతం MM కీరవాణి.
4: పేరు పెట్టిన గోండు జాతిని తో మాట్లాడుతున్నారు.

హాయ్ నాన్న చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి, సితార కృష్ణకుమార్ పాడిన పాట ఇది. అనంత శ్రీరామ్ గీతరచన, సంగీతం హేషమ్ అబ్దుల్ వహాబ్. ఇప్పుడు విందాం సామజవరగమన చిత్రం నుంచి ఎస్పి చరణ్ పాడిన పాట. శ్రీమణి గీతరచన, సంగీతం గోపీ సుందర్.

0: జాతిరత్నాలు చిత్రం నుంచి రామ్ మిరియాల పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి గీతరచన, సంగీతం రాధన్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరు యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు. నిర్వహణ డాక్టర్ శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కే శృతి ప్రియాంక, సహకారం శ్రీ ఏ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరు యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకం.

0: పకాలు.
1: అనంత ఆకాశవాణితో నా అక్షరానుబంధం. అనంత ఆకాశవాణి శ్రోతలకు అభివందనాలు. జగమే రంగస్థలీ జీవగమియే

సాహితీ రంగస్థలంపై నా పద్యకవి పాత్రను ఇతోధికంగా ప్రోత్సహించి మరిన్ని మెలకువలతో తీర్చిదిద్దుకునేందుకు రసరమ్య రాగరంజితంగా జనరంజకంగా మలుచుకునేందుకు సదవకాశం కల్పించి అత్యంత ఆదరంతో అక్కున చేర్చుకున్న అనంత ఆకాశవాణి జననికి నా వినమ్రతాపూర్వక కైమోడ్పులు.

అది 1991 జనవరి 26న జరిగిన సంఘటన అనుకుంటాను. స్థానిక సాంస్కృతిక కళాకేంద్రం లలిత కళా పరిషత్తులో కవి సమ్మేళనం జరిగింది. ఆశావాది, కోగిరి జయసీతారాం, శాంతినారాయణ వంటి ప్రముఖ కవులు తమ తమ స్వీయ కవితల్ని వినిపించిన సందర్భమది. నాది పద్య కవిత. సహజ ధోరణిలో రాగయుక్తంగా పద్యాలను ఆలపించాను. సభకు అతిథులుగా విచ్చేసిన ఆనాటి డిఐజీ వెంకయ్య గారు, అనంత ఆకాశవాణి ప్రప్రథమ సంచాలకులుగా నియమింపబడిన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ఇరువురు నా పద్య పఠనా విధానానికి ఆకర్షితులై ఆనందంతో అభినందించారు. శ్రీ వెంకయ్య గారు ఆ తర్వాత నా పద్య కవితాభిమాని అయి అప్పుడప్పుడు నన్ను తన బంగ్లాకు పిలిపించుకొని పద్యాలు పాడించుకునేవాళ్ళు. ఇక అనంత పద్మనాభరావు గారు నా స్వీయ పద్య కవితాగానని విని కేవలం అభినందించడమే కాకుండా నాకొక అపూర్వమైన కానుకగా హైదరాబాదు రవీంద్ర భారతి వేదికపై ప్రజాపతి, అదే ప్రజోత్పత్తి నామ సంవత్సర ఉగాది పద్యాలు ఆలపించే అవకాశాన్ని కల్పించారు. ఇందులో నాగసూరి వేణుగోపాల్ గారి పాత్ర కూడా ఉంది. మన అనంత ఆకాశవాణి ప్రారంభం కాకముందే, అంటే కార్యక్రమ ప్రసారాలు జరగకముందే 14/2/91 ఆధికారిక ఉత్తర్వు ప్రతిపై మొట్టమొదటి సంతకం చేశారు పద్మనాభరావు గారు. ఈ తీరును చూస్తే నేను అనంత ఆకాశవాణి మొదటి సాహిత్యకారుడుగా లేదా కళాకారుడుగా గర్వించను, కానీ స్మృతిపథంలో మెదిలినప్పుడంతా మురిసిపోతూ ఉంటాను. ఆనాడు 1991 ఫిబ్రవరి 22న హైదరాబాద్ ఆకాశవాణి ఆధ్వర్యమున రవీంద్ర భారతిలో రసజ్ఞ ప్రేక్షకుల సమక్షాన రసవత్తరంగా జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమాన్ని శ్రీ ప్రజోత్పత్తి ఉగాది రోజున 17/3/91న అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేశాయి. అందులో నా అక్షర నైవేద్యం పద్య కవిత ఆద్యంతం ప్రేక్షకాలి కరతాళ ధ్వనులతో అభిషేకింపబడింది. విన్న పద్మనాభరావు గారి ఆనందానికి అవధులు లేవు. అతడి స్థితి కారకుండునవు అక్కజముగా మనగనంత ఆకాశవాణి నిగడంగా ఆ

ఇక ఆనాటి ఆ రవీంద్ర భారతి వేదిక మీద చెప్పినటువంటి ఉగాది పద్యాలలో ఒకటి రెండు చెబుతా. ఓ ప్రజాపతి రావయ్యరా, ప్రఫుల్ల చిత్తులై స్వాగతం మీద చెప్పుచుంటిమి, అతుల శుభలగ్నమందున ఆంధ్రభూమి పులకరింపగా, బంగారు మొలకలిడగా వడి వడి గరమ్ము శిరుల సందడులదెమ్ము, అరువది వత్సరములకొక పరినరుదెంతు మహాత్మా, పలు భక్ష్యములను మరి మరి

భారతీయులే ఉత్పత్తుల పెంపు సేయకున్న సంతునత్యధికముగ సాధింతురనిడి అపయశమ్మును రాణీ కుమయ్య మాకు. ఇవి ఆనాడు చెప్పిన పద్యాలలో మచ్చనకు ఒకటి రెండు. డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారు నిర్వహణలో యశోదా తిరుమలరెడ్డి, నరాల రామారెడ్డి, ఎల్లోరా తిరుమల శ్రీనివాసాచార్యులు, ఓలేటి పార్వతీశం వంటి ప్రసిద్ధ కవులు పాల్గొన్నారు. అదే 91 జూలై 15న ధర్మవరం కళాజ్యోతి ప్రాంగణాన కవి సమ్మేళన కార్యక్రమం రసవత్తరంగా నిర్వహింపబడింది. ఇందులో గీర్వాణాంధ్ర భాషా తేజోమయమూర్తులు కుంటిమద్ది శేషశర్మ గారు, అలాగే ప్రజాకవి కోగిరి జయసీతారాం గారు, శాంతి నారాయణ గారు, అష్టావధాని ఆశావాది ప్రకాశరావు గారు, పమిడి కాలువ చెంచు సుబ్బయ్య గారు కవులు. ఈ కార్యక్రమం 91 ఆగస్టు 15న ప్రసారం కాబడింది. అట్లే 92 ఆగస్టు 29న రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో అశేష జన సమక్షాన జరిగిన కార్యక్రమాన్ని 30న ప్రసారం చేశారు. 93 జనవరి 25న అనంత ఆకాశవాణి ప్రాంగణమందే కవి సమ్మేళనం కార్యక్రమంలోనూ పాల్గొన్నాను. తర్వాత మాన్య మహోదయులు, పండిత కవులు, అష్టావధానులు, డాక్టర్ రేవూరి వారు నందితిమ్మన పారిజాతాపహరణం కావ్యంలోని రసవత్ ఘట్టాన్ని తీసుకొని సత్యభామ సాంత్వనం పేర 93 మార్చి 6న రికార్డింగ్ చేయించి 10వ తేదీన ప్రసారం చేశారు. ఇందులో నేను శ్రీకృష్ణుడుగా, డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానందం గారు నారదుడుగా, నెల్లూరు నటీమణి కోటీశ్వరీదేవి సత్యభామగా, మా విద్యాలయ ఉపాధ్యాయుని శేషమ్మ రుక్మిణిగా గాత్రధారులం. విశేషం ఏమిటంటే వచనమే లేకుండా కేవలం పద్యాలతోనే నడిపించడం ఇది బాగా రక్తి కట్టింది. పద్మనాభరావు గారి పద్యప్రియత్వం వెళ్ళి విరిచింది. ముఖ్యంగా అనంత ఆకాశవాణి పందిరి ఆలంబనగా అల్లుకొని నెనలు కొనలుగా కొనసాగుతున్న నా పద్య విద్యాలత 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింది. నా కళానికి గళానికి మిక్కిలి ప్రాచుర్యం లభించింది. అప్పటికే ప్రముఖ పద్య కవులుగా వాసికెక్కిన వారి సహపంక్తిలో స్థానం దక్కింది. ఇదంతా అనంత ఆకాశవాణి అనంత పద్మనాభరావు గారి చలవే. నాందీ ప్రస్తావనగా శ్రీకారం చుట్టడమే ప్రఖ్యాత రవీంద్ర భారతి వేదికపైనే. అంతకు మునుపు 25 ఏళ్లకు పైగా పద్య విద్యా సేద్యం చేస్తున్నా ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో విద్యాలయాల్లో, ఎన్నో సాహితీ సాంస్కృతిక కళా వేదికలపై

0: గళమెత్తి స్వీయ పద్యాలు పాడుతున్నా, అనేక కవి సమ్మేళనాలు అష్టావధానాల్లో పాల్గొంటున్నా, వక్తగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా, లభ్యం కాని కీర్తి ప్రతిష్టలు గుర్తింపు నాకు వచ్చిందంటే మూల కారణం అనంత ఆకాశవాణి నా పద్యాలను ముమ్మరంగా ప్రసారం చేయడమే. నసంశయ ఈ ప్రభావమే విజయవాడ ఆకాశవాణి వారు 95 ఆగస్టు 11న నెల్లూరు రావు బహదూర్ రేబాల లక్ష్మీనరసారెడ్డి టౌన్ హాల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన 95 ఆగస్టు 15న ప్రసారం చేసిన స్వేచ్ఛావిపంచి ప్రత్యేక సాహిత్య కదంబ కార్యక్రమంలో నాకు ఒక కవిగా చోటు కల్పించింది. ఆనాడు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు ప్రారంభకులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథులు. ఇక పాల్గొన్న కవులు అసామాన్యులు, జొన్నవిత్తుల, సిరివెన్నెల, మాడుగుల వంటి దిగ్దంతులు. ఆ వేదికపై నేను శాంతి శిఖరం పద్యకండికను గానం చేయడం, పలువురి ప్రశంసలను అందుకోవడం నా సాహిత్య జీవన యాత్రలో గొప్ప మలుపుగా భావిస్తాను. అట్లే విజయవాడ ఆకాశవాణి వారే భీమవరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో 98 మార్చి 25న బహుధాన్య ఉగాది కవి సమ్మేళనం సుప్రసిద్ధ కవులతో నిర్వహించి 29/3/98న ప్రసారం చేశారు. దీనికి కూడా అనంత ఆకాశవాణి ప్రభావమే అని వినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇందులో అనంత పద్మనాభరావు గారితో పాటు సహృదయ సాహితీ పిపాసుబులు, శాస్త్ర సాంకేతిక సాహితీ రంగ రచనా దురంధరులు, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి సహకారం కూడా ఎంతో ఉంది. అంతేకాదు నాగసూరి గారి ఆలోచనతోనే మా లిటిల్ ఫ్లవర్ విద్యాలయం ఆధ్వర్యంలో అనంత ఆకాశవాణి ప్రాంగణంలో లేపాక్షి నమూనా చిరునందిని ప్రతిష్ఠించే భాగ్యం కలిగింది. ఇందులో సాహితీ మిత్రులు రాజారాం గారి పాత్ర విస్మరింపరానిది. మరొక విషయం, నేటికి నిత్యనూతనంగా అనంత ఆకాశవాణి ద్వారా ప్రసారం కాబడుతున్న కవికాకి కోగిరె జై సీతారాం గారి అంగలాచిగాడు కుశాలుగాడు ప్రబోధాత్మక హాస్యనాటికలో నేను కృష్ణమూర్తి అయ్యవారు, దీనికి కూడా నాగసూరి గారి చేయుత ఉంది. ఆ తర్వాత నేను హైదరాబాదు వైస్రాయ్ హోటల్లో జరిగిన ఆటా రోజు కవి సమ్మేళన కార్యక్రమంలోనూ, అట్లే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఆధ్వర్యాన మాడుగుల నాగపెను శర్మ గారు ఢిల్లీ ఆంధ్రభవన్లో నిర్వహించిన సరస్వతీ సభ సంగీత సాహిత్య రూపకంలోనూ జనప్రియ కవిగా పాల్గొనేందుకు మగదావకాశాలను కల్పించిన పద్మనాభరావు గారు లాంటి ఎందరో మహానుభావులు అందరికీ కమ్మర వినమ్రతాభివందనాలు. వారి సహృదయ సుసంపన్నత్వానికి, తెలుగు పద్య ప్రియత్వానికి వేనవేలు జేజేలు. వారందరికీ ముఖ్యంగా నన్ను అక్కున చేర్చుకొని సమాదరించి ఇతోధికంగా ప్రోత్సహించిన అనంత ఆకాశవాణి జననికి సదా సర్వదా రుణగ్రస్తుడనే.
1: శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరు యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ ఏ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.
3: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్యదేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ 3వ దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 LPG క్యారియర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు

0: భీకర గాలులు, పిడుగుల కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను ఈ నెల 16 నాటికి తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఇక వార్తల వివరాలు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సుకి హాజరైన సభ్యదేశాల విదేశాంగ మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. వారిలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చి, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా తదితరులు ఉన్నారు. అంతకుముందు భారత్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేసిన ప్రారంభ ఉపన్యాసంలో జయశంకర్ మాట్లాడుతూ, సైనిక ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య అవరోధాలు, సాంకేతికత సవాళ్లు, వాతావరణ మార్పులు ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ప్రపంచ ప్రాంతీయ పరిణామాలపై సమీక్షించుకోవడానికి ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునే ఆచరణాత్మక మార్గాలను అన్వేషించడానికి ఈ సదస్సులో జరిగే చర్చలు అవకాశాన్ని కల్పిస్తాయన్నారు. అంతర్జాతీయ సంక్షోభాల నివారణలో బ్రిక్స్ కూటమి నిర్మాణాత్మకమైన పాత్రను పోషించగలదని జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తూ,
1: Many countries face challenges on energy, food, fertilizer and health security as also access to finance. BRICS can help them respond more effectively. Peace and security remain central to the global order. Recent conflicts only underline the importance of dialogue and diplomacy. There is also a deeply shared interest in strengthening cooperation against terrorism. Your inputs will help guide our discussions and contribute to a meaningful outcomes.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ SIR 3 దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ, ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రానగర్ హవేలీ, డామండయ్యూలో 3 దశ SIR ప్రక్రియ జరగనుందని తెలిపింది. అయితే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో వాతావరణ ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని SIR షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఇక SIR 3 దశలో భాగంగా 394,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, BLOలు ఇంటింటికి వెళ్లి దాదాపు 36,73,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి సహకరించేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా BLOలను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్లందరూ SIR ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని తమ గణన పత్రాలను పూరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 LPG క్యారియర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. అవి వరుసగా 16-18 తేదీలలో కాండ్లా, న్యూ మంగళూరు ఓడరేవులకు చేరుకుంటాయని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోమాలియా నుండి UAEలోని షార్జాకు ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌక MSV హాజీ అలీ నిన్న తెల్లవారుజామున ఒమన్ జలాల్లో ఒక ప్రమాదానికి గురైందని చెప్పారు. నౌకలో మంటలు చెలరేగడంతో అది మునిగిపోయినట్లు సమాచారం అందిందని తెలిపారు. నౌకలోని 14 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ రక్షించిందని ఆయన వివరిస్తూ,
2: An Indian dhow, a mechanized sailing vessel that is actually made of wood and named Haji Ali, during its voyage from Somalia to Sharjah, UAE, reportedly encountered an attack incident in Omani waters. All 14 crew members on board were safely rescued by the Omani Coast Guard and have reached Dibba Port, that is Oman. The crew is reported to be safe and necessary formalities with the local authorities have been completed. Government of India remains in close coordination with the authorities in the Sultanate of Oman, Indian mission officials and relevant maritime agencies.
0: Akashavani Jatiya Vartalu Vintunnaru. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న ఇక మరోవైపు దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సజావుగా సాగుతోందని, ఏ పంపిణీ కేంద్రంలోనూ సరఫరా నిలిచిపోయినట్లు నివేదికలు లేవని, రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రేపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE వెళ్తారు. పర్యటనలో భాగంగా UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో

0: సమావేశమవుతారు. భారత్ యుఏఈల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరుపుతారు. యుఏఈ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది రెండోసారి. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను ప్రధాని కలుస్తారు. ఆ తర్వాత స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులు, పిడుగుల కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాగ్రాజ్ జిల్లాలో అత్యధికంగా 21 మంది మృతి చెందారు. భదోహిలో 16 మంది మరణించారు. గాలివాన భీభత్సానికి పలు జిల్లాలలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ అకాల వర్షాల వల్ల జరిగిన ఆస్తి ప్రాణ నష్టంపై సమీక్ష నిర్వహించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు 24 గంటల్లోపు ఆర్థిక సహాయం అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి వర్ష ప్రభావిత జిల్లాల్లో ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే దేశంలోని 140 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఘజియాబాద్లో జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్ స్కాలర్ అవార్డు ప్రదానోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్ స్కాలర్ గౌరవాన్ని అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట్ర యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సేవలో నిమగ్నమైన వేలాది మంది ఆపదమిత్రుల విపత్తు సహాయక చర్యలను రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం కనీస ప్రాణ నష్టం నుండి 0 ప్రాణ నష్టం వైపు తీసుకువెళుతోందని అమిత్ షా తెలిపారు. చక్కెర ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి చక్కెర, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఈశాన్య ఋతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబర్ దీవులను ఈ నెల 16 నాటికి తాకే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: conditions are favorable for the advance of southwest monsoon over parts of South Bay Bengal, Andaman Sea and Andaman and Nicobar Islands around 16th May. Then heat wave to severe heat wave conditions likely to prevail over northwest and central India during many days of the week. Isolated heavy to very heavy rainfall also likely over northwest India during the week and over Tamil Nadu, Puducherry and also over Kerala and South Interior Karnataka during next 4 to 5 days.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్య దేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ 3వ దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సినీ గీతం వింటారు. స్వాతి ముత్యం చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి గీతరచన, సంగీతం ఇళయరాజా.

చలనచిత్ర గీతం విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ కేసీ కృష్ణ ఆలపించిన జానపద గీతాలు.

శ్రోతలింతవరకు శ్రీ కేసీ కృష్ణ ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

సిరిసిరి మువ్వా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన పాట ఇది. వేటూరి గీతరచన, సంగీతం కేవీ మహాదేవన్. ఇప్పుడు విందాం మంచి మనసుకు మంచి రోజులు, ఘంటసాల పాడిన పాట. జూనియర్ సముద్రాల గీతరచన, సంగీతం ఘంటసాల.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట నువ్వు వస్తావని చిత్రం నుంచి. చంద్రబోస్ గీతరచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట. వేటూరి గీతరచన, సంగీతం రమేష్ నాయుడు.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

ప్రేమ కావాలి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పాడిన పాట ఇది. అనంత శ్రీరామ్ గీతరచన, సంగీతం అనూప్ రుబెన్స్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.

0: ఎప్పుడూ ఒకేలా చేసే మీ వంటపై వెగటు పుడుతోందా? రుచిగా వంటలు కుదరడం లేదని వేదన? వద్దంటున్నా మోతాదును మించి ఉప్పు కారం పడుతున్నాయా? అయితే వినండి, కళ్లకు విందుగా, నోటికి పసందుగా, ఊరించే సువాసనలతో మనసును కడుపును నింపే మీ మా కార్యక్రమం వంటింటి సువాసనలు. అమ్మమ్మల చిట్కాలతో, అమ్మ చేతి కమ్మని రుచితో రాబోయే రోజుకి రాణిలా మీరు మారాలంటే తప్పక వినండి వంటింటి సువాసనలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం పినాకిని స్త్రీల కార్యక్రమంలో ప్రతి శనివారం సాయంకాలం 5:30.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 10:00. ఇప్పుడు విందాం.
2: ఆకాశవాణి చంపావతి రూపకం చివరి భాగం. గేయ రచన శ్రీ రామ్ భట్ల నృసింహ శర్మ. సంగీత నిర్వహణ శ్రీ కెఎస్ చంద్రశేఖర్. రచనా సహకారం శ్రీమతులు బి శారద, టి ఉషశ్రీ, శ్రీ బి రామారావు. నిర్వహణ శ్రీయుతులు ఆర్వి రమణమూర్తి, పివి రామగోపాల్. వినండి చంపావతి రూపకం చివరి భాగం.

0: అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరుంద్విజుడు చొప్పడినయూరనుండుము చొప్పడకున్నట్టియూర చొరకు ముసుమతి.
1: అవసరానికి డబ్బు అప్పిచ్చి ఆదుకునేవాడు, అనారోగ్యానికి చికిత్స అందించే వైద్యుడు, మంచి చెడు చెప్పగలిగేవాడు, వీళ్లతో పాటు ఎప్పుడూ ఎండిపోకుండా గలగలా పారే ఏరు కూడా అమరిన ఊరు ఏదైతే ఉందో అక్కడే నివాసం ఉండి తీరాలన్నాడు సుమతీ శతకకారుడు. అవన్నీ అమరిన ప్రాంతమే ఆవాసానికి యోగ్యం. నీరులేని ఊరంటే ప్రజలకు నీరసం నిరసన కూడా.
0: అలా ఏరుగా మొదలై వేరువేరు సెలయేరుల కలయికగా నది అయి కదలిన జల ప్రవాహమే

0: చంపావతి అనంతగిరి పర్వత శ్రేణుల్లో అవతరించి 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆంధ్ర సమతలాన్ని చేరి ఆపై ఉత్తరాంధ్ర ప్రాంతాలు కొన్నింటిని హరిత భరితం సంస్కృతి సహితం ఆధ్యాత్మిక తేజో విరాజితం చేస్తున్న జలోద్ధృతి చంపావతి.
1: జలం ఉన్న చోట జనం చేరడమన్నది నిజం. ఆ నిజాల ఖనిజాలను తవ్వి తలపులకెత్తుతున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్కి చెందిన ఆచార్య పి విజయ్ ప్రకాష్ గారు.
2: చంపావతి నదీ పరివాహక ప్రాంతం మానవ శాస్త్ర అవశేషాలకు నిలయంగా విలసిల్లింది. ఇక్కడ నవీన శిలాయుగ సంస్కృతిక అవశేషాలు లభ్యమయ్యాయి. ఈ సంస్కృతి సుమారు క్రీస్తుపూర్వం 3000 నుండి క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల కాలంలో విలసిలినట్లుగా తెలుస్తోంది. ఈ కాలంలో నునుపురాతి పనిముట్లు ముఖ్యంగా వాడబడ్డాయి. ఇవి రాతిగొడ్డళ్ళు, రాతి ఉలులుగా నిర్ధారించబడ్డాయి. నవీన శిలాయుగం మొట్టమొదటి వ్యవసాయ ఆర్థిక విధానాన్ని సూచిస్తుంది. వీరు నదీ ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పరచుకొని గ్రామీణ జీవన విధానాన్ని సాగించినట్లుగా చరిత్రక అవశేషాలు తెలియపరుస్తున్నాయి. ఈ కాలంలో కుండల వాడకం ఎక్కువగా ఉండేది. వీటిని రకరకాల పనులకు, అంటే వంట, వార్పులకు, నిలువ ఉంచుకోవడానికి, చనిపోయిన వారిని పోడ్చటానికి వాడేవారు. రాతితో చేసిన పూసలు అలంకార వస్తువులుగా ఉపయోగించేవారు. ఈ కాలంలో పచ్చడి బండలు, సన్నికాలు లాంటి గృహోపకరణాలు వాడినట్లు పరిశోధనలు తెలియ

0: జనం అవసరాలు తీరాలా, అందుకు దోహదపడేవి నదీ తీరాలా అంటే అనాదిగా వస్తున్న జవాబు అవుననే. కాని నరులెక్కువ వనరులు తక్కువ అయితే మంది ఎక్కువై మజ్జిగ పలచబడిపోతుంది. కాబట్టే జనాభాను నియంత్రించే మూర్తి టెక్నిక్ అనే ఒక ప్రక్రియకు రూపకల్పన జరిగింది చంపావతి ఒడ్డున గల గజపతి నగరంలోనే. ఆ ప్రక్రియ విధానమేమిటో దాన్ని కనుగొన్న డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారి ద్వారానే తెలుసుకుందాం.
1: ప్రపంచ ప్రగతికి, మానవాళి ఆనందానికి జనాభా విస్ఫోటకం అడ్డంకిగా ఉంది. భారతదేశంలో భారతీయులు ముఖ్యంగా సంతాన కుటుంబ నియంత్రణ కోసం శస్త్రచికిత్సలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మగవారికి చేసే ఆపరేషన్ సాధారణంగా రెండు పక్కల ఒక అంగుళం అరంగుళం కోతతో ఒకటి రెండు కుట్లతో చేసి కుట్లు వేసి వారం రోజులు పోయిన కుట్లు తీయడం ఆనవాయితీ. స్త్రీలకు చేసే ఆపరేషన్ను పూర్తి మత్తు కానీ వెన్నులో మత్తు కానీ ఇచ్చి శస్త్రచికిత్సలో తీసుకొని వెళ్ళి వారం రోజులు హాస్పిటల్లో ఉంచి కుట్లు తీసిన తర్వాత పంపించడం, ఇవి సాధారణ పద్ధతులు. 1978లో ఈ పద్ధతులను మార్చి స్త్రీలు తమంత తాముగా థియేటర్లోకి నడిచి వచ్చి 8 పరికరాలతో 6 నిమిషాల్లో కుట్లు తీయవలసిన అవసరం లేకుండా ఆపరేషన్ చేయించుకొని బయటకు వచ్చి అరగంట ఉండి మందులు ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయే ప్రక్రియని మూర్తి స్టూబెక్టమీగా అభివర్ణించే ప్రక్రియని 1978లో రూపొందించాం. అలాగే పురుషులకు 4 చిన్న పరికరాలతో 3 నిమిషాలలో చిన్న గంటుతో ఒకే గంటుతో సూది, దారము, కుట్లు లేకుండా చేసే ప్రక్రియని మూర్తి వెసెక్టమీగా రూపొందించడం జరిగింది. ఈ పద్ధతిలో శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత అఖిల భారత వైద్య విజ్ఞాన పరిషత్ వారు వీటిని గమనించి ఈ రంగంలో వీటిని గణనీయమైన పరిశోధనగా భావించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారు 1984 నుంచి 1987 వరకు మాకు ఒక పరిశోధనా పథకాన్ని, ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఇప్పటికి మేము 625 శిబిరాలు చేసాం, 20 జిల్లాల్లో చేసాం, ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక, ఒరిస్సాలో చేసాం. ప్రభుత్వ డాక్టర్లకు గజపతి నగరంలో మా హాస్పిటల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఒక జీవో పాస్ చేసి వారిని దఫదఫాలుగా ఒక 14 బ్యాచ్ల వరకు పంపించడం జరిగింది.

0: ఈ చంపావతి నది నీరు కళలకు, విద్యలకు, వైద్యానికి, శాస్త్రానికి, వేదాలకి పట్టుకమ్మని పరిగణించబడుతుంది.
1: గంగచోళ్ళపెంట గ్రామం అంటే జంట రాజవంశాలు జమిలిగా అల్లుకున్న మైత్రీ బంధాల మేలిపంట. అటు తూర్పు గాంగరాజులు, ఇటు దాక్షిణాత్య చోళులు పెళ్లి పేరంటాలు నిరుపుకున్న ప్రసిద్ధ చారిత్రక స్థలం.

0: వైవాహిక జీవనానికే కాదు వైరాగ్య భావాలకు వేదాంత పవనాలకు ఆటపట్టు ఈ గంగచోళ్లపెంట గ్రామం. 1930 నుండి ఆధ్యాత్మిక మహస్సును అందిస్తున్న జ్ఞానానంద ఆశ్రమమే అందుకు నిదర్శనం. ఆశ్రమ విషయాలను విశదీకరిస్తూ స్వామి యోగానంద.
1: ఈ ఆశ్రమం 1930లో స్థాపన జరిగిందండి. రామానంద స్వాముల వారు గురువుగారు జ్ఞానానంద స్వాముల వారు అనుమతి తీసుకుని ఇక్కడ నిర్మాణం చేశారు. ఈ ప్రాంతం ప్రజలు బాగా వెనుకబడినటువంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక చింత వాళ్ళలో కలగ చేయాలనే ఉద్దేశంతో వారు ఈ ఆశ్రమాన్ని స్థాపన చేశారు. ఇక్కడ భారతీ స్వాముల వారు అని వారి శిష్యులు వారిని ఇక్కడ దీనికి పీఠానికి అధిపతిగా చేశారు. ఈ ఆశ్రమానికి ఒక 40 ఆశ్రమాలు ఉన్నాయి. వారు 91లో వారు నిర్వాణం పొందారు. అప్పుడు మళ్ళా స్వాములంతా కూడా ఈ 40 ఆశ్రమాల నుండి వచ్చి నన్ను ఇక్కడ పీఠాధిపతిగా చేశారనమాట. అప్పటి నుంచి కార్యక్రమాలు అలా జరుగుతున్నాయి. ఇక్కడ గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు, ఈ గురు పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఇక్కడ జ్ఞానలింగేశ్వర ఆలయం ఉన్నది, శివాలయం. అక్కడ ఈ మార్చి నెలలో ఏకాదశి నుండి పౌర్ణమి వరకు కూడా 5 రోజుల కార్యక్రమం, కళ్యాణ కార్యక్రమాలు అవుతాయి. ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అంటే దీనికి విజయనగరం మహారాజా వారు 5 ఎకరాలు ఇచ్చున్నారు. ఇక్కడ ఇక్కడ దగ్గర సమీపంలోనే భగ్గం అనేది ఉంది, అక్కడ ఇచ్చున్నారు. అలాగే భక్తులు శిష్యులంతా కూడా ఇక్కడ పొలాలు ఇచ్చున్నారు. ఈ ఆశ్రమానికి 70 ఎకరాల వరకు కూడా ఉందండి. అది ఆక్రమం అయిపోయి, కానీ ఇది భక్తుల వల్లే ఈ ఆశ్రమం అంతా కూడా నడుస్తుందండి.
2: సర్వమత సమైక్య చిహ్నమైన నిర్మాణాలకు సహనశీల సాక్షాత్కారం కుమిలి. హిందూ మహమ్మదీయ క్రైస్తవ ప్రాతినిధ్యాలకు తోడుగా యోగి పొంగవల విగ్రహాలు చోటు చేసుకున్నాయి ఇక్కడ. వీటన్నిటినీ కుమిలిలో సంస్థాపించిన ధన్యజీవి నీలాపు నర్సయ్యదాసు గారు.

0: కుమిలి దేవాలయాలను గురించి వివరిస్తూ ప్రధాన అర్చకులు కొమాళ్లపల్లి అపల కామేశ్వరరావు.
1: ఈ ద్వాదశ దేవాలయంలో ప్రధాన దేవాలయం శ్రీ కాళీమాత ఆలయం. ఈ ఆలయంలో సూర్యనారాయణమూర్తి ఛాయా పద్మని. రెండవ దేవాలయం శ్రీ సత్యనారాయణమూర్తి రమాదేవి. మూడో ఆలయం దత్తాత్రేయేశ్వర ఆలయం. నాలుగో ఆలయమందు వెంకటేశ్వర స్వామి అల్వేలమంగ పద్మావతి. ఐదో ఆలయం శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం. ఆరు

0: విఘ్నేశ్వర స్వామి, 7 సీతారామ లక్ష్మణ స్వామి, 8 రాధా రుక్మిణి ఆలయం, 9 ఆండాలమ్మవారు, 10 లక్ష్మీ నృసింహస్వామి ఆలయం, 11 శ్రీ కాళీమాత ఆలయం, 12 నవగ్రహాలయం ఈ ప్రాంగణంలో కలవు. ఈ కళ్యాణ మండపమందు రామాయణ భారత భాగవతములు చిత్రించబడినవి. ఈ మండపమందు దుర్గా సీతారామ లక్ష్మణ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ పార్వతి సరస్వతి వేమన్న యోగి ఏస్తు ప్రభు విగ్రహములు కలవు. సర్వమత సమ్మతమని ఈ మండపమందు మసీదు గుర్తించబడినది. ప్రధాన గోపురమందు సిపాయిలు ఉంచబడినవి. మీదని యమ ధర్మరాజు, చిత్రగుప్తులు, సప్తమహర్షులు, రామరామణ యుద్ధము మొదలైనవి చిత్రించబడినవి. ఈ ఆలయమందు ధ్వజస్తంభం 67 ప్రమాణము గల స్తంభం కలదు. ఆ స్తంభం ముందు సంతాన గోపాల స్తంభమని చిత్రించబడినది. ఈ ప్రధాన గోపురమందు పైభాగము లోపల భాగమందు సిపాయిలు ఏర్పాటు చేయడమైనది. ఈ గోపురం పైన సక్కుబాయి చరిత్ర, నల మహారాజు చరిత్ర, దశరథ మహారాజు యజ్ఞము, లవకుశల యజ్ఞము మొదలగునవి చిత్రించబడినవి. విజయనగర మహారాజులు, జైపూర్ మహారాజు, కాశీ మహారాజు మొదలగునవి రాజుల విగ్రహములు చిత్రించబడినవి. ఈ కళ్యాణ మండపమందు రామాయణ భారత భాగవతములు ఎర్రయ్యదాసు గారిచే వేయించబడినవి. ఈ ద్వాదశ దేవాలయం ప్రక్కనే శ్రీ శ్రీ శ్రీ నరసయ్య స్వామి గారి సమాధి పైన పాలరాతి విగ్రహం ప్రతిష్ఠించబడినది.
1: కొండలవాడలో పుట్టిన చంపావతికి కొసగా స్వాగతం పలికేది కోనాడ. నదీ సాగర సంగమరంగం ఇది. ఒకనాటి ప్రసిద్ధ రేవు ప్రాంతమైన కోనాడలో చెప్పుకోదగిన ముఖ్యాంశాలు 3
2: శివకేశవులకు అభేదంగా ఒకే ఆలయ ప్రాంగణంలో హరిహరులు కొలువై కోవిలైనది కోనాడ. వేణుగోపాల, కామలింగేశ్వర, ఉమారామలింగేశ్వర సముదాయం ఈ ఆలయం. గుడి లోపలి గోడల్లో 1000 గూళ్ల ఏర్పాటుంది. దీనివల్ల ఒకేసారి 1000 దీపాలను వెలిగించగల సౌకర్యం ఈ దేవళంలోని ప్రత్యేకత.
1: మరీ ముఖ్యంగా చెప్పుకోవలసిన అంశం దీపపు శెమ్మె ఆకృతిలో స్థాపితమైన విగ్రహం. ఎవరిదా మూర్తి? ఆయనే ఆ దేవాలయ సముదాయ నిర్మాత, సహస్రదీప ప్రకాశమాన సదుపాయ ప్రదాత శ్రీ మంగటపల్లి కామయ్య శ్రేష్ఠి.
3: ఆ భోగట్టాలను అందిస్తున్నారు ఆలయ అర్చకులు శ్రీ మురపాక కృష్ణమాచార్యులు.
4: ఈ దేవాలయం కట్టించేటువంటి వారు మంగటపల్లి కామయ్య గారు. ఆయన సముద్ర తీరమునందు ఆ కామయ్య గారు వ్యాపారాలు చేస్తూ ఆ ఊర్లోకి వెళ్తూ ఉండగా ఆ నల్లమందు మొక్కలు కోసి పొయ్యిలో పెడుతూ ఉండగా మచ్చలేశం వారిని అందరిని పిలిపించి అడిగారు, అయ్యా ఈ కాలుపిడకలు మీకు అనవసరం, నా దగ్గర ప్రతిరోజు కూడా నెలకు సరిపోయినటువంటి సామాను మీరు కొంటున్నారు కాబట్టి మీరు డబ్బు ఇవ్వద్దు, కాబట్టి ఇక్కడ ఈ నల్లమంది అమ్మేస్తాను, ఎంత డబ్బు అయితే వస్తుందో ఆ డబ్బుతో నాకు ఎక్కడెక్కడ ఏ కోవిళ్ళు కట్టాలంటే నేను కట్టించుకు వెళ్ళిపోతాను. అటు కట్టించిన తర్వాత విజయనగర మహారాజా వారు, బొబ్బిలి మహారాజా వారు వీరందరూ కూడా వచ్చి ఈ దేవాలయాన్ని చూశారు. ఈ మండపం పగడపల్లి నరసింహమూర్తి గారు వారు కూడా ఈ శ్రీకాకుళం నుంచి వచ్చి ఈ బేడ అంతా చూశారండి, పని చేయించారండి. దేవాలయాలు పునరుద్ధారణ చేసినట్టు ప్రతిష్టాపన జన్మస్థానము మహావిష్ణుమూర్తి వారు వెలిశారు. ఆ ఇసుకపట్లో ఈ దేవుడు వెలిశారు. వేణుగోపాల స్వామివారే ఇప్పుడు ఈ పేరు. తర్వాతను రామలింగేశ్వర, పార్వతీదేవి, భువనేశ్వర, మండిరామలింగేశ్వర, కామలింగేశ్వర.
2: 1764 కోనాడలోని ఈ కోవిలను నిర్మించిన కామయ్య దానశీలానికి మురిసి పచ్చమెట్టు పాపయ్య అనే కవి ఆ మహాదాతపై కామయ్య చంద్రశతకం చెప్పాడు. రాగాశ్రయం కోసం కవిత చెప్పే రోజుల్లో ఒక దాత ఆశయాన్ని ప్రశంసించిన అచ్చమైన కవి పచ్చమెట్టు పాపయ్య.

0: చెంపకం అంటే సంపెంగపు. అది గుర్తుకు రాగానే ఘుమఘుమరు ఆవరిస్తాయి. స్మృతి నిండా సింహాచల పుణ్యక్షేత్రం పరుచుకుంటుంది. మరి చంపావతిని చూసినా ఆ సింహగిరిలో కురువైన నృసింహుడే సాక్షాత్కరిస్తాడు. కారణం, వైరిహరరంహ సింహాద్రి నారసింహ అని సింహాద్రి నారసింహ శతకం చెప్పిన గోగులపాటి కూర్మనాథ కవిది చంపావతి తీరం చెంతనున్న దేవుపల్లి కావటం.
1: గోగులపాటి ఆశవును అలాగే రాసిన ఆదుర్తి హరిహరదాసు స్వగ్రామమైన రామతీర్థం చంపావతి తీరంలోనిది.

చంపావతి తీరాన ప్రసిద్ధి చెందిన గ్రామీణ కళారూపం జడకోలాటం. లోగిస గ్రామస్తులు శ్రీయుతులు తాడి కృష్ణ గవరకృష్ణలు అందిస్తున్న ఆ కోలాటం పాట ఇదిగో.

వాడు పడి తాకవాడు యాగవచ్చు మన లంకకో రవణ యాగవచ్చు మన లంక.

0: క్రీడల్లో రాణకెక్కి పరదాసిపు నీడల్ని పోద్రోలిన ఆటల పోరాటపు వీరులైన చంపావతి తీరస్థులను గురించి శ్రీ ఆర్వి రమణమూర్తి గారు అందిస్తున్న సమాచారం.
1: స్వాతంత్ర సమర కాలంలో 1921 మార్చి 30వ తేదీన గాంధీజీ విజయనగర ప్రాంత ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు. విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గాంధీజీ వచ్చినప్పుడు విజయనగర ప్రజలు ఖద్దరునిధికి దాదాపుగా 3,000 రూపాయల నిధిని సమర్పించారు. ఇక విజయనగరంలో నిర్వహిస్తున్న ఖద్దరు సహకార సంఘం గురించి గొప్పగా పొగుడుతూ 1929 మే నెల 9వ తేదీ నాటి యంగ్ ఇండియా పత్రికలో వ్రాయడం జరిగింది. గాంధీజీ 1933 డిసెంబర్ 29 విజయనగరం బహిరంగ సభలో పాల్గొని ఉపన్యసించారు. ఎందరో బంగారు, వెండి నగలు, వినోద వస్తువులు గాంధీజీకి సమర్పించారు. మరింగంటి గోపాలమ్మన్న పేరు గల 5 సంవత్సరాల బాలిక తన బంగారు గాజులను గాంధీజీకి సమర్పించింది. అందవరపు వెంకటరమణమ్మ గారు బంగారు గాజుల జతను, పువ్వాడ సత్యనారాయణ గారి తల్లి వెండి పళ్ళల్లో 116 రూపాయలను గాంధీజీకి సమర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా 1942 ఆగస్టు 12 నుండి దాదాపు 20 రోజుల పాటు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం మహారాజా కళాశాల విద్యార్థులు సమ్మెను నిర్వహించారు. ఎందరో విద్యార్థి నాయకులకు 4 నెలల పాటు కఠిన జైలు శిక్ష విధించబడింది. ఇక ఈ ప్రాంతం క్రీడారంగ విషయానికి వస్తే ముందుగా మనకు జ్ఞాపకం వచ్చేది క్రికెట్ రంగంలో సర్విజ్జీగా పేరు పొందిన డాక్టర్ విజయానంద గజపతి. వీరికి 1958 ప్రభుత్వం పద్మభూషణ బిరుదుతో వీరిని సన్మానించింది. కోడి రామ్మూర్తి గారి శిష్యులు నాగమల్లి పైడిరాజు గారు తన 76వ సంవత్సరంలో 1984 హైదరాబాదులో ఆనాటి ముఖ్యమంత్రి ఎదుట బల ప్రదర్శనలు ఇచ్చారు. ఇక ఫుట్బాల్ క్రీడా విషయానికి వస్తే 1930-1940 మధ్యలో విజయనగరానికి చెందిన కర్రివారి రఘుపతి బ్రదర్స్ దక్షిణ భారతదేశంలోనే చాలా పేరు పొందారు. వీరు 5 సోదరులు క్రీడాకారులే. వీరఘట్టంలో పుట్టిన విజయనగరం వ్యక్తిగా పేరు పొందిన వారు అభినవ భీముడైన కోడి రామ్మూర్తి గారు.
2: ఆటలైనా పాటలైనా మాటలైనా మరుగడైనా శక్తి ఉత్సాహం ఉన్నంత వరకే నది పరిస్థితి కూడా అంతే. నిండా నీరుంటేనే ప్రవాహం, లేకుంటే ఇసుక మేటలు వేసే ప్రమాదం. ఆ అంచుల్లోనే బొట్లు బొట్లుగా చారుతోంది చంపావతి. నేల తల్లి చెక్కిట వెచ్చటి కన్నీటి చుక్కల చన్నీరు కన్నీరై తీరాన్ని చవిటిపర్రగా మార్చకముందే చేపట్టాల్సిన చర్యలేమిటి? ఆ ఆలోచనా ఫలితమే చంపావతి పునరుజ్జీవ పథకం. దీని గురించి వివరిస్తున్నారు జిల్లా జలవనరుల యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ సునీల్ రాజ్కుమార్ గారు.
3: విజయనగరం జిల్లాలో 4 ప్రధానమైన నదులు ప్రవహిస్తున్నాయి. 1 నాగావళి, 2 చంపావతి, 3 గోస్తని, 4 కందువలసిగడ్డ. 4 ప్రధానమైన నదుల్లో చంపావతి ముఖ్యమైన నది. ఈ నది యొక్క మొత్తం విస్తీర్ణం 1526 చదరపు కిలోమీటర్లు. ఇందులో 14 మండలాలు ఈ నదీ ప్రవాహక ప్రాంతంలో ఉన్నాయి. సగటున ఈ నదీ ప్రవాహక ప్రాంతంలో వర్షపాతం 1069 మిల్లీమీటర్లు సంవత్సరానికి పడుతుంది. 295 గ్రామాలు ఈ నదీ పరివాహక ప్రాంతంలో మనకి ఉన్నాయి. మైక్రోబేసిన్స్ 17 ఉన్నాయి. అదేవిధంగా ఈ నదీ పరివాహక ప్రాంతంలో అరణ్య ప్రాంతం 352 చదరపు కిలోమీటర్లు కూడా మనకు ఉంది. ఈ నది ఒకప్పుడు జీవనదిగా ఉండేది. తర్వాత కాలంలో ఈ నదిలో నీరు మనకు కనిపించకపోవడం, దానిపైన ఆధారపడినటువంటి వ్యవసాయం కానీ, త్రాగునీటి సదుపాయాలు కానీ, అదేవిధంగా పశు సంవర్ధన కానీ, మత్స్య పరిశ్రమ కానీ చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ చంపావతి నదీ పరివాహక ప్రాంతంలో జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టి ఈ నదిని జీవనదిగా తయారు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో చంపావతి పునరుజ్జీవ పథకం అనే పథకాన్ని మనం 2003 ప్రారంభించి ఈ జిల్లాలో చక్కగా కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నదీ ప్రవాహక ప్రాంతంలో నీటి యొక్క ప్రవాహ శాతాన్ని తగ్గించి, భూగర్భ జలాలని పెంపొందించి, అదేవిధంగా భూమిలో నీటి తేమని పెంపొంది

0: పొందించి నీరు కొంత ఆవిరి రూపంలో పోతుంది, ఆవిరి శాతాన్ని కూడా తగ్గించి ఓవరాల్గా భూగర్భ జలాలు పెంపొందించడం ద్వారా నదిలో నిరంతరము ప్రవాహం ఉండేటట్లు చేసి నదిని జీవనదిగా చేయాలన్నది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని మనం చాలా రకాలైనటువంటి జల సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 1630 చిన్న చిన్న ఓట చెరువులు, 1928 చిన్న చిన్న సంకన్ గల్లీ పిట్స్, 1216 కిలోమీటర్లు కాంటూర్ బండింగు అంటే మెట్ట ప్రాంతాల్లో గట్లెత్తే కార్యక్రమం, 52 రాతి కట్టడాలు, 63 చెక్ డ్యాములు నిర్మించుకోవడం జరిగింది. ఇంతవరకు దీనివల్ల 528,000 క్యూబిక్ మీటర్ల పనిని మనం సాధించుకొని మంచి ఫలితాలు సాధించడం జరిగింది. 2002 డిసెంబర్లో ఈ నదీ ప్రవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు 5.95 మీటర్ల దూరంలో ఉంటే ఈ చంపావతి పునరుజ్జీవ పథకం చేసిన తర్వాత డిసెంబరు 2003లో 2.7 మీటర్లు మనకు భూగర్భ జలాలు లభ్యమయ్యాయి. అంటే 3.25 మీటర్లు భూగర్భ జలాలు పైకి రావడం మనం స్పష్టంగా గమనించడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకుంటున్నప్పుడు నదిలో అంతకుముందు వృధాగా పోయే 40% నీరు దాన్ని 1% తగ్గించి 39% మనం తీసుకురావడం జరిగింది. అంతకుముందు భూమిలోకి 9% మాత్రమే నీరు ఇంకితే ఈ పథకం చేసిన దాని వలన 11% భూగర్భ జలాల్ని మనం వృద్ధి చేయడం జరిగింది. ఈ రకంగా చేసినందువలన ఈ నదీ ప్రవాహక ప్రాంతంలో ఉన్నటువంటి పంటలన్నీ బాగా పండే వ్యవసాయ పంటలు ఉత్పత్తి బాగా వచ్చింది. అదేవిధంగా పశు సంవర్ధనకు కూడా త్రాగునీటికి, గడ్డికి, పశువుల దానాకు మంచి అవకాశం కల్పించి తద్వారా పాల ఉత్పత్తిని అధికంగా సాధించడానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా చెరువుల్లోని నదిలోని నీరుండడం వల్ల ఈ మత్స్య పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెంది చేపల ఉత్పత్తి అధికంగా సాధించి ఈ మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కూడా తోడ్పడడం జరిగింది.
1: నదీనాం సాగరో గతి.
2: నది అన్నాక సముద్రంలో కలవక తప్పదు,
1: కానీ కలిసేలోగా ఎన్నెన్ని కళలు,
2: ఎంతోటి తడుకులు,
1: ఎన్నోటి కులుకులు,
2: వగలు, వయ్యారాలు, ఒగర్పులు, ఓదార్పులు,
1: అన్నీ మనిషిలాగే.
2: ఒక్కటే తేడా,
1: నది వల్ల నాగరికత ఎదుగుతుంది,
2: నాగరికుల కారణంగా నది ఎండుతోంది.
1: మరి మనల్ని కాపాడే నదులకు మనం చేయగల ఉపకారం
2: ఆ నదులను పాడు చేయకపోవడం.
3: చంపావతి రూపకం చివరి భాగం విన్నారు. గాయని గాయకులు శ్రీమతులు ఎం శశిరాణి, ఏవిఎల్ పద్మప్రియ, సి మైథిలి, అల్లమురాజు సంధ్య, ఆర్ అచ్యుతానంద జ్యోతి, కుమారి దార్ల సునీత, శ్రీయుతులు కె శంకర్ సింగ్, సింహాద్రి శ్రీనివాసరావు, డి దిలీప్ కుమార్. వాద్య సహకారం వీణ శ్రీమతి ఎంబిటిఎస్ దేవి, కీబోర్డ్స్ శ్రీయుతులు బిఆర్ కిరణ్ కుమార్, ఎస్ శ్రీరాములు, ఎలక్ట్రిక్ గిటార్ శ్రీ ఎం సన్యాసిరాజు, ఎలక్ట్రిక్ ప్యాడ్స్ శ్రీ కె సింహాచలం, తబలా శ్రీయుతులు సిహెచ్ రాజు, ఎస్ఎస్ఆర్ రెడ్డి, పకావస్ మరియు రిథమ్స్ శ్రీ ఇ శ్రీకృష్ణ, కంజీరా శ్రీ కేసానపల్లి జ్ఞానానందం. గేయ రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, సంగీత నిర్వహణ శ్రీ కెఎస్ చంద్రశేఖర్. రచనా సహకారం శ్రీమతులు బి శారద, టి ఉషశ్రీ, శ్రీ బి రామారావు. వ్యాఖ్యానం శ్రీమతి దువ్వా వెంకటకుమారి, శ్రీ రాంభట్ల నృసింహశర్మ. నిర్వహణ శ్రీయుతులు ఆర్వి రమణమూర్తి, పివి రామగోపాల్.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా మంచి చెడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, ఆరుద్ర గీతరచన, సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి.

వాగ్దానం చిత్రం నుంచి ఘంటసాల పేసుశీల పాడిన పాట ఇది. దాశరథి గీతరచన, సంగీతం పెండ్యాల. ఇప్పుడు వినండి భలే తమ్ముడు చిత్రం నుంచి మొహమ్మద్ రఫీ పేసుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి గీతరచన, సంగీతం టీవీ రాజు.

0: శ్రీకృష్ణ పాండవేయం చిత్రం నుంచి జిక్కి పాడిన పాట ఇది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం టీవీ రాజు.
1: ఛాంగ్ రే ఛాంగ్ ఛాంగ్ రే.

ముత్యాల ముగ్గు చిత్రం నుంచి వి రామకృష్ణ పాడిన పాట ఇది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం కేవీ మహాదేవన్. చివరిగా వినండి రాముడు భీముడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం పెండ్యాల.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసారంలోని కార్యక్రమ వివరాలు రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివకేశవ స్తుతులు, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ డి వాసుదేవ శాస్త్రి, 6:35 సేద్యపు శుద్ధులు జీవాల పెంపకం వలన లాభాలు అందిస్తున్నవారు డాక్టర్ బి సాయి సుప్రజ విఏఎస్ విడి నార్పల, 6:55 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీతా పారాయణం విజయవాడ కేంద్రం నుండి, 7:20

నిమిషాలకు హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాతియా కలాం. డాక్టర్ గారి సలహాలు, ఇందులో మానసిక సమస్యలు చికిత్స గురించి డాక్టర్ ఏ గురువంశీ కృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీజీ శివశంకర్ రెడ్డి. 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ, 9:00 వేమన విశ్వదృష్టి. శ్రీ యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 2వ భాగం, ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యం. 9:30 అభిలాష శ్రోతలు.

వేమన విశ్వదృష్టి. శ్రీ యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 2వ భాగం. ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యం. 9:30 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ, పిఎఫ్బీఆర్ సాధించిన ఘనతపై ప్రత్యేక ముఖాముఖి అతిథి ప్రొఫెసర్ వి లక్ష్మీనారాయణ. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు 12:00 హిందీలో వార్తలు, 12:10 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 నుండి విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక రేపటి సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో సీఏ కోర్స్ యువత భవిష్యత్తుకు భరోసా, శ్రీ కె మాధవరావు గారితో పరిచయం. తర్వాత శ్రీ జి బాలపోతన్న పాడిన పాటలు. 6:00 లలిత గీతం. 6:30 చిత్రసీమ. రాత్రి 7:00 లలిత గీతం. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో జానపద గీతాలు వినిపిస్తారు శ్రీ కె గంగన్న, శ్రీమతి కె ఆరిమ్మ బృందం. 8:00 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి మార్కాపుర కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 సినీ గీతం. 8:45 ఊయల నాటిక. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పి నారాయణ స్వామి బృందం వారిచే నాదస్వరం. 10:00 ఇంద్రధనస్సు. ఇవి రేపటి ప్రసారంలోని మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:03. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 101.7 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు శ్రోతలకు శుభరాత్రి. మీ సేవలు అనురాధ. నమస్తే. జై హింద్.